ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 9వ తేదీ, బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.25. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం సమైక్య భారతదేశం బృందగానం రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కొంచెం సేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

0: భక్తిరంజని విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 40 సెకండ్స్ కావస్తుంది. మరి ఈనాటి చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు రచన శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం. ఆమ్రపాలి. బుద్ధుని కాలంలో వైశాలి నగరంలో నివసించిన ఆమ్రపాలి ప్రసిద్ధ రాజనర్తకి. ఆమె చాలా అందమైనది, ధనికురాలు. ఆమె అసలు పేరు అంబపాలి. చిన్నతనంలో ఒక మామిడి చెట్టు మొదల్లో దొరకటం వలన ఆమెకు అంబపాలి అని పేరు పెట్టారు. తరువాత ఆమ్రపాలి అని ప్రసిద్ధి చెందింది. ఒకనాడు బుద్ధ భగవానుడు భిక్షగణంతో పాటు ఆమ్రపాలికి చెందిన మామిడి తోటలో విడిది చేశాడని తెలుసుకుని బుద్ధ భగవాను సందర్శించి తన ఇంటికి భిక్షకు రావలసిందిగా ఆహ్వానించింది. దానికి బుద్ధుడు మౌనంగా అంగీకరించాడు. ఆమ్రపాలి ఎంతో సంతోషించి తన రథాలపై ఎంతో వేగంగా వెళుతుండగా దారిలో వైశాలికి చెందిన రాకుమారులైన లిచ్చవీయులు ఆమెను ఆపి, ఎందుకు నీవంత ఆనందంగా వెళుతున్నావని పలకరించారు. అప్పుడు ఆమ్రపాలి తన ఆనందానికి సంతోషానికి కారణమైన బుద్ధ భగవానుడు రేపు తన ఇంటికి భిక్ష స్వీకరించడానికి అనుమతించాడు, ఆ ఆనందంతోనే నేను బయలుదేరి వెళుతున్నాను అని చెప్పగా, లిచ్చవీయులైన రాకుమారులు భగవానునికి ఆతిథ్యం ఇవ్వడానికి మేమే అర్హులము, కనుక మాకంటే నీవు ముందుగా అనుమతి పొందడం మేము అంగీకరించము, కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో, బుద్ధ భగవానుని మేమే ఆహ్వానిస్తాము అని చెప్పగా ఆమ్రపాలి తనకు దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోలేనని జవాబిచ్చింది. అంతట రాకుమారులు ఆమ్రపాలికి కావలసినంత ధనము ఇస్తామని ఆశ చూపారు. అందుకామె వారితో ఇలా అన్నది, ఓ వైశాలి ప్రభువులారా, మీరెంత ధనమిచ్చినా మీ వైశాలి రాజ్యాన్నిచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే పట్టువేడని రాకుమారులు తమ రథాలపై బుద్ధిని చేరుకున్నారు. అప్పుడు బుద్ధ భగవానుని తమ కోరికను మన్నించి భిక్షు సమేతంగా తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. దానికి బుద్ధ భగవానుడు ఇలా అన్నాడు, ఓ రాకుమారులారా, ముందుగానే ఆమ్రపాలి ఇంటికి భిక్షుకు వెళుతున్నట్లు ఆమెకు మాటిచ్చానని వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. ఇక చేసేదేమీ లేక ఆ రాకుమారులు వెనుదిరిగి తమ వైశాలి నగరం వెళ్ళిపోయారు. మరుసటి రోజున బుద్ధ భగవానుడు అనేక మంది భిక్షువులతో కలిసి భిక్షాపాత్రను తీసుకొని ఆమ్రపాలి ఇంటికి వెళ్ళాడు. ఆమ్రపాలి వారికి ఆతిథ్యమిచ్చి సత్కరించింది. ఆ తరువాత బుద్ధ భగవానుడు ఆమ్రపాలికి బౌద్ధ ధమ్మోపదేశం చేశాడు. అనంతరం ఆమ్రపాలి తన మామిడి తోటను, అలాగే బుద్ధుడు వారి భిక్షువులు వర్షాకాలంలో నివసించుటకు

0: ఒక భవంతిని కట్టించి దానమివ్వడానికి నిశ్చయించింది. భగవానుడు ఆ దానమును స్వీకరించాడు. ఆమెకు ధమ్మదీక్షనిచ్చి ఆశీర్వదించాడు. అనంతరం ఆమ్రపాలి తన కొడుకుని బౌద్ధ సంఘంలో చేర్చింది. తరువాత ఆమె కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి బౌద్ధ జీవనంలోని ధ్యానాన్ని తెలుసుకొని అర్హత పొందింది. బౌద్ధ వాంగ్మయంలో ఆమ్రపాలికి ఒక ఉన్నత స్థానం లభించింది. ఆమె బుద్ధ భగవానుని అనుయాయగా జీవించి తరించింది. బుద్ధుని కాలంలో కిసా గౌతమి అనే మహిళ ఉండేది. ఆమె పేదరాలైనప్పటికీ ధనవంతుడైన వ్యాపారి కొడుకుని పెండ్లాడింది. ఆమె అత్తమామలు మాత్రం ఆమె పుట్టింటి పేదరికాన్ని దెప్పి పొడిచేవారు. కొంతకాలానికి కిసా గౌతమికి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడు నడక నేర్చుకుంటున్న సమయంలో అనారోగ్యంతో మరణించాడు. కిసా గౌతమి ఆ విషయమును జీర్ణించుకోలేక తన కొడుక్కి ఎవరైనా మందిస్తే బ్రతుకుతాడేమోనని పిల్లవాణ్ణి ఎత్తుకుని దుఃఖిస్తూ అక్కడికి ఇక్కడికి తిరుగాడింది. చనిపోయినవాడు ఎలా బ్రతుకుతాడు అని అందరూ నవ్వారు. అయినా ఆమెకు ఆ కుమారుని మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా తన కుమారుణ్ణి బతికించమని ఎంతో మందిని వేడుకొంది. దారిలో ఒక జ్ఞాని కనిపించి ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నాకు తెలిసిన ఒక మంచి వైద్యుడున్నాడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఆయన వద్దకు వెళితే నీ కొడుకు బ్రతుకుతాడని సలహా ఇచ్చాడు. కిసా గౌతమి ఎంతో ఆశతో బుద్ధుని దగ్గరికి వెళ్ళి, భగవాన్, నా ముద్దుల కొడుకు జబ్బుతో మరణించాడు, ఎలాగైనా మందిచ్చి బ్రతికించమని వేడుకొంది. ఆ సమయంలో కిసా గౌతమి మానసిక స్థితిని గమనించిన భగవానుడు, అమ్మా, నీ కుమారుని బ్రతికిస్తాను, కానీ నీవో పని చెయ్యి. నీవు ఇంటికి వెళ్ళి ఏ ఇంట్లో అయితే ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా చనిపోలేదో ఆ ఇంట్లో నుంచి గుప్పెడు ఆవాలు తీసుకురమ్మన్నాడు. ఆమె ఎంతో ఆశతో తన కుమారుణ్ణి బ్రతికించుకోవాలన్న ఆరాటంతో ఇంటింటా తిరిగింది. చివరికి నిజం తెలుసుకుని చావులేని ఇల్లు ఉండదని గ్రహించి విచారంతో బుద్ధ భగవానునికి తెలియజేసింది. ఆమెలో కలిగిన వాస్తవికతను గ్రహించిన భగవానుడు ఆమెకు ప్రపంచ అనునిత్యతను బోధించాడు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అందుకు దుఃఖించినా ప్రయోజనం ఏమీ లేదని ఆమెను వాదార్చి ధైర్యం చెప్పి ధమ్మబోధ చేశాడు. బుద్ధ భగవానుడు చెప్పిన మాటలతో ఆనందం పొంది కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత కిసా గౌతమి బుద్ధుని అనుయాయగా జీవితాంతం గడిపి ధన్యురాలయ్యింది.
1: మీరింతవరకు బౌద్ధ సూక్తులు విన్నారు. రచన శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వరిలో సుడిదోమ జాగ్రత్తలు వివరణపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి మాటల్లో.
1: ఈసారి మనం వాతావరణంలో వేడి మనం గమనిస్తూ ఉన్నాం, అంటే ఒక పొడి వాతావరణం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సరైన సమయానికి వానలు పట్టలేదు. మరి ఈ పరిస్థితి అనేది మన పంటల మీద ఎలా పడుతుంది అనేది మటుకు మనం కాస్త అవగాహన పెట్టుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో ప్రతి 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉన్నా సరే దాని ప్రభావం పంటల మీద, పంట దిగుబడుల మీద కూడా పడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మరి ఈ ఉష్ణోగ్రతలు పెరగటం అనేది మన పంటల మీద, దిగుబడి మీద ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తుందో, ఈ ఉష్ణోగ్రత లేకపోతే పొడి వాతావరణం ఇవన్నీ కూడా ఈ పురుగుల ఉధృతిని కూడా కొన్ని చోట్ల పెంచుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా రసం పీల్చే పురుగులు ఈ పొడి వాతావరణంలో, బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా వస్తాయి అనేది మటుకు మనకు తెలిసినటువంటి విషయమే. మనం ఎక్కువగా సాగు చేసేటువంటి వరి పంట ఇది, సరాసరి విత్తనం వేసినా లేకపోతే దమ్ము చేసి నాట్లేసినా సరే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పొడి వాతావరణం సుడిదోమకి ఎక్కువగా అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి మొదల దగ్గర చేరి రసాన్ని పీల్చేటువంటి అవకాశం ఉంది. పంట అంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వరి సాగు చేసే ప్రతి రైతు కూడా మదిలో ఈ సుడిదోమ గురించి ఆలోచిస్తూ దానికి తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటే సమస్యని కొంతవరకు తట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరి రైతు సోదరులు ఎవరైతే వేసున్నారో వాళ్ళు మరి పంటలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించాలి. అలాగే రెండోది ఏంటంటే ఇప్పటికీ వేయబోయేటువంటి రైతు సోదరులు మరి మంచి రకాన్ని, సుడిదోమని తట్టుకునేటువంటి రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, ఈ సమస్యని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడే విత్తనం వేస్తున్నటువంటి రైతు సోదరులు, ఆలస్యంగా విత్తనం వేసేటువంటి రైతు సోదరులు ఉన్నారు కొంతమంది, అలాగే ఆలస్యంగా నాట్లు వేసేటువంటి రైతు సోదరులు కొంతమంది ఉన్నారు. ఈ నాట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలిబాట దారి వదిలి మాత్రమే మనము వరిని సాగు చేసుకోవాలి. ఎందుకు ఈ కాలిబాట? ఎందుకంటే సరే మనం మందులు కొట్టడానికి కానీ ఎరువు వేయటానికి కానీ దారి ఒక ఉపయోగం. రెండో ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే దారి వదులుతామో ప్రతి 2 మీటర్లకి మొక్కలకి గాలి ఎలుతురు బాగా సోకుతుంది. ఎప్పుడైతే గాలి ఎలుతురు బాగా సోకుతుందో మనకి దోమ ఉధృతి బాగా తగ్గుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా బాగా మూసుకుపోయినటువంటి పంటలో మొదల దగ్గర చేరి ఇవి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఉండకుండా ఉండాలంటే మనం కాలిబాటలు దారి వదలాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం బాగా నీళ్లు పెట్టి అలానే ఉంచేస్తే మనకి దోమ ఉధృతి అలానే ఎక్కువ అవుతుంది. దోమ ఉధృతి కనపడ్డప్పుడు మనము పొలాన్ని ఆరబెట్టి నీళ్లు పెట్టుకోవటం, ఆరబెట్టి నీళ్లు పెట్టుకోవటం ఈ పద్ధతి కనుక పాటించినట్లయితే మనకి దోమ ఉధృతి తగ్గుతుంది. అలాగే దోమ కోసం ఎప్పుడైనా మందులు కొడుతున్నట్లయితే కనుక, మనం మామూలుగా మందులు ఎప్పుడైనా కొట్టేటప్పుడు పైన తిరుక్కుంటూ పైన స్ప్రేయర్ని పెట్టేసి పంటంతా తడిచేలాగా పైనుంచి కొడతా ఉంటాం. కానీ దోమ విషయంలో మటుకు మన అలా కొడితే ఉపయోగం ఉండదు. మనం దారులలో నడుచుకుంటూ కాలిబాటల్లో మన స్ప్రేయరు పంట దుబ్బు మొదటి దగ్గర పెట్టుకొని మనం పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ముందు మనం ఏం చేయాలి? నీళ్లు తీసేసి మందు కొట్టుకొని మనము ఆ మందు మొదళ్ళ దగ్గర పడేట్టు చూసుకుంటే మనకి ఫలితాలు బాగుంటాయి. ఇదొకటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఉంది, ఏమిటంటే మనకి పంట బాగా పెరిగిద్దనే ఉద్దేశంతో యూరియా లాంటి నత్రజని ఎరువులు విపరీతంగా వేస్తూ ఉంటాం. పచ్చగా ఉండాలి, పక్క రైతు పొలం బాగా పచ్చగా ఉంది, మంది అంత పచ్చగా లేదనే ఉద్దేశంతో ఒక మూట 2 మూటలు అదనంగా వేసేటువంటి రైతు సోదరులు చాలామంది ఉంటారు. ఆ అలవాటు మటుకు మర్చిపోవాలి. ముఖ్యంగా ఈసారి దోమపోటు ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అనవసరంగా యూరియా ఎరువులు వేసుకోవద్దు. అవసరమైన సమయంలోనే శాస్త్రవేత్తల సూచనల మేరనే అవసరమైన మోతాదు మాత్రమే మనం నత్రజని ఎరువులు వేసుకోవాలి. ఇదొకటి. మరొక విషయం, పంటలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఈ పురుగు పుట్టడాన్ని తట్టుకునే శక్తి పెరగాలన్నా పొటాష్ ఎంతైతే శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తారో అంత మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి. పొటాషు మనకి పంటకి ఈ రోగాల్ని పురుగుల్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తుంది, కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. ఇకపోతే పురుగు మొదటి దశలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వేప సంబంధించినటువంటి అజారిడిక్టం మనకి మందులు దొరుకుతాయి, దాన్ని తీసుకొచ్చి మనం మొదల దగ్గర తగిలేలాగా పిచికారీ చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఇది ఒకటి మనం మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఇక జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి కొన్ని రకాలైనటువంటి బూజులు ఈ దోమపోటుని బాగా తగ్గిస్తాయి. అంటే మనం దాన్ని కనుక ఈ ద్రావణలాగా తయారు చేసి మొత్తం మొదల దగ్గర కనుక పిచికారీ చేసుకుంటూ పోతే ఆ సుడిదోమకు అన్నిటికీ కూడా రోగం వచ్చేలాగా ఈ బూజులు పనిచేస్తాయి. మనకి మార్కెట్లో రకరకాలు దొరుకుతున్నాయి, మెటారైజిమ్ అని, ఎనైసోప్లియా అని ఇలాంటిది కానీ, లేదా బవేరియా బెసియానా అని, వీటిల్లో ఏదో ఒకటి మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మెటారైజిమ్ కానీ లేకపోతే ఎనైసోప్లియా కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటము, లేదా బవేరియా బెసియానా కూడా మనకి 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటము, మనము వారం రోజులు వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే ఈ దోమని ఉధృతిని మనం బాగా తగ్గించడానికి మటుకు ఆస్కారం ఉంది. ఇలా మనము ఈ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని వరిలో వచ్చేటువంటి ఈ సమస్యను ముందుగానే గమనించుకొని ఎప్పటికప్పుడు పంటను చూసుకుంటూ దాన్ని మనం నియంత్రించేటువంటి కార్యక్రమం చేయాలి. మనము పంటను గమనించేటువంటి అలవాటు పెంచుకోవాలి. మన పెద్దలు ఎక్కువగా చేసేవాళ్ళు, పొలాలకు వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు, పొలాన్ని చూసుకునేవాళ్ళు, మొక్కలను చూసుకునేవాళ్ళు, ఎట్టుందో చూసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో మనం మందు కొట్టామా వచ్చామా ఇదే ఆలోచిస్తున్నాం. కానీ మనం ఖచ్చితంగా ఈ పంటని గమనించుకొని సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే మనము ఈ దోమ ఉధృతి

0: తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనము రసాయనిక మందులు వాడదలుచుకున్నట్లయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేది ఏంటంటే పైమెట్రోజైన్ అనేటువంటి 50% డబ్ల్యూజీ మందుని 1 లీటర్కి 0.6 గ్రాములు అంటే 10 లీటర్ల నీళ్ళకి 6 గ్రాములు మందు, లేదా బుప్రోపెజిన్ అనేటువంటి మందు 1 లీటర్కి 1.6 మిల్లీలీటర్ల మందు, ఇలాంటి మందుల్ని మరి పిచికారీ చేసుకోమని శాస్త్రవేత్తలు తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుకోమని సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు, వరి నాశించేటువంటి దోమపోటు గురించి మనం అనుకున్నటువంటి ఈ సాగు పద్ధతులన్నీ కూడా చేసుకుని తప్పని పరిస్థితుల్లో మాత్రమే రసాయనాలకు వెళ్తారని ఆశిస్తున్నాం.
1: మీరు ఇంతవరకు పొలం పనులు విన్నారు. వరిలో సుడిదోమగురు జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు జిల్లాలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ 1-2 ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం గానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు గానీ పడే అవకాశం ఉంది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో భారీ వర్ష సూచన.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
3: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు, ఎంఎల్సీలుగా మనం ఏదైతే అంటున్నాం, మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ల మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టి
2: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్

ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు,

0: దారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామాయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్ధమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటీ ఇండియా 2026 జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: అందరికీ నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటు లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటూ ఉన్నారు కదా. ఎఫ్ఎం రెయిన్బో ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి 7 గంటలు అయ్యింది అని అనగానే ప్రసార విశేషాలు తెలుసుకుంటాం. మరి ఈనాటి ప్రసార విశేషాల్లో 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాలు ఉంటుంది. నేటి మాట శీర్షికన వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు, వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అలాగే లియో టాల్స్టాయ్ రష్యన్ రచయిత జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆత్మహత్యల నివారణ అవగాహనపై డాక్టర్ కేవీ రామిరెడ్డి గారితో పరిచయం వింటారు. మరి పరిచయం కర్త శ్రీమతి కె ఇందిర గారు. పుష్పాంజలి సమాచారవాణి ఉంటుంది. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వన్ క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, మాటే మంత్ర అంటూ దానికి సూటబుల్ సాంగ్స్తో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ మీ అందరికోసం 8:30 to 9:00 వరకు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో ప్రిపేర్ అయి ఉంది. అలాగే 9 గంటలకు వాట్సాప్ ఆధారిత ప్రోగ్రాం పాటల పల్లకి, ఇక 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇక 11 గంటలకు మధురిమ అలనాటి పాత మధురమైన పాటలు వింటారు. 11:30 ఏకచిత్రగానం, ఒకే చిత్రం నుండి అన్ని పాటలు వినే కార్యక్రమం ఏకచిత్రగానం 11:30 to 12:00 వింటారు. ఇక 12:10 మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ఇక 12:40 to 1:10 కార్మికుల కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు, విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మరి పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. తరువాత పి జ్ఞానేశ్వరరావు గారి సంగీత సరస్వతి కథానిక ఉంటుంది. ఇక 1:33 మహిళావాణి అలో బాగున్నారా. ఇక 3 గంటలకు మధురమే సుధాగానం. 4 గంటలకు సరదాగా కాసేపు శ్రోతల టాపిక్ ఆధారిత కార్యక్రమం ఉంటుంది. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారాల్లో ముందుగా 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం శ్రోతల రచనలు కవితలు ఆధారంగా సినిమా పాటలు ప్రసారం చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక 6 గంటలకు సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. ఇక 6:30 మిక్స్డ్ మస్తీ ఫిల్మ్ ఆధారిత ప్రశ్నలతో కూడిన చిత్రగీతాలను వింటారు మిక్స్డ్ మస్తీలో. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణపై పి బాబు వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త వివరణ వింటారు. అలాగే వ్యవసాయ సమాచారం, జీవ నియంత్రణ కారకాలు కొనుగోలు నిల్వ వినియోగంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి ఎంకేఎంఎల్ లాస్యా గారి వివరణ వింటారు. ఇక 7:45 వికసిత భారత్, 8:00 మెలోడీ మ్యాచ్, 9:30 స్వరిమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 to 10:45 రాగం తానం పల్లవి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు. రాత్రి 11:00 హిందీలోని, 11:05 ఆంగ్లంలోని వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్, వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
2: సాథియో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షీప్ తక్ నిర్మాణ్ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై, యానీ పుర్జే భీ హమారే ఔర్ ప్రోడక్ట్ భీ హమారా, ఆత్మనిర్భర్తా కి ఏక్ పూరీ చైన్ భారత్ మే హీ బనేగీ.
1: సౌర, అను, పౌర రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
2: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరి హీ హోగీ.
1: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్దికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి

కొంచెం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉప మంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ది చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు చెప్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా 3 జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు 1 న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులను 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ద నౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడి చమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ద నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాటర్ సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగర్ వేసివున్న నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతర్దేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీం కాంస్య పతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పతకం ఖాయమైంది. ఇక పారా మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాతీమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ హర్యానా సబేలంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్ లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియో

సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈ రోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఎఫ్ఎం రెయిన్బో ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఈరోజు ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన ఈరోజు మనం ఒకరి జయంతి సందర్భంగా అతని జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఉంటాం. మరి అయితే

భామనే సత్యభామనే అంటూ ఈ ఒక్క మాటతో చూసే చూపరుల తాలూకా కళ్ళను మంత్రముగ్ధులు చేసిన వారు ఆమె కాదు అతను, అతను కాదు ఆమె అంటూ ఫుల్గా కన్ఫ్యూజన్లో ఉండేవారట. అదే వేదాంతం సత్యనారాయణ శర్మ. తన నటనా చాతుర్యంతో శ్రీవేషం అందున సత్యభామగా, ఉషగా, మోహిని, దేవదేవిగా అందరినీ అందున స్త్రీలనే మైమర్పించారట. రంగస్థలంపై ఆమె కాదు, కాదు కాదు అతను, ఆడవారిలా హోయలు ఒలకబోసుకొని రంగస్థలంపై విశ్వరూపం చూపిన జగమెరిన నాట్య స్పష్ట పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నాట్య ప్రియులు మదిని దోచిన ఆ ప్రదర్శనలో ఓ అద్భుత ఘట్టం. మహిళలను సైతం మంత్రముగ్ధులను చేయగల వారి కళా ప్రావీణ్యం అనన్య సామాన్యం. నవరసాలు రంగస్థలంపై అలవోకుగా పండించగల దిట్ట ఆంధ్ర కూచిపూడి నాట్యాచారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ. సంగీత సాహిత్యాలు సమ్మిళితం చేసి వాటిని ఆచరించిన అభినయం కళాభిమానుల నుంచి జేజేలు అందుకున్న ఒక నాట్య దృష్టి అన్నమాట. అయితే ఉషాపరిణయంలో ఉషగాయన, చలికత్తెగాయన ప్రదర్శించిన ఆంగిక వాచికాభినయం ప్రేక్షకులను సమ్మోహనపరుస్తూ ఉండేదట. ఓ మహిళగా అందున సత్యభామగా పరిపూర్ణత ఇచ్చింది వేదాంతం సత్యనారాయణ శర్మకి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు అని అంటారు. మరి కృష్ణా జిల్లా మోవు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ శర్మ కూచిపూడి నాట్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. భామా కళాపం నృత్య రూపంలో సత్యభామగా వేదాంతం సత్యనారాయణ శర్మ పోషించిన పాత్ర జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది అట. మరి అయితే కూచిపూడి గ్రామంలో వేదాంత వెంకటరత్న, సుబ్బయ్యమ్మ దంపతులకు కడసారి కుమారుడైన పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. మరి అయితే వేదాంతం సత్యనారాయణ శర్మ 1935 సెప్టెంబర్ 9 కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. కూచిపూడి వెలువెల్పు శ్రీ బాలాతుపుర త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు వేదాంత ప్రహ్లాద శర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారట. అయితే లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద

శిక్షణ పొంది యక్షగానాలు, భామాకలాపాలు, నాటకాలు, భరతకళ ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద నాట్యంలో తర్పీదు పొందారట. కూచిపూడి సంగీతాన్ని, వయలిన్ను కూడా చిన్న వయస్సులోనే అవపోసన పట్టారట వేదాంత సత్యనారాయణ శర్మ గారు. మరి ఈయనకు వచ్చిన విరుదులైతే మాత్రం కూచిపూడి నాట్య ప్రదర్శన ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్ట్రపతి బాపు రాజేంద్ర ప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్ట్రపతుల వివి గిరు నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డాక్టర్ శంకర్ దయాళ శర్మ, డాక్టర్ జాకీర్ హుసేన్, డాక్టర్ ఆర్కే నారాయణ ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారట మన సత్యనారాయణ శర్మ గారు. తొలి ప్రధాన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనలను తిలకించారన్నమాట. అయితే పద్మశ్రీ, కాళిదాస్, సమ్మోహన్, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అవార్డులతో సత్కరించింది మన వేదాంతం సత్యనారాయణ శర్మ గారిని. మరి ఈ మువ్వ 2012 నవంబర్ 15న విజయవాడలో మన దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోయిందన్నమాట.

ఉదయ సమయాల్లో తదుపరి శీర్షికన గురించి లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ అంటే ఎప్పటికీ కూడా నవలాకారుడుగా అతను రాసిన నవలలు ఆధారంగా వచ్చిన చాలా సినిమాలనైనా సరే, ద కింగ్డమ్ ఆఫ్ యూ, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నా సరే, మరి తర్వాత సెప్టెంబర్ 9 నవంబర్ అంటే ఇదే రోజు సోవియట్ యూనియన్ రష్యాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయిత నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు అతని రచనలన్నీ కూడా చదివి చాలామంది మంత్రముగ్ధులయ్యారు. అయితే ఇతనిలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం సాహిత్యంలోనే నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడిందట. 1901, 1902, 1909 వరకు నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించడం జరుగుతూ ఉండేదన్నమాట. అయితే టాల్స్టాయ్ పాత రష్యన్ ఉన్నత వర్గానికి చెందిన ఒక ప్రసిద్ధి కుటుంబానికి చెందినవారన్నమాట. అయితే ప్యోటర్ టాల్స్టాయ్ వర్ణించినట్లుగా ఇండ్రీస్ అనే ఒక పౌరాణిక ప్రభువు నుండి వచ్చింది అని అంటూ ఉంటారు. ఇతను 1353లో మరి తన జీవన విధానాన్ని స్టార్ట్ చేశారన్నమాట. అయితే సైన్యంలో అతని అనుభవాలు మరియు 1857 మరియు 1960-61లో ఐరోపాలో చేరిన రెండు పర్యటనలుగా టాల్స్టాయ్ ఒక ప్రత్యేకమైన హక్కులు గల సమాజ రచయిత నుండి పొందారట. పద్దెనిమిది రష్యన్లో ఒక కుటుంబంలో జన్మించిన టాల్స్టాయ్ సమరం శాంతి అంటే వార్ అండ్ పీస్ అన్న కరేనియా నవలల గురించి పేరు సంపాదించడం జరిగిందన్నమాట. ఇవి ఈరోజు ఉదయ సమీరాల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ కూచిపూడి నృత్య కళాకారుడు తాలూకా జీవిత విశేషాలు, లియో టాల్స్టాయ్ తాలూకా రష్యన్ రచయిత జీవిత విశేషాలు తెలుసుకున్నారు.

0: ఉదయ సమీరాల్లో తదుపరి అంశంగా ఆత్మహత్యల నివారణ అవగాహనపై డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె. ఇందిర గారు.
1: ఆత్మహత్య అన్నది ఒక మనిషినే కాదు, ఒక కుటుంబాన్ని, అదే కాదు ఇంకా సమాజాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మరి ఆత్మహత్యకి కారణాలు ఏముంటాయి, ఏ పరిస్థితుల వల్ల?

0: ఒక మనిషి ఆత్మహత్య చెయ్యాలి అనుకుంటాడు, వాటిని మనం ఆపగలమా? ఈ విషయాలు వివరించడానికి ఈరోజు మా కార్యక్రమంలో విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెవి రామిరెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడి ఆత్మహత్యల గురించి, వాటి కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కెవి రామిరెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ముందుగా ఆత్మహత్య చెయ్యాలి అనే ఆలోచన ఒక మనిషికి ఎందుకు వస్తుందంటారు?
1: ముఖ్యంగా ఎక్కువ మంది ఈ ఆత్మహత్యకి ప్రేరేపణ అనేది కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న కలహాలు, వాటి వలన భార్యాభర్తల వలన కానివ్వండి, పిల్లల మధ్య తల్లిదండ్రులు కానివ్వండి, ఈ విధమైన కుటుంబ విషయాలు, వాటి వలన వచ్చే పర్యవసరం వలన కూడా ఈ ఆత్మహత్య అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రెండో కారణం మానసిక సమస్యలండి. మానసిక సమస్యల్లో కూడా మానసిక రుగ్మత అంటారు. మానసిక రుగ్మతలో డిప్రెషన్ అంటారు. మన సాధారణంగా వాడే పదం డిప్రెషన్. అంటే వాళ్ళకు వాళ్ళుగా దిగులుగా ఉండటం, ఎవరితో మాట్లాడకపోవటం, ఒంటరిగా ఫీల్ అవటం, ఏదో పెద్ద తప్పు చేశాననిపించటం, నాకెవరు లేరనిపించటం, వీటన్నిటి మీద కూడా కొంత మానసిక దిగులు వలన మనకి డిప్రెషన్ లోనవటం వల్ల కూడా వాళ్ళు కూడా ఆత్మహత్యలకి లోనవుతుంటారు. దీంతోపాటుగా మానసిక సమస్య అయిన స్కిజోఫ్రెనియా అంటారు, ఈ ఆలోచన పరమైన సంబంధమైన జబ్బండి ఇది. దీనివల్ల కూడా కొంతమంది వాటి ఆలోచనలు లేనిపోయిన అపోహల వల్ల కూడా వాటికి పర్యవసనంగా కూడా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా ఈ చేదస్థం, అంటే చేసింది చేయటం కానివ్వండి, తర్వాత చెప్పింది చెప్పటం కానివ్వండి, దానివల్ల కూడా కొద్దిగా స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, ఆందోళన అనేది కలిగి దానివల్ల కూడా ఈ ఆత్మహత్యలకి దారితీసే ఒక కారణం అండి ఇది. దాంతోపాటుగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, అంటే అది ఆందోళనపరమైన జబ్బు అనమాట. అది సివియర్ స్టేజ్లో కూడా కొంతమంది, తక్కువ మంది ఈ విధమైన ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దీంతోపాటుగా మత్తు పదార్థాలు, ఇది ముఖ్యమైన కారణం అండి. మత్తు పదార్థాలకి అలవాటు పడి బానిస అయిపోవటం వల్ల కూడా ఆత్మహత్యలకి దారితీస్తుంటుంది. దాంతోపాటుగా కొన్ని లవ్ అఫైర్స్, ప్రేమ కారణాలు కానివ్వండి యువకుల్లో, తర్వాత ఎగ్జామ్స్ మెయిన్ ఫెయిల్ అవటం. ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వగానే ఏదో పెద్ద జరిగిపోయిందని దాన్ని భారంగా తీసుకొని వాళ్ళు వెంటనే క్షణికావేశంలో ఇలాంటి ఆలోచన తీసుకోవటం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని సక్సెస్ వైపు తీసుకోవాలి. సో ఫెయిల్యూర్ అంటే ఎక్కడో మనకి ఏదో లోపం ఉందని, కాబట్టి దాన్ని మనం ఎలాగ దాన్ని సవరించుకొని దాన్ని ముందుకెళ్ళాలి, దాన్ని నెక్స్ట్ టైం పాజిటివ్గా తీసుకుని దాన్ని ఎలాగే మనం దానికి సక్సెస్ రేట్కి వెళ్ళాలనేది ఆలోచించుకొని, తర్వాత ఉద్యోగం లేకపోవటం, నిరుద్యోగం ఒకటి, నాకు ఉద్యోగం ఎప్పటికీ రావట్లేదు, నేను ఎంత బాగా చదువుతున్నా కానీ ఉద్యోగ సమస్యల వల్ల కూడా, లేదా కొన్ని ఉద్యోగ వాతావరణాల్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్యాలయాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి సో ఇలాంటి ఆత్మహత్యకు చేసుకోవడానికి కూడా కారణాలు అవుతున్నాయండి.
0: సరే, కానీ ఇక్కడ ఒక విషయం నేను అడగాలండి. ఒకే పరిస్థితి ఇద్దరు మనుషుల్ని వేరే వేరేగా రియాక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే ఈ కారణాలన్నీ అందరికీ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేయాలి అని ప్రయత్నించరు కదండి. మరి దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉంటుందా? మార్క్స్ తగ్గాయి అన్నారు, స్టూడెంట్స్లో మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నా ఒకళ్ళిద్దరూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో వాళ్ళలో సమ్ సైకలాజికల్ లేదా ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటారా?
1: అవును మేడం, ఇది ఈ విధంగా మనం స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఫెయిల్యూర్ ఏదైనా ఎగ్జామ్లు తప్పినప్పుడు, మార్కులు ఏదో తక్కువ ఇచ్చినప్పుడు దాన్ని చాలా భారంగా తీసుకుంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఈసారికి అయిపోయింది కదా, నెక్స్ట్ టైంకి మేము బాగా సాధించాలి అనే దృక్పథం ఉంటారు. దానికి కూడా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ యొక్క సమస్య ఇంకా జటిలంగా ఉందనుకోవటం, తర్వాత ఇంకా ఏదో నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా చిన్నతనంగా ఫీల్ అవ్వటం, లేదా వాళ్ళకు వాళ్ళుగా ఇంకా వేస్ట్ అనుకోవటం, ఇంకా నేను లాభం లేదో అనుకోవటం, అవన్నీ కూడా కొంతమందికి ఈ విద్యార్థుల్లో కొద్దిగా ఈ మానసిక ఒత్తిడి వలన ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారండి.
0: మరి ఇటువంటి వారిని, అంటే అది విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, లేకపోతే వృద్ధులు కూడా కావచ్చు, వీళ్ళందరూ వేరే వేరే కారణాలతో ఆత్మహత్యకి ప్రయత్నించినా వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలాగండి?
1: సపోజ్ విద్యార్థులు ఉన్నారనుకోండి, విద్యార్థులకి ఉపాధ్యాయులు ఉంటారు, తర్వాత లెక్చరర్స్ ఉంటారు. సో వీళ్ళు ఐడెంటిఫై చేసి పిల్లవాడు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో అని చెప్పేసి వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ చెప్తే అది మానసిక వైద్యులు కానీ లేదా సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్లటం వలన మనం ఎర్లీగా ముందు దశలో ఐడెంటిఫై చేసి దీన్ని తీవ్రతరం అవ్వకుండా చూసుకోవచ్చు.
0: అంటే ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైనా సిగ్నల్స్ ఇస్తారంటారా? అంటే మనం ఒక మామూలుగా అయితే పిల్లాడు బ్యాగ్ వేసుకున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎగ్జామ్ రిజల్టే కాదు ఒక్కొక్కప్పుడు ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్య చేసేసుకుంటున్నారు వాళ్ళు, ఇటువంటి కేసెస్ లో వాళ్ళు ఏదైనా సిగ్నల్స్ ఇస్తారా ముందుగాను?
1: సిగ్నల్స్ డెఫినెట్ గా ఉంటాయి మేడం. అంటే వాళ్ళు యూజువల్గా ఎవరితో నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు మేడం. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు

0: అవాయిడ్ చేస్తుంటారు. అంటే దాన్ని మనం ఎందుకు ఫేస్ చేయాలి అని అవాయిడ్ చేసేసి, వాడు మొదటి దశలో బాగా ఉన్నవాడు కూడా క్రమంగా క్రమంగా వాడి యొక్క రిజల్ట్ తగ్గిపోతుంది. అంటే వాడి యొక్క ఎఫికసీకి తగ్గిపోయి తన యొక్క భారంగా ఫీల్ అవుతుంటాడు. అంతకుముందు ఉన్న పంక్చువాలిటీ తర్వాత క్రమంగా క్రమంగా తగ్గిపోయి వాడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఐడెంటిఫై చేస్తామండి.
1: మరి దీనికోసం కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అది ఇవ్వడం అది కుదురుతుందంటారా?
0: రెగ్యులర్గా మేము చేస్తున్నాం మేడం. మా హాస్పిటల్లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇది రెగ్యులర్గా మేము చేస్తున్నదే. సైకాలజిస్టులు కూడా చేస్తుంటారు మేడం. అంటే బయట ఉన్న సైకాలజిస్టులు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాళ్ళతో పాటుగా మేము గవర్నమెంట్ సిబ్బంది కూడా మేము వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాం మేడం.
1: ముఖ్యంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ మేము 60 మందిని 70 మందిని ఒక క్లాస్లో చదివిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దానికోసం ప్రయత్నించరు కదా. వాళ్ళు ఎలాగ వీటిని ఐడెంటిఫై చేయాలి? వాళ్ళు మాత్రమే దీనికి ఎలా కారణం అంటారు?
0: అందరు స్టూడెంట్స్ ఒకే కెపాసిటీలో ఉంటారు మేడం. అంటే ఎవరైతే స్టూడెంటు ఈ విధంగా డల్ అయిపోతున్నాడు, వెనకబడి ఉంటున్నాడు, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి లేట్ స్టేజెస్లో సపోజ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్ది కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీ తగ్గిపోతుంది, వాళ్ళని టీచర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ ఎంకరేజ్మెంట్ చేసేసి వాళ్ళని వీలైనంత త్వరగా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళు వైద్య సిబ్బంది సంప్రదిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి మేడం.
1: మరి పేరెంట్స్ రోల్ ఎలాగుంటుందండి ఇందులో?
0: పేరెంట్స్ రోల్ అంటే ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లవాడు అంతకుముందు ఉన్నటువంటి మార్కులు కానివ్వండి, తర్వాత ఉపాధ్యాయులు చెప్పే సమస్య నుంచి కానివ్వండి, వాళ్ళు తీసుకునే స్కూల్లో ఉన్న కంప్లైంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులకు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇది ఉందా లేదా అని వాళ్ళు ఐడెంటిఫై చేసేసి డాక్టర్స్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళు మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, ఒత్తిడి లోనవుతున్నారా, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని మనం అమలు చేస్తే ఈ నివారణ కార్యక్రమం మనకి విజయవంతం అవుతుంది మేడం.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు, కానీ మనలో చాలా మందిలోని డినయల్ మోడ్ లో ఉంటామండి. ఈ ప్రాబ్లం నాకు మాత్రం కాదు ఎదుటివాడికి ఉందన్నట్టుగా ఉంటాము. మరి దీన్ని ఎలాగ యాక్సెప్టెన్స్ ఎలాగ ముందు రావాలి పేరెంట్స్?
0: అది ప్రతి వ్యక్తికి మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఏ విషయంలో కూడా మనం కోల్పోకూడదు. సమస్యల బోల్డ్ మన చుట్టుపక్కల ఉంటాయి, వాటిని మనం మనోధైర్యంతో ఎదుర్కోవాలి.
1: సరే, ఇంకొక సమస్య ఈ మధ్య చూస్తున్నాము, పిల్లలు పేరెంట్స్ కి చాలా దూరంగా ఉంటారు. ఉద్యోగ రీత్యా బయట వెళ్ళిపోవడము, ఇంకో ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేయడం, అందులోని వర్కింగ్ అవర్స్ ఇదివరకు లాగా 8 గంటలు అనేది లేదు. చాలా ఎంఎన్సీస్ లోని 10 గంటలు వీకెండ్స్ లేకుండా వాళ్ళలో సొసైటల్ టెండెన్సీ వచ్చేస్తుంది. అలాంటి వర్కింగ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి అవేర్నెస్ ఉంటే మంచిది? అంటే నిత్యం వాళ్ళు ఫోన్ మీద మాట్లాడినా ఏమేమి ఎలాగ తెలుసుకోవచ్చండి, పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారా లేకపోతే వాళ్ళు గ్రాడ్యువల్ గా ఆత్మహత్య డైరెక్షన్ లో వెళ్తున్నారా, ఎలాగ తెలుసుకోవచ్చు అంటారు?
0: మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, లేదా వాళ్ళ మందికి రావటం కానివ్వండి, మనం ఎప్పుడు కూడా వాళ్ళ యోగక్షేమాలు ఏమి చేస్తున్నారో కనీసం 3 రోజులకోసారి 4 రోజులకోసారి కనుక్కుంటుంటే మనం దాన్ని నివారించవచ్చు మేడం. అంటే బేసిక్గా 19 ఏళ్ళ తర్వాత పిల్లలు డెఫినెట్గా పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు మేడం. సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఫ్రీగా పిల్లలతో మాట్లాడుకున్నప్పుడే, పేరెంట్హుడ్లో జాగ్రత్తగా మనం చూసుకున్నప్పుడే ఇవన్నీ మనం తొందరగా ఐడెంటిఫై చేయగలం మేడం.
1: అలాగే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలాగ అలర్ట్ ఉండాలండి ఒకళ్ళలో ఇటువంటి టెండెన్సీస్ ఉన్నాయంటే?
0: అంటే బేసిక్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు యూజువల్గా నడవడిక మేడం, అంటే వాళ్ళతో ఉండే కలవడిక కానివ్వండి ముందు దానికంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు. వాడి యొక్క మూడ్స్ కానివ్వండి, వాడి యొక్క యాక్టివిటీ కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, వాళ్ళతో మింగిల్ అవ్వటం కానివ్వండి, బయటకు రావటం కానివ్వండి. ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అందులో ఒకడు నలుగురితో కలవడు మేడం. అంతకుముందు చక్కగా వచ్చేవాడు, ఇప్పుడు సడన్గా రా, నేను రానుపోండి, నాకు రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళిపోండి అంటాడు. బట్ అలాంటి వాళ్ళని మనకు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు తన ముందు నుంచి జాగ్రత్తగా మనతో కలిసేవాడు ఇప్పుడు కలవకుండా ఒంటరిగా ఉండి అనుకుంటున్నాను, తనకున్న ప్రాబ్లం ఏంటి? అంటే ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేకపోతే పేరెంట్స్ ప్రాబ్లమా, లేదా చదువుతో ప్రాబ్లమా, లేకపోతే ఇంకొక విషయం ఏమన్నా ప్రేమకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉన్నాయి, అవి డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయాలి మేడం. ఎప్పుడైనా కలవడిగా ఉండి సడన్గా డ్రాప్ అవుతున్నాడు, మనతో కలవట్లేదు, విడిగా ఉంటున్నాడు అంటే జాగ్రత్తగా మనం గమనించి వాడికి డెఫినెట్గా మనం ఎంకరేజింగ్గా మనం చూసి మాట్లాడి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న మానసిక వైద్యులు కానివ్వండి, తర్వాత సైకాలజిస్టులు కానివ్వండి, వాళ్ళకి సంప్రదించి మీరు వాళ్ళకి సూచనలు తీసుకుంటే ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మేడం.
1: అంటే అది పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఇంట్లో ఉన్న వయోవృద్ధుల్లో కావచ్చు, ఏ ఒక్కరిలో కూడా బిహేవియరల్ చేంజెస్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ కొంచెం అలర్ట్ అయిపోవాలి. ముఖ్యంగా చుట్టుపక్కల సర్కమ్స్టాన్సెస్ మారే కారణాలు ఉన్నప్పుడు అలర్ట్ అయిపోవడం మంచిదంటారు.
0: ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పిల్లలు చాలా ఒత్తిడిలో ఉంటున్నారు. సో పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదైనా చిన్న తేడా ఉన్నా కానీ వాడి యొక్క సిస్టమ్, అంతకుముందు ఉన్న కరికులం కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, వాడి లైఫ్ స్టైల్ కానివ్వండి చేంజ్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మనం వాడిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ పేరెంట్స్ మాత్రం మానిటరింగ్ చేయాల్సిందండి.
1: బాగా చెప్పారు సార్. కానీ ఒకవేళ వీళ్ళు మానిటర్ చేశారు, అబ్జర్వ్ చేసి ఏదో మార్పు గమనించి వైద్యుల్ని సంప్రదించాలన్నా మన సమాజంలో ఇప్పటికీ కూడా ఒక సైకి

0: కేటరిస్ట్ ని మీట్ అవ్వాలంటే ఒక ట్యాబుగా మారిందండి. వాళ్ళు మొహమాటం అనుకోండి, అనుమానాలు అనుకోండి, వాళ్ళు వెళ్ళడానికి కొంచెం సంకోచిస్తారు. మీరు ఒక ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మీరు మెడికల్ సూపరింటెండెంట్గా చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారండి?
1: టెలిమానస్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ అని ఉంటుంది మేడం, 1446 అని. ఈ నెంబర్కి మనం సంప్రదించినప్పుడు దాంట్లో డాక్టర్స్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, మీకు కావాల్సిన ఆన్లైన్లోని కౌన్సిలింగ్ చేయటం కానివ్వండి, లేదా ఆన్లైన్లో సలహాలు ఇవ్వటం కానివ్వండి, లేదా మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యుల నుంచి వివరాలు చెప్పడం కానివ్వండి, మేము ఎప్పుడు దానికి ఆన్లైన్ సిస్టమ్ని మేము డెవలప్ చేసాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అన్ని నిధులను సమకరించి టెలిమానస్ అంటారు మేడం, ఆ సిస్టమ్ డెవలప్ చేసేసి 144 16 ఈ నెంబర్ని విరివిగా వాడుతున్నాం. రోజుకి 40 నుంచి 50 కాల్స్ ప్రజెంట్ వస్తున్నాయి. మనకి విజయవాడలో కూడా ఉంది, ఇక్కడ మనకి విశాఖపట్నం మానసిక వైద్యశాల కూడా ఉంది మేడం.
0: బాగా చెప్పారు సార్. మరి ఆత్మహత్యలో ఒక మేజర్ సెక్షన్ ఉంది సబ్స్టెన్స్ అబ్యూస్ చేసేవాళ్ళు, ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు కానీ డ్రగ్స్కి బానిసలైన వాళ్ళు కానీ, వీళ్లలో ఒక టెండెన్సీ గమనిస్తున్నాం వాళ్ళు, అంటే అటెంప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఎంత వాళ్ళని తెచ్చినా. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలరండి?
1: మత్తు పదార్థాలు కానివ్వండి, మద్యం కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే బాగా ఆధారపడిపోయిన వాళ్ళు ఈ విధంగా మానసిక సమస్యలతో కూడా బాధపడుతూ ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్నారు. సో సాధారణంగా ఆత్మహత్యకి ప్రయత్నించే వాళ్ళు సాధారణమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి ఆ పదార్థం దొరక్క, డబ్బులు దొరక్క, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేక. సో ఈ విధమైన థ్రెట్నింగ్ అంటే మనల్ని బెదిరిస్తారు, బెదిరించిన వాళ్ళు ఎక్కువ ఈ చేతులు కోసేసుకోవటం కానివ్వండి, నేను దూకి చచ్చిపోతానంటాం కానివ్వండి. కానీ ఎప్పుడు కూడా ఈ మానసిక జబ్బు ఉన్న వాళ్లే చనిపోవడానికి చాలా షూర్గా వాళ్ళు టార్గెట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటారు మేడం. కానీ ఈ మద్యం వాడేవాళ్ళు, మత్తుకు వానిసైన పడిన వాళ్ళు అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటూ బెదిరిస్తూ చిన్న అటెంప్ట్ చేసేసి వాళ్ళకి అంత ఉండదు. సో వీటికి డెఫినెట్గా వాళ్ళకి డిడిక్షన్ చేసేసి మేము వాళ్ళు దాంట్లో ఉన్న నివారణ చేసేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేడం.
0: సార్, మరి డిడిక్షన్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందంటారు?
1: మనం సాధారణంగా ఈ డిడిక్షన్ ట్రీట్మెంట్కి పదార్థాన్ని పదార్థం బట్టి మారిపోతుంటుంది మేడం. సో యూజువల్గా 10 నుంచి 15 రోజుల వరకు పడుతుంది మేడం ఆ ప్రాసెస్కి అంతా కూడా. ఇప్పుడు మాకు సపరేట్గా మానసిక వైద్యశాలలో 40 బెడ్స్ మాకు దానికి ప్రత్యేకంగా కేటాయించాము, దానికి నిరంతరం డాక్టర్స్ ఉంటాము. సో ఆ బెడ్స్లో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి మేడం. ఇప్పుడు కూడా వాళ్ళకి 10 నుంచి 15 రోజులు ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ వాళ్ళు తాగకుండా కూడా మా దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి మేము ఇస్తూ ఉంటాము.
0: వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీరు రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుందంటారా?
1: డెఫినెట్ చేస్తాం మేడం. ఫస్ట్ 3 సార్లు 15 రోజులు రమ్మంటాం మేడం, తర్వాత ఎవరి మంత్ రమ్మని చెప్తుంటాం మేడం. దీంట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మేడం, ఫెయిల్యూర్స్ ఎందుకంటే అవి విరివిగా వారికి ఈజీగా లభ్యమవుతున్నాయి కాబట్టి. సో మేము చేసిన 100లో 40% నుంచి 50% వరకు మాకు ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి మేడం. మళ్ళీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తూ ఉంటాను, బట్ మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం మేడం. ఎంతసేపటికి కూడా మాకు సక్సెస్ రేట్ అనేది 5% to 10% ఉంటుంది మేడం. ఎందుకంటే అది పేషెంట్ యొక్క విల్లింగ్నెస్ మీద, వాడి యొక్క ఉద్దేశం మీద ఆధారపడి మందు నుంచి కానీ ఇంకో పదార్థం నుంచి బయటపడాల్సింది కాబట్టి వాళ్ళు మారాలనుకున్నప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మేడం.
0: ఆత్మహత్య అది పిల్లలు కానీ యువతలు కానీ లేకపోతే ఇప్పుడు మత్తు పదార్థాలకి బానిసలైన వారు కానీ, వీళ్ళందరిది ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఫ్యామిలీ లేదా సొసైటీ నుంచి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి?
1: డెఫినెట్ గా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చుట్టుపక్కల స్నేహితులు కానివ్వండి, తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఉపాధ్యాయులు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, డెఫినెట్ గా సపోర్ట్ డెఫినెట్ గా అవసరం మేడం. ఏదైనా సరే ముందుగా దాన్ని మనం కనుగొని దాన్ని తొందరగా మనం దాన్ని ప్రివెంట్ చేసుకుంటేనే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి మేడం ఇలాంటివి.
0: బాగా చెప్పారండి. అదండి, మన మధ్యలో తిరుగుతున్న ఒక మనిషి రేపు మన మధ్య ఉండడేమో అన్న భయం మనలో ఉండకూడదు. కానీ చిన్న అలర్ట్నెస్, చిన్న సెన్సిటివిటీ ఉంటే మనం ఎరుగు పొరుగు ఉన్నవాళ్ళు ఏ ఒత్తిడికి లోనయ్యారో, ఎటువంటి మానసిక ఒత్తిడి ఉందో తెలుసుకోవచ్చండి. ఇటువంటి అలర్ట్నెస్ మనలో ఉంటే మనం కూడా ఆత్మహత్యని, ఆత్మహత్యల సంఖ్యని తగ్గించడానికి మనం కూడా మన చిన్న ప్రయత్నం చేయవచ్చు. డాక్టర్ కెవి రామిరెడ్డి గారు, మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
2: మీరింతవరకు ఆత్మహత్యల నివారణపై అవగాహన గురించి డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరి గారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు ఇప్పటి వరకు ఉదయ సమీరాలు విన్నారు. నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రైన్ బోస్ సాగరిక. ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అండ్ 8:30 అనగానే మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతోటి వెయిట్ చేసే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇందులో మన దైనందిక జీవితంలో ఉపయోగపడే డాక్టర్తో వచ్చే ఒక వివరణ అండ్ ఫ్యాషన్ మంత్ర అండ్ మాటే మంత్ర అంటూ ఒక బ్యూటిఫుల్ సెగ్మెంట్స్ అన్ని మిమ్మల్ని ఫుల్లీ ఎంటర్టైన్ చేయడానికి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో రెడీగానే ఉంది. 1:00, 1:30 ఈచ్ హాఫ్ అంటూ ఓ బ్యూటిఫుల్ సెగ్మెంట్ మీ అందరి కోసం రెడీగానే ఉంది. మొదటిగా ఈ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలోకి మనం వెళ్లేలోగా ఒక మావుల సాంగ్ ఫ్రమ్ ద మూవీ అర్ధ శతాబ్దం నుంచి

0: ఎస్ మరి వింటూ ఉన్నారు కదా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ లో వన్ క్యూట్ ఈచ్ ఆఫ్ అంటూ వైద్య మంత్రం మిమ్మల్ని అందరినీ హాయ్ హలో అంటూ పలకరించడానికి రెడీగానే ఉంది. మరి ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ యామిని గారు ఉన్నారు, ప్రముఖ డెంటల్ డాక్టర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మార్కెట్లో చాలా రకాల పేస్ట్లు అవైలబిలిటీ ఉంటాయి, ఇందులో ఈ ఇంగ్రీడియంట్ ఉంది, అందులో ఆ ఇంగ్రీడియంట్ ఉంది అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి సో ఎలాంటి పేస్ట్ యూజ్ చేస్తే ఇస్ ద బెస్ట్ ఫర్ మర్ టీత్ అన్నది నేను డాక్టర్ గారినే డైరెక్ట్గా అడిగాను. మరి డాక్టర్ గారు చెప్పిన సమాధానం ఉంది కదా, ప్రముఖ డెంటల్ డాక్టర్ డాక్టర్ యామిని గారు చెప్పిన సమాధానం, ఎలాంటి టూత్ పేస్ట్ యూజ్ చేయటం వల్ల మన డెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉండగలుగుతుంది, మన టీత్ అనేది ప్రాపర్గా మనం బ్రషింగ్ చేసుకోవాలంటే ఎలాంటి టూత్ పేస్ట్ అవసరము, మరి డాక్టర్ యామిని గారి మాటల్లో విందాం. మరి
1: నమస్కారం అండి, నేను డాక్టర్ యామిని, దంత వైద్య నిపుణురాలిని. మనం టూత్పేస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, టూత్పేస్ట్ అనేది పుచ్చులకు కారణమయ్యే ప్లాక్ని తొలగించడం, నోట్లోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే హానికరమైన యాసిడ్లను న్యూట్రలైజ్ చేయడం మరియు బలహీనపడిన దంతాల ఎనామెల్ను పునర్నిర్మించి బలోపేతం చేయడానికి ఫ్లోరైడ్ వంటి కీలక ఖనిజాలను ఉపయోగించడం ద్వారా దంతక్షయాన్ని అంటే పుచ్చుపళ్ళుని నివారిస్తుంది. మీరు ఫ్లోరైడ్ లేదా హైడ్రాక్సీఎపిటైట్ కలిగిన టూత్పేస్ట్ను ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఈ పదార్థాలు ఎనామెల్ను బలపరిచి పుచ్చుపళ్ళను నివారిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన అదనపు భాగాలు సున్నితత్వాన్ని తగ్గించేవి అంటే టీత్ సెన్సిటివిటీ, పంటి సున్నితత్వాన్ని తగ్గించడంలో సహాయపడడానికి టూత్పేస్ట్ ఫార్ములాకు పొటాషియం నైట్రేట్ వంటి పదార్థాలు యాడ్ చేస్తారు. కొన్ని తెల్లబరిచేవి, తేలికపాటి పెరాక్సైడ్లు లేదా ప్రత్యేకమైన పాలిషింగ్ ఏజెంట్లు, ఇవి పళ్ళను ప్రకాశవంతం చేయడానికి మరియు వాటిపై ఉన్న మరకలను తగ్గించడానికి చురుగ్గా సహాయపడతాయి. పొడి మరియు ద్రవ పదార్థాలను పేస్ట్గా కలపడానికి డిఅయోనైజ్డ్ నీరు ద్రవకంలా పనిచేస్తుంది. ఇప్పుడు మీ నిర్దిష్ట ఎంపిక, మీకు ప్రత్యేక దంత అవసరాలు ఉన్నాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ డెంటిస్ట్ మీ రిక్వైర్మెంట్స్, మీ అవసరాలను బట్టి మీకు ఏ టూత్పేస్ట్ బాగుంటుంది అన్నది అడ్వైస్ చేస్తారు.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ యామిని మేడం, నేను ప్రముఖ డెంటల్ డాక్టర్ చెప్పారు కదా. సో నెక్స్ట్ మీ అందరి కోసం హాయ్ హలో అంటూ పలకరించడానికి మరొక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏదో వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఆమె. మరి చల్లగాలికి బయట వాతావరణం ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ 102 వింటున్న మీరందరూ మనసుల్లో కూడా హాయ్ హలో అంటూ అలా పలకరించబోయే ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆమె చిత్రం నుంచి.

ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ అని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా అని వాయిద్య మంత్రం అని విన్నాను. నెక్స్ట్ మీ అందరి కోసం ఫ్యాషన్ మంత్రం ప్రిపేర్ అయిపోయి ఉండిపోయింది. లైఫ్ లాంగ్ మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే, సో మనం అవుట్ఫిట్ ఎలా ఉంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అవతల వాళ్ళిచ్చే మర్యాదైనా మనల్లైనా ఏదైనా సరే. ఈ మాత్రం కాదని అనలేరు కదా. సో మనం ఎలా ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, మనకి మనం ఎలా అప్డేట్ చేసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు, మరి కొంతమంది వేరే వేరే సోర్సెస్ నుంచి వాళ్ళ ట్రెండ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఎఫ్ఎంని వినే ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ని వినే వాళ్ళందరికీ కూడా ఫ్యాషన్ మంత్ర అంతగానే అప్డేట్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండ్స్ రన్ అవుతూనే ఉంటాయి. అవి యాక్చువల్లీ కలర్స్ అయినా కలర్ కాంబినేషన్ అయినా సరే, యాక్సెసరీస్ అయినా సరే, ఫుట్వేర్ అయినా సరే, ఎలా అయినా సరే మనల్ని మనం పర్ఫెక్ట్గా ప్రజెంట్

0: చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ప్రజెంట్ ఏ ట్రెండ్ నడుస్తుంది, ఎస్పెషల్లీ జెన్జీస్ అయినా మిలియనర్స్ అయినా సరే ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతున్నారో వాటి గురించి మనం మాట్లాడుకునే ఫ్యాషన్ మంత్రం ప్రిపేర్ అయిపోయింది. అందుకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, నెక్స్ట్ మీ అందరి కోసం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఎస్ మరి వింటూ ఉన్నారు కదా, ఎఫ్ఎం రైన్బో 102 మెగాహిట్స్ పై ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఫ్యాషన్ బైట్ మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శివాని గారు మనతో ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం మరి ఈ ట్రెండీ ఫ్యాషన్ గురించి.
2: హాయ్ అండి, నా పేరు శివాని. ఇప్పుడు ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ ఓవర్ రీచింగ్ ఫ్యాషన్ ట్రెండ్ అనుకుంటే డెనిమ్ రీవైవల్ అనే అనుకోవచ్చు. డెనిమ్ రీవైవల్ అంటే లైక్ ఓల్డెన్ డేస్లా ఇట్ ఈస్ నో లాంగర్ అ జీన్స్. ఇప్పుడు డెనిమ్స్ ఒక కీ ఫ్యాబ్రిక్ ఇన్ అ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్లో వస్తుంది. ఇది ఒక ఫ్యాషన్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కొత్తగా అండ్ నోటబుల్ ట్రెండ్స్లో డెనిమ్ చూస్తే కంఫర్ట్ అండ్ రిలాక్స్ ఫిట్స్ లైక్ వైడ్ లెగ్ కానీ, బ్యాగీ కానీ, బ్యారర్ ఫిట్ కానీ, ఇవి ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఫ్రమ్ డికేడ్స్ అని చెప్పుకోవచ్చు, లైక్ ఫ్రమ్ 70s అండ్ 90s. ఫ్లేడ్ అదే బెల్ బాటమ్ లాగా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎకో ఫ్రెండ్లీ డెనిమ్స్ విత్ ఆర్గానిక్ కాటన్ వస్తున్నాయి, విచ్ క్యాన్ బి రీసైకిల్డ్ అండ్ అప్సైకిల్డ్. ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు నో దిస్ ఇస్ ద ఫ్యాషన్ ట్రెండ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పుకోవచ్చు.
0: థ్యాంక్ యూ సో మచ్ శివాని రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫ్యాషన్ మంత్ర వింటూనే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా మరి. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మాటే మంత్ర రెడీగానే ఉంది. ఈలోగా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అండ్ దేవర్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

వాటే అదిరే కదా, వాటే బ్యూటిఫుల్ అండ్ స్టైల్ కరెక్ట్గా ఉన్నది అని అనుకుంటే మాత్రం మనం సెల్ఫ్ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో జెంజీస్ అయినా ఎవరైనా సరే, ఎక్స్పెషల్లీ వాళ్ళ బాడీ షేప్ గురించో లేదా అనుకుంటే వాళ్ళ అవుట్పుట్ గురించో లేదా అనుకుంటే వాళ్ళు వేసుకున్న స్టైల్ గురించో విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, ఈ సెగ్మెంట్స్ వైద్య మంత్ర అయిపోయింది, ఫ్యాషన్ మంత్ర అయిపోయింది, ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మాటి మంత్ర. మాటలు ఎంత చక్కగా ఉండగలిగితే ఊరిని అంత చక్కగా చక్కబెట్టుకుని రావచ్చు అని అంటూ ఉంటారు. పెద్దల మాట చెద్దన్న మూట అని అంటూ ఉంటారు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని రకరకాలుగా మన వాళ్ళు మన మాట తీరుపైన ఎన్నో ఆజ్ఞలు, ఆకాంక్షలు, ఎన్నో రకమైన విషయాలు మనకు చెబుతూనే ఉన్నారు. ఇలా మాట్లాడు, నువ్వు అనుకున్న పని అట్టే తెలుసుకుంటావు. పలానా వాడు ముఖస్తుతి బాగోకపోయినా సరే నీ మాట తీరు బట్టే ఈజీగానే నువ్వు అవతల వాళ్ళని కన్వే చేయగలుగుతావు. యు ఆర్ ద గ్రేట్ అంటూ పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి కూడా యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటూ ఉంటారు. కానీ మన మాటలే మనకి మంత్రాల్లాగా వినిపించాలి. ఇన్ ద సెన్స్ అవతల వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నువ్వు మాట్లాడావు అని అనుకుంటే వినే అవకాశం కూడా అంతగానే ఉండాలి. నీకు నిన్ను ఇన్స్పైర్ చేయాలి నీ మాట తీరు. అవతల వాళ్ళకి కూడా టైం ఉంటే వాళ్ళ లైఫ్లోని వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్స్ గురించి ఇన్స్పైరింగ్గా ఉండాలని మాట తీరు అని అంటూ ఉంటారు. అందుకే వివేకానందుల వారు మనం ఏ పని చేసినా సరే చాలామంది వచ్చే సక్సెస్ అంటే ఎప్పుడైతే ఆ ఫలితం వస్తుందో మన దగ్గరికి దానిపైన విపరీతంగా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని పొందడానికి ఎలాంటి కృషి నువ్వు చేసావో అన్న దానిపైనే నీకు వచ్చే ఫలితం మీద ఉంటుంది అని చెప్పి వివేకానందుల వారు అంటూ ఉండేవారు అప్పట్లో. మరి అందుకే ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోని కూడా అంతే శ్రద్ధ ఉండాలి అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రతీదీ కూడా అంటే ఇన్ ద సెన్స్ పలానా ఏ విజయమైనా సరే, ఏ అపజయమైనా సరే, ఏ ఫెయిల్యూర్, ఏ సక్సెస్ అయినా సరే సాధించాలి అని మనం అనుకునేటప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ దానికోసం కార్యాచరణ ఎలా ఉంది, దాన్ని మనం సాధించాలంటే దాన్ని మనం ఏం చేయాలి, ఎలా మనం దాన్ని ప్లాన్డ్గా స్టార్ట్ చేయాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నీకు వచ్చే ఫలితం మీద. ఏమని అంటారు, నెక్స్ట్ మీ అందరి కోసం మరొక మామూలు సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ 102 MHz పై. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు అండ్ ఎఫ్ఎం రెయిన్బో.

మీరు ఇంతవరకు అండ్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోను విన్నారు కదా, 102 MHz పై ఎఫ్ఎం రైన్బోస్ ఆలకించు ఆనందించు అందరికీ పంచు ఇదో అలరించే గెరటం అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్తో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని అలా క్లోజ్ చేస్తే 9 o'clock అయింది అంటే మళ్ళీ మిమ్మల్ని హాయ్ హలో అంటూ పలకరించడానికి ఒక బ్యూటిఫుల్ కెరటాలన్నీ కూడా అలా రెడీ అయిపోయి వచ్చేస్తాయి. మీ కాళ్ళను తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో దానికోసం మీరు చేయాల్సింది సింపుల్ ప్రాసెస్, దీంట్లో తడిచి ముద్దాడిపోవాలి అని అనుకుంటే 9 o'clock నుంచి 11 o'clock వరకు వచ్చి ఈ పాటల హోరులో అలా అలా అలా ఇదిగుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మాకు ఒక చిన్న SMS పంపించండి.

మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలో ఉంది, మీ పేరు మీ ప్రాంతంతో సైతం 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించగలిగితే విన వెంటనే మేము ఆ పాట ప్లే చేయడానికి 102.5 FM మేము రెడీగానే ఉన్నాం మరి. అండ్ మీరు చేయాల్సిన షూట్ ఎస్ఎంఎస్ మరొకసారి నెంబర్ 6304767436 ఈ బ్యూటిఫుల్ సాంగ్ని మనం స్టార్ట్ చేసే ముందు ఒక మార్వెలస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డీజేటీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్, మరి వింటూ ఉన్నారు కదా పాటల పల్లకి. మరి పాటల పల్లకి 102.5 FM, ఇదో అలరి చెగరటు, నాలుగించు ఆనందించు, అందరికి పంచు. అండ్ మీ రిక్వెస్ట్ సాంగ్ మాకు చేరాలి అనుకుంటే మీ వాట్సాప్ మొబైల్ నెంబర్ నుంచి 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి, వెను వెంటనే ఆ పాట మేము కోసం అలా అయితే వచ్చేస్తూ ఉంటుంది. మరొక చిన్న విషయం ఏంటంటే, ప్రతి మంగళవారం కూడా మీకు నచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేద్దామని మీరు అనుకుంటే, దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మాకోసం ఒక చిన్న ఉత్తరం రాయండి, అండ్ మీకోసం కూడా. అండ్ మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలోది, మీ పేరు, మీ ప్రాంతంలో సైతం ఒక చిన్న ఉత్తరాన్ని మా చిరునామాకు పంపించగలిగితే, పాటల పల్లకి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకు పంపించగలిగితే, ప్రతి మంగళవారం కూడా మేము ఆ పాటలు ప్లే చేయడానికి రెడీగానే ఉంటాం. మరి మా తరపున ఒక చిన్న విన్నపాలు ఏంటంటే, ఎలాగూ పాత పాటలు ప్లే చేయడానికి ప్రత్యేకమైన ఛాంక్స్ చాలానే ఉన్నాయన్న విషయం మాకంటే మీకే బాగా తెలుసు. కొంచెం కొత్తదనం అనే పాటలు కోరుకుంటారని చెప్పి మరి మా తరపు రిక్వెస్ట్, మరి ఏమని అంటారు. సో మనం ఉన్న ప్రోగ్రామ్ పాటల పల్లకి నెక్స్ట్ మీ అందరి కోసం రబ్బర్ గాజులు అంటూ మాకోసం ఈ పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు రాజు గారు అనకాపల్లి ఏరియా నుంచి. మరి మీకోసం దలేర్ మహిందీ అండ్ ప్రణవి అండ్ అనంత శ్రీరామ్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట యమదొంగ చిత్రం నుంచి మీ అందరి కోసం. అండ్ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హీట్ అండ్ సింహాద్రి సూపర్ హీట్ అండ్ థర్డ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ యమదొంగ కూడా ఎస్ఎస్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ కింద ఉండిపోయింది. ఈ సినిమాకి ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చిందండి. అండ్ మీకోసం

నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ మీ అందరి కోసం రవికుమార్ విజయనగర్ నుంచి అడుగుతున్నారు. తమ్ముడి మూవీ నుంచి ఒక పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. సో మీ పాట అలా ఫిక్స్ అయిపోయి ఉందండి. అండ్ మీకు నచ్చిన పాట కావాలి అని అనుకుంటే షూట్ ఎస్ఎంఎస్ 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్జ్ పై ఎఫ్ఎం రెయిన్బో. ఇదో అలరించే కిరటం, నాలుగించు, ఆనందించు, అందరికీ పంచు. అండ్ తమ్ముడు సినిమా అనగానే మనకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయినా సరే రమణ గోగుల్ గారి మ్యూజిక్ కాంబినేషన్ అయితే సూపర్ డూపర్ హిట్గానే ఉంటుంది మరి. సో ఇద్దరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ అండి ఆ సాంగ్స్ కాంబినేషన్. మరి ఈ పెదవి దాటని పలుకొకటి ఉంది అనే పాటని సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి రమణ గోగుల అండ్ సునీత ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం మరి.

ఎస్ వైజాగ్ అండ్ విజయనగరం అండ్ శ్రీకాకుళం అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఎక్కడి నుంచైనా సరే మీరు పాటలు వింటూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా కూడా మీరు మాకోసం అలా వింటూ ఎంజాయ్ చేసి మీ రిక్వెస్ట్లు కూడా మాకు పంపించవచ్చు మరి. అండ్ 6304764436కి వచ్చిన ఎస్ఎంఎస్ పంపించండి. వెను వెంటనే ఆ పాట మీ ముందుకు 102లో అలా ప్రత్యక్షమైపోతుంది. పెద్ద పెద్ద కళ్ళతోటి అంటూ ఆ పాట మాకోసం ప్లే చేయండి. హలో గురు, ప్రేమ కోసమే చిత్రం నుంచి మాకోసం ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నాను. నగేష్ గారు అనంతగిరి నుంచి అడుగుతున్నారు మరి మీకోసం. ఆ మార్వెలస్ సాంగ్ అలా ప్రేజ్ అయిపోయిందన్నమాట. శ్రీమణి సాహిత్యానికి యాజ్ ఎన్ నజీర్ ఆలపించిన ఈ గీతానికి మరి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారన్నమాట. అండ్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా రామ్ పోతినేని 2018లో వచ్చినటువంటి రేర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా మరి ఇది. అనన్య మరి దీని నిర్మాత అయితే మాత్రం దిల్ రాజు గారు అన్నమాట. సినిమా ఆద్యంతం మనకి ఫన్గానే ఉండిపోతుంది మరి. అండ్ మీకోసం ఈ మార్వెలస్ సాంగ్ వింటూనే ఎంజాయ్ చేస్తూనే ఉండండి.

అంటే మార్వలస్ కాంబినేషన్ కదా, పెద్ద పెద్ద కళ్ళతో పాతికేళ్ళు వచ్చిన తర్వాత నడక మొదలైంది. అంటే పాటని మాటల్లా చెప్తే చాలా కష్టంగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ మేందిరి కోసం జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదైన పాట మాకోసం మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, నిరీష, నిర్మల అండ్ ప్లీజ్ ప్లీజ్ అని అంటున్నారు. మీకోసం ప్లీజ్ అయిపోయిందండి ఆ పాట మీకోసం. మరి నెక్స్ట్ సాంగ్ మీదే ఇవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6305476743 6కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. చలో వైజాగ్ అండ్ ఒక్కసారి నెంబర్ మరొకసారి 6304767436. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం ఆ పాట మీరు అడిగిన పాట ప్లే చేయడానికి నేను రెడీగానే ఉన్నా. మరి జయం అనగానే మనకి గుర్తొచ్చే కాంబినేషన్ ఇటు తేజ అయినా, ఆర్పి పట్నాయక్ అయినా, కులశేఖర్ అయినా, వీళ్ళ ముగ్గురి కాంబినేషనే మనకి ఫుల్గా గుర్తొస్తూనే ఉంటుంది. సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్, పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఒక సంచలనం మనం 2000లో వచ్చినటువంటి ఈ పిక్చర్లో వచ్చినటువంటి పాటలన్నీ కూడా. మరి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరోని ఎలా అలా అలా మనకి ప్రవేశం చేసి అని చూపించి సూపర్ డూపర్ హిట్స్ కింద నించోబెట్టేశారు. ఎస్పెషల్లీ జయం సినిమాలో చెప్పాలి అనుకుంటే గోపీచంద్ గారికి అండ్ నితిన్ గారికి, సదాబ్ గారికి అండ్ ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పినటువంటి సునీత గారికి వచ్చినంత పేరు ఈక్వల్గానే వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6304767436. అలాగే రాను రాను అంటూనే చిన్నదే అన్నది ఆర్పి పట్నాయక్ అండ్ డైరెక్టర్ తేజ అండ్ ఉష ఆలపించిన ఈ గీతానికి కులశేఖర్ గారు సాహిత్యాన్ని అందిస్తే సంగీతాన్ని ఆర్పి పట్నాయక్ గారు అందించారు. మరి అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్స్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా అండి. 6304767436 షూట్ ఎస్ఎంఎస్ అండ్ మీకు ఏ పాట కావాలి ఆ పాట ఈ చిత్రంలో మీ పేరు మీ ప్రాంతంతో సైతం జస్ట్ పంపించగలిగితే వెను వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. అండ్ ఈ స్మార్ట్ శంకర్ నుంచి మా కోసం ఈ స్మార్ట్ పాట కావాలి అని అడుగుతూ ఉన్నారు గణేష్ గారు ఫ్రమ్ కంచుడుపాలెం ఏరియా నుంచి. అండ్ భాస్కర్ భట్ల రవికుమార్ గారి సాహిత్యానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించగా మణి శర్మ గారి సంగీతాన్ని అందించారు. అండ్ చార్మి గారి ప్రొడ్యూషన్లో వచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారి బ్లాక్ బస్టర్ మూవీ మరి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో చెప్పాలంటే మణి శర్మ గారు మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారి ఫుల్గా కొంచెం కాంట్రవర్స్ అంటే మనం ఊహించలేమన్నమాట. ఇంత బీట్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా లాంగ్ గ్యాప్ తర్వాత రావడం అంటే కొంచెం ఆలోచించాల్సింది. సడన్గా పాట వింటే ఇది వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కంపోజిషన్ చేశారేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ నథింగ్ బట్ మణి శర్మ గారు కాంబినేషన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం మరి.
1: పతా హై మే కౌన్ హూ శంకర్.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎస్ వైజాగ్ వింటూ ఉన్నారు కదా పాటలు పల్లకి కార్యక్రమాన్ని 102 మెగా హైట్స్ పై ఎఫ్ఎం రైన్బో. ఇదో అలరించే గెలటం నాలుగించు ఆనందించు అందరికీ పంచు. అండ్ 6304767436కి వచ్చిన ఎస్ఎంఎస్ పంపించండి, వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం మరి. అలాగే ప్రతి మంగళవారం కూడా మీకు నచ్చిన పాట వింటూ ఎంజాయ్ చేద్దామని మీరు అనుకుంటే జస్ట్ మీ చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఏ పాట కావాలి ఆ పాట

0: ఈ చిత్రంలో మీ పేరు మీ ప్రాంతంతో సైతం ఒక ఉత్తరం పైన రాసి జస్ట్ మార్చిరునామా మాకు పంపించండి. పాటలపల్లికి కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకు పంపించగలిగితే ప్రతి మంగళవారం కూడా మేము ఆ పాటలన్నీ కూడా ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. మరి అండ్ యమగోళ మళ్ళీ మొదలైంది అంటూ లోంచి ఓ అప్పారావు అనే పాట నాకోసం వినిపించండి అని చెప్పి సుబ్బారావు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం అని వేణు తొట్టంపోడి అండ్ మేకా శ్రీకాంత్ గారు అండ్ కలిసి నటించినటువంటి సినిమా ఇది. జీవన్ థామస్ అనే మలయాళం డైరెక్టర్ మన తెలుగులో చేసినటువంటి మ్యూజిక్ నుంచి వచ్చిన ఈ పాట మరి. అండ్ ఇప్పుడో వచ్చినటువంటి పాత పాటలన్నీ కూడా ఇన్స్పైర్ చేసుకొని ఈ సినిమాలో ఈ పాటలన్నీ కూడా లింక్ లింక్గా వస్తూ ఉంటాయన్నమాట. అప్పట్లో ఈ పాట కూడా అండ్ ది సెన్స్ 2007లో వచ్చి ఈ పాట కూడా యూత్ని బాగా ఎంటర్టైన్ చేసింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మరి. అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే అవ్వాలి అనుకుంటే చలో 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి అని వింటూనే ఉండండి.
1: Hey guys, you had a fun night. Freaking out, babies.

0: జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఎస్, మరి వింటూ ఉన్నారు కదా పాటల పల్లకి కార్యక్రమాన్ని. పాటల పల్లకి కార్యక్రమంలో నమస్తే శుభోదయం, పాటల పల్లకి స్వాగతం అంటూ ఆలీ నటించిన యమలీల నుంచి నీ జీను ప్యాంటు చూసి బులెమో అంటూ సాంగ్ ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు భాగ్యలక్ష్మి, హేమ, లావణ్య, ప్రవీమ్ల, మహి, నిశాంత్, అఫీషర్ కాలనీ నుంచి. మరి మీకోసం ఆలీ అండ్ కైకాల సత్యనారాయణ, అశ్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో వచ్చినటువంటి యమలీల చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. మరి అయితే మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం మనందరికీ తెలిసిందే, సింగిల్ కార్డ్ అనమాట. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ అండ్ సంగీతం కూడా అతనే, అండ్ మనీషా ఫిలిమ్స్, ఇవన్నీ కూడా. ఈ సినిమాలో అన్నింటికన్నా పెద్ద ఎత్తు ఏంటంటే అలీ గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు వాళ్ళ లైఫ్లో, నేను ఎస్వి కృష్ణారెడ్డి గారితో వర్క్ చేయటం యాజ్ అ హీరోగా నా జన్మ జన్మల సుకృతం అని అంటూ ఉంటారు. ఇట్స్ అ గ్రేటే కదా. అప్పటిదాకా కమీడియన్ కింద ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి మనకి హీరో కింద ఈ చాలా సినిమాలు చేస్తూ మళ్ళీ అదే పందాలో కమీడియన్ సీట్ రెండు పక్కల బిజీ స్టార్ అయిపోయినటువంటి అలీ గారు. మరి మరి ఈ జీను ప్యాంటు చూసే పిల్లోడా అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతానికి భువనచంద్ర సాహిత్యాన్ని అందించారు. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

ఎస్ వైజాగ్ మీకు కావాల్సిన పాటలు అంటూ వింజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. 102 మెగా 102 ఎఫ్ఎం రైన్బో, ఇదో అలరించి కిరటం నాలుగించు ఆనందించు అందరికీ పంచు. నెక్స్ట్ వచ్చే సాంగ్ అలాంటి సాంగ్ మీకోసం ప్రిపేర్ అయ్యి ఉంది, అందుకే కాస్త తడబడుతూ ఉన్నాను, షాక్ ఉంటట్టు అనమాట. అండ్ మీకు నచ్చిన పాట వినాలి అని అనుకుంటే 6304-7674-36కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి, వెను వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. మరి నెక్స్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నారు ఆకాశవాణి పాటల పల్లకి శుభోదయం, పలాసా మూవీ నుండి ఏదైనా సాంగ్ కోసం మాకోసం ప్లే చేయండి అని చెప్పి ఆరిలోవా శ్రీకాంత్ నగర్ నుండి విజయ కోటేశ్వరరావు, రమణ కూర్మారావు, దామోదర్, వేద ప్రకాష్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీ అందరి కోసం ఈ మావులెస్ సాంగ్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉందండి. ఏ ఊరే నీకోసం అంటూ ఈ మావులెస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పలాసా చిత్రం నుంచి. అండ్ రఘు కుంచే ఉన్నారు కదా, రఘు కుంచే మీ మూవీకి సంగీతాన్ని అందించారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ యాంకర్ కింద మొదలుపెట్టి తర్వాత యాక్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇలా చాలా సినిమాల్లో మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఎక్స్పెషల్లీ సినిమాలో రక్షిత్ అని చెప్పి అంతకన్నా ముందు లండన్ బాబులో అని ఒక సినిమా తీశారు, ఆ తర్వాత ఈ సినిమా. అండ్ కరుణాకరన్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా శ్రీకాకుళం, సరౌండెడ్ పలాస యాసలు అన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మరి ఈ పాటలో కూడా మనకి ఆ సరౌండెడ్ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులన్నీ కూడా మనకు తెలియజేస్తూనే ఉంటుంది. మరి ఏ ఊరు అంటూ ఈ మ్యూజికల్ జర్నీ మీకోసం మరి

0: మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: సిలికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కాని ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మేధ ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

0: అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఐఎస్ఎం ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు, ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కాని ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ది చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్లో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ది చేయడం. ఇందుకు అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15న 127,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమీకాన్ ఇండియా తొలి దశను సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించే దశగా సెమీకాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది ఆగస్టు 31న ఈ పథకానికి సంబంధించిన 6 కీలక స్తంభాలు, 10 విభాగాల మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: In the first phase, it was like people used to really think that kya India mein design ho sakta hai kya? Is it possible even to get a design startup getting established here? Deep tech was like considered as a very, very difficult way of moving forward. Today we have deep techs which have already got VC funding. And that's the seed which has been sown in the first version of Semicon. That seed now has to become like a full farm getting multiple plants, multiple DLI startups, deep tech startups and larger companies getting into semiconductor design.
0: ఇక సెమీకాన్ ఇండియా 2.0 కి సంబంధించిన 6 కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్లో ఎలాంటి సర్క్యూట్లు ఉండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్ను వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానమవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్దికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే 6 ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమీకాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది, కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి

0: దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్టులు, ఇతర పదార్థాలు, ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ది చేయాలి. ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
1: మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ అండ్ అదర్ ప్రిసిజన్ ఎక్విప్మెంట్ ప్రిసిజన్ పార్ట్స్ దే విల్ నౌ బికమ్ సప్లయర్స్ టు ది సెమీకండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ ఎంఎస్ఎంఈస్ హౌ మెనీ మోర్ స్మాలర్ మ్యానుఫ్యాక్చరర్స్ దే విల్ గెట్ ది ఆపర్చునిటీస్ టు మేక్ పార్ట్స్ విచ్ గో ఇన్ టు manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in a country.
0: Alage moodo kelaka pillar aina fabrication facility l gurinchi maatladukunnatlayite silicon wafer lpai sookshma sthayilo electronic circuit lanu tayar chesede atyanta adunathana parisramika kendram ee fabrication facility. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం, కొత్త పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం, ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తరువాత దానిని నేరుగా ఫోన్లో గానీ కార్లో గానీ అమర్చలాం. తయారు చేసిన ఆ చిప్ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి, వినియోగానికి సిద్ధం చేయాలి. ఇక్కడే ఏటీఎంపీ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, అలాగే ఓఎస్ఏటీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ఏటీఎంపీ, ఓఎస్ఏటీఏ ఈ సెమికాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజీలో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతి తరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన అభివృద్ది, ఆర్ఎండీ లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమీకాన్ ఇండియా 2.0లో ఆర్ఎండీని 5వ స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. చిప్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు, ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 ఇయర్స్ 85,000 ఇంజనీర్స్ వి విల్ డెవలప్. వి డిడ్ దట్ ఇన్ 4 ఇయర్స్ ఇట్సెల్ఫ్, కంప్లీటెడ్ దట్ టార్గెట్. నౌ వి హావ్ టేకెన్ ఎ టార్గెట్ ఆఫ్ 1 lakh మోర్ ఇంజనీర్స్ టు బి డెవలప్డ్. అండ్ ది మైండ్ యూ, ఇన్ ది సెమీకండక్టర్ ఇండస్ట్రీ people say the gap in talent by 2032 will be about 1 million. సో

0: వీ కెన్ ఫిల్ దట్ గ్యాప్ ఇన్ ఎ వెరీ బిగ్ వే.
1: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ది చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమికాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకో సిస్టమ్ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు, ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోనూ, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ, సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమికాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో, సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమికాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే, స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే 3 ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన, నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం. ఇతరులు అభివృద్ది చేసిన సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ది చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ 3 లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమికాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మీరు సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరింతవరకు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఎస్ వైజాగ్ అండ్ విజయనగరం అండ్ శ్రీకాకుళం అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మీకు నచ్చిన పాట వినాలి, వింటూ ఎంజాయ్ చేద్దామని మీరు అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సింది 102 ట్యూన్ చేసి ఉంచటమే. 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు మనమున్న ప్రోగ్రామ్ పాటల పల్లకి. పాటల పల్లకిలో మీకు నచ్చిన పాట కావాలి అని అనుకుంటే 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. నెక్స్ట్ మీ అందరి కోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి మా కోసం ఓ పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు రవి కిరణ్ గారు, అడుగుతూ ఉన్నారు మురళీనగర్ ఏరియా నుంచి. మరి మీకోసం ఈ మార్మలెస్ సాంగ్.

ఎస్, మరి పాటలు పల్లకి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మీకు నచ్చిన పాట కావాలి అనుకోండి, షూట్ ఎస్ఎంఎస్ 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. నెక్స్ట్ మీ అందరి కోసం ముగ్గురు మనగాళ్ళ చిత్రం నుంచి కొట్టు కొట్టు కొబ్బరికాయ అనే పాట నా కోసం వినిపించండి అని చెప్పి రాజుగారు ఆర్లవ్ నుంచి అడుగుతున్నారండి. మరి మీకోసం విద్యాసాగర్ సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి ఈ గీతాన్ని, సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం. మరి ఎక్స్పెషల్లీ చిరంజీవి గారు ఆ టైంలోనే ముగ్గురు అంటే త్రీ పాత్రాభినయం చేశారన్నమాట, చిరంజీవి 1, చిరంజీవి 2, చిరంజీవి 3 లా అన్నమాట. అండ్ ఎక్స్పెషల్లీ

ఎస్, మరి వింటూ ఉన్నారు కదా పాటల పల్లకి కార్యక్రమాన్ని. మీకు నచ్చిన పాట వింటూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటే స్టే ట్యూన్ 102 9.5 FM. ఇది ఆలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అలాగే మీకు నచ్చిన పాటని ముద్రాల ద్వారా కూడా కోరి వినవచ్చు. దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలోది, మీ పేరు, మీ ప్రాంతంతో సైతం ఒక చిన్న SMS పంపించండి, కాదు ఒక చిన్న ఉత్తరాన్ని రాసి పంపించండి. మరి మా చిరునామా ఏంటంటే, పాటల పల్లకి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సిరిపురం ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం అనే చిరునామాకి పంపించగలిగితే ప్రతి మంగళవారం కూడా ఆ ఉత్తరాలన్నీ కూడా రాసి మేము పంపించగలుగుతూ ఉంటాం. మరి మీరు SMS పంపించి ఇప్పుడు ఈ క్షణంలో అడగాల్సిన నెంబర్ 6304767436కి ఓ చిన్న SMS పంపించండి, వెను వెంటనే మేము ప్లే చేయడానికి రెడీగానే ఉన్నాం. మరి గంగరాజు

గారు అడుగుతున్నారు మరిపాలెం ఏరియా నుంచి, సుందరకాండ చిత్రం నుంచి ఇంకా ఇంకా ఇంకా అంటూ ఆ పాట మాకోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన ఈ గీతానికి వేటూరు సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ పాట. ఈ సినిమా ఎక్కడో తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాని కె రాఘవేంద్రరావు గారు మనకి మనకి అలా అవసరమో అలాగే చూపించారన్నమాట. ఈ చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకునిగా చిత్ర నంది అవార్డుని గెలుచుకున్నారు. మరి మరి మీకోసం ఈ మావ్ ద సాంగ్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల బల్లిగిలో నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ అడుగుతున్నారండి. బలగం పిక్చర్ నుంచి ఏదో పాట ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు కొండలరావు గారు. హెచ్బీ కాలనీ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. షూర్ అండి, మరి మీకోసం బలగం చిత్రం నుంచి 2023లో రిలీజ్ అయినటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి బలగం చిత్రం నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్. మరి అయితే ఈ సంగీతం అందించింది బీమ్స్ రిసో రీలి అనమాట. ఈ పాటని పాడింది అయితే మాత్రం రామ్ మిరియాల పాడిన ఈ పాట మీ అందరి కోసం. మరి
3: ఇక ఎప్పుడు పోతావు రా ఊళ్ళకు నీ అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా నీ

గుడ్ మార్నింగ్ అండి. మా కోసం వానా చిత్రం నుంచి ఎదుట నిలిచింది అనే పాట మా కోసం వినిపించండి అని ఆకాశగంగా అనే పాటను వినిపించండి అని అడుగుతూ ఉన్నారు సత్యారావు, లక్ష్మీ, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాడు నుంచి. మరి మీకోసం వానా చిత్రం నుంచి మార్బుల సాంగ్ అయితే వచ్చేస్తుందండి. సిరివేనెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి కార్తీక్ ఆలపించినటువంటి ఈ గీతానికి కమలాకర్ మరి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మీరా చోప్రా అండ్ వినయ్ రాయ్. వినయ్ రాయ్ సినిమాలో స్టార్టింగ్ నీ వల్లే ఇలా చాలా సినిమాల్లో హీరో కింద యాక్ట్ చేశారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద నెగిటివ్ రోల్స్లో ఉండి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా వినయ్ రాయ్ గురించి మాట్లాడుకునేటట్టే చేశారన్నమాట డిటెక్టివ్ సినిమా అన్న ద్వారా. మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ మరి

ఎస్ మరి వింటూ ఉన్నారు కదా పాటలు పల్లకి అని, మీకు నచ్చిన పాట కావాలి అనుకుంటే 6304767436కి వచ్చిన ఎస్ఎంఎస్ పంపించండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, నీలీ నీలీ ఆకాశమా అంటూ పాట వినిపించండి అని అడుగుతున్నారు మీనా పాపారావు గారు ఫ్రమ్ ఆరిపాక నుంచి అడుగుతున్నారు. ప్రదీప్ యాంకర్ ప్రదీప్ నటించినటువంటి హీరో కింద చేసినటువంటి సినిమా మరి, అని మీకోసం ఈ మావ్లెస్ సాంగ్.

ఎస్ మరి 102 రైన్బో ఎఫ్ఎం ఇదో అలరించి కిరటం ఆలగించు ఆనందించు అందరికీ పంచు అండ్ నెక్స్ట్ మీ అందరికీ వస్తాం అండ్ గుడ్ మార్నింగ్ అండ్ మాకు పడి పడి లేచే మనసులోంచి ఏ సాంగ్ అయినా విని ప్రచారం చేయండి అని అడుగుతున్నారు. కోరుకున్నవారు శ్రీనివాసరావు గారు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి అడుగుతూ ఉన్నారు. మీకోసం సర్వానంద్ అండ్ సాయి పల్లవి ఇద్దరు హెల్ప్ చేసినటువంటి ఏమైపోయావే అంటూ సిద్ధి శ్రీరామ్ దాస్ పాడినటువంటి ఈ పాటకి సాహిత్యం కృష్ణకాంత్ గారు సాహిత్యాన్ని అందించారు. మరి సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ గారు సంగీతాన్ని అందించారు. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ అండి, ఇన్ ద సెన్స్ కల్టివ్గా క్లాసిక్ పిక్చర్ ఇది. పడిపడి లేచే మనసు 2018లో రిలీజ్ అయింది మరి, అండ్ మీకోసం ఈ మామూలు సాంగ్ మరి.

వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాంపోజిషన్ కదా. అండ్ కామిని అండ్ సిద్ధి శ్రీరామ్ గారి వాయిస్ అంటేనే ఏదోలా ఉంటుంది. సో 11 o'clock రావడానికి చాలా దగ్గర పడుతూ ఉంది టైం అయితే మాత్రం. అండ్ 11 o'clock నుంచి 11:30 వరకు వచ్చే మాదిరి మనం నేను వేసే పాటలు మీకు నచ్చాలి అనుకుంటే జస్ట్ మీ చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ సాంగ్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇలా విని మీకు ఏ పాట కావాలో మీ పేరు ఆ పాట నెంబరు జస్ట్ యాడ్ చేసి పంపించండి మరి మా నెంబర్కి 6304767436కి. మరి మొదటిగా

ఈ పాటకి పరిచయం కూడా అవసరం లేదు కదా. మేఘ సందేశం చిత్రం నుంచి ఈ పాట సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి ఈ పాట మీ పేరు మీద వినిపించాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు దానికోసం చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6304767436కి ఒక చిన్న SMS పంపించండి. మరి సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాట

0: చినుకు చినుకు పడుతుంటే తడిసి తడిసి
1: ఇద్దరూ అసాధ్యులే నుంచి సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఈ పాట ఉంది. మరి ఈ పాట మీ పేరు మీద వినిపించాలని అనుకుంటే జస్ట్ మీ పేరుతో సైతం 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి పాట ఈ పాట కూడా పరిచయం అవసరం లేదు. 4 స్తంభాల ఆట నుంచి సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉంది ఈ పాట. సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఉన్నటువంటి పాట ప్రేమ యుద్ధం చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో ఉంది. మరి ఈ పరిచయం లేని పాట. మరి మీకోసం ఈ పాటను మీ పేరు మీద వినిపించాలంటే మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ 6304767436కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి. మరి సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఉన్నటువంటి పాట

వేయపల్లే అంటూ నందన మురళి దహినా అంటూ సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో ఉంది సప్తపది చిత్రం నుంచి ఈ పాట. మరి మీకోసం ఇది 5 పాటల పరంపర. మరి 5 పాటల్లో వింటూ మీ పేరు మీద వినిపించాలనైతే మధురిమలో వెయిట్ చేస్తున్నాయి ఈ పాటలన్నీ కూడా. దానికోసం మీరు చేయాల్సిన సింపుల్ ప్రాసెస్, మీకు ఏ పాట కావాలి, ఆ పాట ఏ చిత్రంలో, మీ పేరు, మీ ప్రాంతంతో సైతం 6 3 0 4 7 6 7 4 3 6 0 4 3 6 1 నెంబర్కి జస్ట్ పంపించండి. మరొకసారి 6304-7674-6 కి ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి మధురిమలోని, నేను ఆ పాట మీ పేరు మీద వినిపిస్తాను. చలో 11 o'clock అలా అయింది. అండ్ 10 o'clock నుంచి 9 o'clock నుంచి ఇప్పటి వరకు పాటలు పల్లకి అలా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి 11 o'clock అయింది అని అంటే జస్ట్ మీ అందరి కోసం 5 పాటల పరంపర రెడీ అయిపోయినే ఉంది. మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడే రేడియో ట్యూన్ చేశాననే వాళ్ళకి మొదటి పాట మేఘ సందేశం చిత్రం నుంచి ఆకులో ఆకునే సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉంది చినుకు చినుకు పడుతూ ఉంటే ఇద్దరు అసాధ్యుల నుంచి. సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉంది చినుకులా రాలి 4 స్తంభాల ఆట నుండి. సాంగ్ నెంబర్ 5 పొజిషన్లో స్వాతి ముత్యపు జలల్లో ప్రేమ యుద్ధం చిత్రం నుంచి వేపల్లె అంటూ సప్తపది నుంచి సాంగ్ నెంబర్ 5. ఇది ఈ పాటల పరంపర. చలో మరి మీ మొబైల్ నుంచి జస్ట్ ఎస్ఎంఎస్ పంపించండి, వింటూనే ఉండండి. 102 MHz FM రైన్బో, ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచుము.

చేస్తూ ఈ 5 పాటల పరంపరలో మీకు ఏ పాట కావాలో జస్ట్ షూట్ ఇన్ ద మెస్. మరొకసారి నెంబర్ 6304760476743 6 అండ్ సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని అడుగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలతో అడుగుతున్నారు. మరి మీకోసం ఆ పాట సాంగ్ నెంబర్ 1లో వాసవి గారు అడుగుతున్నారు. ఆ పాట మాకోసం కూడా ఆ పాట ప్లే చేయండి అని చెప్పి, మరి సాంగ్ నెంబర్ 1లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, శ్రీవాణి, త్రిలోక్, నీహాన్, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ అడుగుతున్నారు. మరి సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటని మాకోసం కూడా వినిపించండి అని చెప్పి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎన్ మురహరి యశోద జానకి రాజు గారు అడుగుతున్నారు. మరి సాంగ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పాటని మాకోసం వినిపించండి అని చెప్పి నగేష్ గారు అనంతగిరి ఏరియా నుంచి అడుగుతున్నారు. అండ్ సహస్ర, ఖజీత్, పవన్, గోపాల్, తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అడుగుతున్నారు. మరి ఈ పాటను మేము కూడా వింటాము అని చెప్పి మీనా పాపారావు గారు ఫ్రమ్ ఆరిపాక నుంచి అడుగుతున్నారు. 1వ నెంబర్ పాటను నేను కూడా వింటాను అని చెప్పి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి అడుగుతున్నారు. అలాగే పూజారి, ధనుంజయ్ గారు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి అడుగుతూ ఉన్నారన్నమాట. సో మీకోసం ఈ పాట

సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నట్టు పాటను వినిపించండి అని అడుగుతున్నారు గంగరాజు గారు మరిపాలెం నుంచి అడుగుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాటని కావాలని అడుగుతున్నారు కృష్ణాజిల్లా పేడారం నుండి వీర కనకారావు పార్వతి గారు అడుగుతున్నారు. అలాగే సాంగ్ నెంబర్ 2 పొజిషన్ అడుగుతున్నారు కొవ్వూరి సత్తిరెడ్డి పసలపూడి నుంచి అడుగుతూ ఉన్నారు సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాటని. సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని చెప్పి ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి అడుగుతూ ఉన్నారు. సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో పాటను వినిపించండి అని అడుగుతూ ఉన్నారు శ్రీ అనురాధ పొట్నూరు వెంకట రామలింగేశ్వరరావు ఇస్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి పాటని అడుగుతున్నారు కార్తిక్ గారు అడుగుతున్నారు గోపాలపట్నం ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో అడుగుతూ ఉన్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. సాంగ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న పాటని అడుగుతూ ఉన్నారు వినాయకరావు పార్వతి వినయ్ కుమార్ సుదర్శన్ సాయి అడుగుతున్నారు ఆరిల్లోవా నుంచి అడుగుతున్నారు. కుమార్ గారు అడుగుతూ ఉన్నారు బాంబే కాలనీ ఏరియా నుంచి అడుగుతున్నారు. సహస్ర ఖజిత్ పవన్ గోపాల్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే యంగమణి శ్రీదేవి బాలు విష్ణు నక్కలపల్లి మబ్బు దిగుబ్బ మండలం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి మీకోసం ఈ పాట

సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి పాటని రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమామహేష్, లోహిత, ప్రదీప్ అండ్ శారద అడుగుతూ ఉన్నారండి. విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారు. మరి సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్న పాటని నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, శిరీష, నిర్మల అడుగుతూ ఉన్నారు. అలాగే కృష్ణ గారు అడుగుతూ ఉన్నారు, మనల్ని గోపాలపట్నం ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే ఈ పాటని అడుగుతూ ఉన్నారు ఎవరునంటే కామేశ్వరరావు, భువన్, సాహితి, రాజా, కళ్యాణ్, కౌశిక్, ఫనీ, మాధురి, సాయిరామ్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం, సెక్టర్ 17, విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారనమాట. అలాగే సాంగ్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి పాటని వెంకటరమణ, లక్ష్మి అడుగుతూ ఉన్నారు. అలాగే మనకి ఇదే పాటని రమణ గారు అడుగుతున్నారు, గోపాలపట్నం ఏరియా నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ పాటను వినిపించండి అని చెప్పి ఆదిత్య ట్రైలర్, పిఎన్ కాలనీ, శ్రీకాకుళం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఈ పాటను వినిపించండి రాజా, రామ్ మోహన్ రావు, ఎండాడ, విశాఖపట్నం నుంచి అడుగుతూ ఉన్నారు. మరి ఇదే పాటను వినిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు గుళ్ళల పాలెం నుండి నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనిష అడుగుతూ ఉన్నారు.

సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో ఉన్నటువంటి పాటని వినిపించండి అని చెప్పి రమేష్ అండ్ ఫ్యామిలీ వేపగుంటి నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే కుమార్ టైలర్ ఎన్ఏడి నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే సబ్బవరం జోడుగుళ్ళప్ప స్ట్రీట్ నుంచి, గాంధీ స్ట్రీట్ నుంచి అడుగుతూ ఉన్నారు లక్ష్మీ, నవీన్, కుమార్, హేమ, హేమంత్, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, అనీష్, జోషిత్ అడుగుతూ ఉన్నారు. అలాగే సాంగ్ నెంబర్ 4 పొజిషన్లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని చెప్పి రామారావు, సావిత్రి, హర్ష ఫ్రమ్ టెక్కలి వలస విలేజ్ నుంచి అడుగుతున్నారు, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారనమాట. అలాగే 4 పొజిషన్లో ఉన్నటువంటి పాటను వినిపించండి అని చెప్పి సతీష్ నాయుడు, ఓల్డ్ డైరీ ఫామ్, విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. అలాగే రమణ, సీతమ్మ, నాగులాపల్లి నుంచి అడుగుతూ ఉన్నారు. అలాగే కృష్ణ గారు అడుగుతూ ఉన్నారు మనల్ని కంచుపాలమేర నుంచి అడుగుతూ ఉన్నారు. 4వ పాట వినిపించండి అని చెప్పి గోపాలరావు, దైవపు హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. మరి మీకోసం ఈ పాట.

సాంగ్ నెంబర్ 5 పాటని మా కోసం వినిపించండి అని చెప్పి పినాకిని పాలెం నుండి రమణమ్మ తాతయ్యలు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే పుష్ప గారు గాజువాక ఏరియా నుంచి చేస్తున్నారండి. అలాగే ఉమామహేశ్వరరావు గారు మనకి మల్కాపురం నుంచి చేస్తూ ఉన్నారండి. బీహెచ్పి నుంచి అడుగుతూ ఉన్నారు, మనకి రమణ గారు అడుగుతూ ఉన్నారు, శ్రీనివాస్ గారు అడుగుతూ ఉన్నారు ఈ పాటను ప్లే చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు సబ్బవరం ఏరియా నుంచి. మరి మీకోసం ఈ పాట.

0: చౌదరి మా విన్నారు. నిలయంలో సమయం 11 గంటలు దాటి 31 నిమిషాలు దాటి అలా అవుతూనే ఉంది 9 o'clock. మరి ఇప్పుడు ఏకచిత్రగానం అంటే మిమ్మల్ని హాయ్ హలో అంటూ పలకరించడానికి రెడీగానే ఉంది. అందుకంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఎస్ వైజాగ్ వింటూ ఉన్నారు కదా ఎఫ్ఎం రైన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం నాలుగించు ఆనందించు అందరికి పంచు అండ్ 11:30 అయింది అనగానే ఒకే చిత్రం నుంచి అన్ని పాటలు వింటూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ ఏకచిత్ర గానం కోసం మీ అందరూ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు కదా. మరి తమిళ్లో సూపర్ టూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా దాదాపుగా 100 డేస్ జరుపుకుని చాలా మంచి విజయాన్ని సాధించింది. అప్పట్లో ఎస్పెషల్లీ 1996లో ఉన్నటువంటి మిలీనియర్స్కి అయితే మాత్రం ఇన్ ద సెన్స్ ఈ సినిమాలో ఒక చక్కటి కథాంశంతో పాటుగా ఒక చక్కటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో తమిళ్లో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ డూపర్ హిట్ సాధించి ఇక్కడ మన తెలుగులో రిలీజ్ అయ్యి తర్వాత కన్నడంలోని తర్వాత హిందీలోని తర్వాత మలయాళంలో ఇలా అన్ని భాషల్లో కూడా పేరు తెచ్చుకున్న సినిమా ఇది. మరి అయితే మరి ఈ సినిమా ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారా, అజిత్ కెరియర్లోనే సూపర్ డూపర్ హిట్ కింద నిలిచిపోయినటువంటి సినిమా. మరి ఈ ఒక్క పాటతో ఆ సినిమా పారి పేరేంటో అనేది చాలామంది గెస్ చేస్తారు. మరి గెస్ చేయండి చూద్దాం.

చిన్నాదానా ఓసే చిన్నాదానా అంటే వాట్ ఎ మార్వలెస్ కాంపోజిషన్ కదా. అప్పుడు మనకి ఎక్కడో జెంటిల్మెన్లో ఓ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, తర్వాత ఈ సినిమాలో పాట కూడా తమిళ్లో వచ్చినా కూడా తెలుగులో కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అయింది. కాదల్ కొట్టే అని చెప్పి 1996లో తీసినటువంటి ఒక తమిళ సినిమా, అంటే మన తెలుగులో ప్రేమకోట. దానికొస్తే ప్రేమకోట కాకుండా ప్రేమలేఖ కింద విడుదల చేశారు. అంటే ఏమాత్రం ముఖ పరిచయం లేని ఒకరికొకరు కేవలం వృత్తరాల ద్వారా కూడా ప్రేమను పంచుకుంటూ ప్రేమించుకునే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి అగస్త్యన్ నిర్మించిన సినిమా ఇది మరి. సో నెక్స్ట్ మరికొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: వింటూ ఉన్నారు కదా 102.5 FM, ఇదో అలరించే కెరటం, నాలుగించు ఆనందించు అందరికీ పంచం అండ్ ప్రేమలేఖ కాదలు కొట్టే తెలుగులో మరి ప్రేమలేఖ కింద వచ్చింది. 1996లో ఇక్కడ కూడా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి ఈ పాటలు ఇప్పటికీ కూడా మనల్ని అలా పాటల పల్లకిలో వస్తూనే ఉంటాయి రిక్వెస్ట్లు. మరి సో అప్పటి పాటలైనా ఇప్పటికైనా సరే మరి ఆ సినిమాలో ఉన్న ఆ పాటలు ఆ ఫీల్ కూడా తమిళ్లో వచ్చిన తెలుగు మాత్రికలాగానే ఉంటాయి. మరి అయితే 1996 జులై 12 రిలీజ్ అయ్యి తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద హిట్ అయినటువంటి ఈ సినిమా అండ్ విజయ్ కెరియర్లో చాలా పెద్దగా అంటే విజయ్ స్టార్టింగ్లో ఓ పెద్ద సూపర్ డూపర్ హిట్ కింద నిలిచిపోయిన ఈ సినిమా. మరి ఈ సినిమాకి గాను తమిళంలోనే ఉత్తమ డైరెక్షన్ కింద అంటే బెస్ట్ డైరెక్టర్ కింద అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ కింద అగస్త్యన్కి మంచి అవార్డులు రివార్డులు అందుకున్నారన్నమాట ఆ టైంలోనే. మరి ఈ సినిమాని 1997లో తెలుగులో ప్రేమలేఖ కింద డబ్ చేశారు. అలాగే కన్నడంలో యూరే నిన్ను చూలువా అంటూ 1998లో డబ్ చేశారు అండ్ బెంగాలీలోని తర్వాత హిందీలోని సర్ తుమ్ అని చెప్పి హిందీలో కూడా డబ్ చేయడం జరిగిందన్నమాట ఈ సినిమాని. మరికొన్ని విషయాలు తెలుసుకునేలోగా ఈలోగా మరొక పాట.
1: దిగులు పడకురా.

ఎస్ మరి, కొన్ని కొన్ని పాటలు వింటూ ఉంటే వెంట వెంటనే వినాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే కంటిన్యూస్గా సాంగ్ మీకోసం వేసాను మరి. అయితే ఈ సినిమాకి మనం అంటే ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడి తర్వాత ప్రేమని విజయం సాధించి ఒకరినొకరు కలుసుకుంటారు. ఇది అగస్త్యన్ స్టోరీ. మరి అగస్త్యన్ ఈ సినిమాకి ఇతివృత్తాంతం అయితే పునరానూరు సాహిత్యం నుండి అంటే పురాణ నూరు సాహిత్యం నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ కథను రాసుకున్నారట. ఈ సాహిత్యం ప్రకారం రాజు కుప్పరం చోళుడు కవి పిసరం ధరయ్యని మధ్య ఉన్న సంబంధం గురించి ఈ సినిమా అంతా ఉంటుంది. వాళ్ళకే సినిమా అంటే ఆ చోళ రాజ్యంలో జరిగిన వాళ్ళిద్దరూ కూడా మరణం చేరువైనంత వరకు కలుసుకోరు. అయితే మొదటిగా అగస్త్యన్ ఈ సినిమాని చాలామంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చెప్పినా సరే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలే. అప్పటికి అతను మరొక వాన్మతి అని ఒక సినిమా తీసి అక్కడ మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ విజయ్తోటే తన ఈ సినిమాని స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసి వచ్చిందే ఈ ప్రేమ కథ. మొదటిగా దేవయాన్ ప్లేస్లో సంగీతాన్ని అడిగారట. డేట్స్ కారణంగా అవ్వకపోవడంతో దేవయానినే ఫిక్స్ చేసి నువ్వు ఈ సినిమాలో చాలా కట్టుబొట్టు ఉండే క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎలాంటి గ్లామరస్ పాత్రలు చేయొద్దు అని సినిమా ఉన్నంత వరకు ఒక కండిషన్ పెడితే దానికి ఒప్పుకొని దేవయాని గారు చేశారట. ఆ తర్వాత వచ్చిన పాత్రలన్నీ కూడా దేవయాని గారికి ఇలాంటి పాత్రలే వచ్చాయన్నమాట. ఏమని అంటారు మరి నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రేమలేఖ నుంచి.

మీరు ట్యూన్ చేసి వింటుంది 102.5 FM. మీతో అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అండ్ నిలయంలో సమయం 12:10 దాటి అలామ అవుతూనే ఉంది. మధుమంజరి తెలుగు జలన చిత్ర గీతాలు వింటారు. అందుకన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎస్ మరి మధుమంజరి వింటూ ఉన్నారు కదా తెలుగు చలనచిత్ర గీతాలు. మొదటిగా మిమ్మల్ని అందరినీ అలరించడానికి మెరుపుగలలు చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ బృందం ఆలపించిన గీతం మీకోసం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: తదుపరి గీతం మధుమంజరిలో నీవల్లే నీవల్లే చిత్రం నుంచి ఆర్ రెహమాన్ బృందం ఆలపించిన గీతం.

ఈరోజు మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

ఆకాశవాణి 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇదో అలరించే కెరటం. మరి నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. మరి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్దమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించారు.

0: ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ సెప్టెంబర్ 17 రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, అక్టోబర్ 7 గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కళస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
1: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యకులు అసురుకుమార్ దినసనాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్దారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ది సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్దికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్దవీరుడు పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచి శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫోరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేట నిల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బంది

సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టండర్ లోపల తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రతా స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలను కలుద్దాం.

0: కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు, విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొకవైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్యే. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. ప్రజల విషయానికి వస్తే ప్రజలకు మీరు చేసేటువంటి సేవల్లో ప్రధానంగా మన విశాఖ రీజియన్లో ప్రత్యేకమైనటువంటి సేవలు ఏంటి?
2: మన విశాఖ జిల్లాలో ముఖ్యంగా స్త్రీశక్తి పథకము ఆగస్టు 15 నుండి వచ్చిందండి. ప్రతి మహిళలు కూడా ఏపీలో ఉన్న మహిళ ఆధార్ కార్డుతో ఫ్రీగా ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లో ఈ 5 రకాల అల్ట్రాపెల్ 5 రకాల కూడా ఫ్రీగా ఏ టైప్లైనా ట్రావెల్ చేయొచ్చండి. ట్రావెల్ చేస్తున్నారు. నెలకి 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రాయితీలు వాళ్ళకి లభిస్తుందండి. ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. పెరిగిన తర్వాత కార్మికుల మీద కూడా ఆ తగ్గట్టు టికెట్స్ ఎక్కువ ఇష్యూ చేసే అవసరం కూడా పెరిగింది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకే టైంలో అందరం కూడా ఒకేసారి వెళ్ళిపోదాము, అదేవిధంగా బస్ స్టాప్లో క్రిస్ కాష్ అవుదాము, ఆ రకంగా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి బస్ స్టాప్లో కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా, అదేవిధంగా ప్రయాణికులు ఎక్కుతుంటే ఒకేసారి మీద పడిపోకుండా, అదేవిధంగా ఈ టైంలో రష్గా ఉన్నాయి కదా ఉద్యోగులు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యోగులే కాబట్టి అదే టైంలో అందరూ ఒకేసారి కాకుండా కొద్ది డిఫరెంట్ టైమింగ్స్లో, కొద్ది ఎర్లీగైనా అవనివ్వండి 7 గంటలకి, తర్వాత 10 గంటలకి అవనివ్వండి 1 గంట వరకు, ఈ రకంగా టైమింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రతి వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఉపయోగించుకోవడం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ రష్లో ఉండి డ్రైవర్ కండక్టర్ లేట్ అవ్వకుండా ఆ టైంలో అందరికీ టికెట్లు కొట్టాలి కాబట్టి 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు బస్సులో ఉన్నప్పుడు మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, బస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపాలని అనిపిస్తుంది. ఈ రకమైన వ్యత్యాసం కాకుండా వాళ్ళని కూడా అర్థం చేసుకొని మనం కూడా ముందుకు సాగినట్టయితే ప్రయాణికులు కూడా మంచి సౌకర్యము మన ఆర్టీసీ నుండి అందించే అవకాశం ఉందండి.
1: ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళల్లో కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా వృద్ధ మహిళలు కూడా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ, జాగ్రత్తలు కానీ, లేకపోతే ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ ఏమన్నా ఉన్నాయా?
2: తప్పనిసరండి. మహిళలు అనేసరికి సీట్లు అనే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ముందు సీట్లోనే, సిటీలో ఎస్పెషల్లీ ముందునే ఎక్కేలాగా వాళ్ళకి ఉంది. అదేవిధంగా మా డ్రైవర్ కండక్టర్లు కూడా మేము ఎప్పటికప్పుడు వృద్ధులు ఉంటారమ్మా, కొద్దిగా ఎక్కేటప్పుడు కూడా వాడు దిగేటప్పుడు కూడా వాళ్ళు తెలియదు, ఒకసారి బస్ స్టాప్ ఆపకుండా కూడా దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కండక్టర్ గారు డ్రైవర్కి కోఆర్డినేషన్, ఇద్దరికి కూడా కోఆర్డినేషన్ ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుందని మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళి ముందు సాగాలని మేము ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామండి.
1: ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే మరి మీలాంటి అధికారికి విన్నవించుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా
2: ఎప్పుడైనా సరే మనకి 4 నెంబర్స్ ప్రతి బస్సులో కూడా డిపో మేనేజర్ నెంబర్, డివిజనల్ మేనేజర్ నెంబర్, రీజనల్ మేనేజర్ నెంబర్ ఉందండి. జనరల్ కంప్లైంట్ నెంబర్ కూడా 149 అన్నది నెంబరు విరివిగా సెంట్రల్ కమ్యూనికేషన్ సెల్ అయ్యి ఉన్నదండి. ఆర్టీసీ సేవలు ఈ రకంగా బాగోలేదు, ఆ రకంగా బాగోలేదు. ఇంత సంస్థలో కొన్ని సిస్టమ్స్ అక్కడక్కడ లోపం ఉండొచ్చు, ఆ లోపాన్ని కూడా చూపించి కరెక్ట్ చేయండి, సవరించడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. రీజనల్ మేనేజర్ వారు కూడా వెబ్ లో కూడా కొట్టినా సరే వాళ్ళ నెంబర్లు వచ్చేస్తాయండి.
1: 1499 కనుక ఫోన్ చేస్తే
2: అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఏపీఎస్ఆర్టి వెబ్ అని తీస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి లభిస్తాయి. డిపో మేనేజర్ స్థాయి నుండి అన్ని నెంబర్ లభిస్తాయి. ఈ మధ్య కాలంలో పార్సల్ సర్వీసులు కూడా విరివిగా మేము 7 నెలల నుండి తీసుకొచ్చాము. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్ స్టేషన్లో కూడా మన డిపోస్ బస్ స్టేషన్లో ఉన్నాయి. అవి ఉన్నాయంటే చాలా చీప్గా త్వరగా తీసుకెళ్లే
1: కార్గో సర్వీసెస్,
2: కార్గో సర్వీసెస్ అతి త్వరగా తీసుకెళ్లే సర్వీస్ ఏంటంటే ఈరోజు యూపీఎస్ఆర్టీసీ అని చెప్పుకోవడానికి గర్వం ఉందండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్తారు.
1: దానికి ప్రత్యేకంగా ఇంత దూరం నుంచి ఇంత దూరం దాకా, ఇంత బరువు నుంచి ఇంత బరువు దాకా ఏదో తక్కువ ఉంది, ఏదో ఉంది కదా, అది
2: 5 కేజీల వరకు, ఇక్కడ నుండి 5 కేజీల వరకు 200 కిలోమీటర్ వరకు ఒక రేటు, దాటిన తర్వాత 10 కేజీలకు ఒక రేటు వైజ్గా ఉన్నదండి. ఆ రకంగా మేము విరివిగా అది చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయే పరిస్థితి, లాభం కూడా వస్తుందండి దానివల్ల సంస్థకి 300 కోట్ల వరకు. ఇది లాభదాయకంగా జరిగి ఉన్నంత సేవ చేస్తుంది కాబట్టి, రాయితీలు ఇస్తుంది కాబట్టి ఈ రకంగా కొంత ఆర్గనైజ్ చేయాలనే దృక్పథంతో పార్సల్ కూడా ప్రయాణికులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇది బ్రాండెడ్ కూడా బాగా ఫాస్ట్గా వెళ్ళే పార్సల్ ఏది అంటే యూపీఎస్ఆర్టీసీ అన్ని కూడా బ్రాండ్ సంస్థకి రావడం జరిగిందండి.
1: మన విశాఖ రీజియన్ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రైవేటు వాళ్ళతో ఏ విధంగా మీరు పోటీ పడుతున్నారు?
2: తప్పనిసరండి, మన ప్రైవేటు వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, అప్పటికప్పుడు ప్రెస్ నోటిస్తున్నాము, వీడియోకి చెప్తున్నాము, పాంప్లెట్స్ పంచుతున్నాము. మనకున్న ముఖ్య కేంద్రాలైన అరకు, పాడేరు, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ రకంగా మన సింహాచలం టెంపుల్స్కి కూడా మేము అడ్వర్టైజ్మెంట్ చేసి ఇంకోటి మ్యాపింగ్ కూడా తయారు చేసి గూగుల్లో పెట్టడం జరిగింది. ప్రతి బస్ స్టాప్లో కూడా వాళ్ళు మ్యాప్తో పాటు ఇంపార్టెంట్ డిపో మేనేజర్ నెంబరు, పోలీస్ నెంబరు, అత్యవసర నెంబర్లు కూడా మేము విరివిగా

0: ప్రతి బస్ స్టాప్లో కూడా ఈ మధ్యకాలంలో అందరికీ తెలియజేసేలాగా, ఇంకా ప్రెస్లో కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేలాగా మేము తెలియజేస్తున్నామండి.
1: ఇకపోతే ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాల్లో, ఉదాహరణకు సింహాచలం కానీ, ఇలాంటి వాటికి ప్రత్యేక ఉన్నటువంటి ఏర్పాట్లకి మీరు సంసిద్ధమయ్యేటువంటి విధానం ఏంటి సమస్యలు రాకుండా?
0: తప్పనిసరండి, మాకు ఏపీఎస్ఆర్టీసీ అంటే స్పెషలైజ్డ్ సంస్థలు, ఇలాంటి ఏది స్పెషల్ అకేషన్స్ వచ్చినా చాలా చక్కగా క్లియర్ చేస్తుంది, పేరున్న సంస్థ అండి. దీనికి ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మొన్న చందనోత్సవం జరిగిందండి. చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ 5-10 మినిట్స్లో ఇటు గోశాల సెంటర్లో కానీ అడివారం సెంటర్లో క్లియర్ చేయగలిగేవండి. మన అత్యుత్తమ ఎప్రిషియేషన్ కూడా రావడం టెంపుల్ టూరిజంలో కూడా గవర్నమెంట్ నుండి తర్వాత మంచి ఫోకస్ కూడా జరగడం జరిగింది. అదే రిటర్న్ ట్రాఫిక్ కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయినా అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుగా ప్లానింగ్ ఎగ్జిక్యూటింగ్ మొత్తం ఇలాంటి ఇది ఏమైనా వచ్చినా సరే మా స్టాఫ్కి 24 అవర్స్, మన చందనం వచ్చి 24 అవర్స్ కూడా డ్రైవర్లు చక్కల ఘాట్ ఆపరేషన్లు ఎటువంటి ఇష్యూ లేకుండా తిరగడం జరిగింది. మనకి ప్రయాణికుల రద్దీని బట్టి కూడా, అంటే ప్రయాణికులు అన్న వాళ్ళు ఒకే టైంలో అందరూ వచ్చేస్తారు, ఒకే టైంలో ఖాళీ, ఆ రద్దీలో ఇంకా ఎక్కువ కష్టపడ్డాము. ఈ రకంగా అధికారులు ఎప్పటికప్పుడు అందరి అధికారులను కూడా జోన్లో వాళ్ళని కూడా అందరు తరలించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి 24 అవర్స్ కూడా ఆర్టీసీలో మేము మాతో రీజనల్ మేనేజర్తో సహా 24 అవర్స్ నిలబడి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటంటే హనుమంత వాక సెంటర్లో అది జామ్ ఉండే అవకాశం ఉంది. దానికి ప్రత్యేక శ్రీకాకుళం విజయనగరం వచ్చే బస్సులు 2 గంటల నుండి అటు సబ్బవరం, అదేవిధంగా దువ్వాడ స్టీల్ ప్లాంట్ గాజువాక మీద ఆర్టీసీ కాంప్లెక్స్ ఒక 30 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 6 అవర్స్ ఎక్కువ స్పాన్లో. అదేవిధంగా మిగతా అన్ని షటిల్ సర్వీసెస్ ఉండేలాగా మద్దిలపాలెం దాటి హనుమంతవాకి వెళ్ళలేని బస్సులు, ఈ రకంగా పోలీస్ వారి డైరెక్షన్తో ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది ప్రభుత్వం నుండి అర్థం చేసుకొని వాళ్ళకి ఆర్టీసీ అవ్వచ్చు లేకపోతే స్పెషల్ అకేషన్ సంస్థలు అర్థం చేసుకొని ముందుకు సాగినట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి.
1: పోతే ప్రైవేట్ బస్సుల్లో పడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నారు, మన ఆర్టీసీ ఎప్పుడు పెట్టబోతుంది ఆ అవకాశాలను ఎక్కువగా?
0: ఇలాంటి స్లీపర్స్ మా దగ్గర వెన్నెల అనే బస్సు ఆల్రెడీ ఉందండి, ఇక్కడ నుండి విజయవాడకి బస్సు ఉంది, అది ఇక్కడ నుండి హైదరాబాద్ బస్సు ఉందండి. ఈ రకంగా మా బస్సులు అయితే వచ్చే తక్కువ శాతంలో మేము నడపడం జరిగింది. అంటే అది కొద్ది కాస్ట్లీ బస్సు, సో దీనికి తగ్గట్టుగా మనం ప్రయాణికులు లోకల్ ప్రయాణికులకి ఎక్కువ ప్రయారిటీ మేము ఇవ్వడానికి మేము చూస్తున్నామండి. అవి లాంగర్ సర్వీసెస్ కొత్త తక్కువ సర్వీసులు మేము నడుపుతున్నామండి.
1: ఇతర రాష్ట్రాలకి మనం ప్రత్యేకమైన బస్సులు నడపడంలో ముఖ్యంగా ఒరిస్సా మన పక్కనే ఉంది, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మీకు ఉన్నాయి, ఇంకా ఏదన్నా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి?
0: తప్పనిసరి, ఇంటర్ స్టేట్ రూట్లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంటుంది, వాళ్ళు కొన్ని బస్సులు తప్పితే మేము కొన్ని బస్సులు తప్పుతాం. ఈ రకంగా లాంగ్ రూట్ సింగిల్ రూట్ ఉన్న రూట్లో సుంకి మీదుగా జైపూర్ ఇలాంటి రూట్లన్నీ కూడా మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు ఉన్న బస్సుల్లో కొత్త బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మధ్యలో ఎటువంటి అసౌకర్యం రాకుండా, అదేగా శిక్షణ కూడా డ్రైవర్ కండక్టర్ భాష వేరుగా ఉంటుంది, ఆ భాష తగ్గట్టుగా వా డ్రైవర్ శిక్షణల మధ్య ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వీసెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఏజెన్సీ ప్రాంతంలో మరి బస్సులు నడిపే విధానంలో మరి ఒక్కొక్కసారి గూడాలకి వాటికి వీటికి బస్సులు అందుబాటులో ఉండవు, వాళ్ళు ఏదైనా మీకు విన్నవించుకోవడానికి వాళ్ళకి బస్సు నడిపించుకోవాలి అని లేకపోతే మీ ద్వారా వాళ్ళకి బస్సు కొత్త బస్సు వేయడానికి అవకాశాలు ఎట్లా, ఏమిటి పద్ధతి ఏంటి?
0: ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్స్ ప్రయాణికుల నుండి ఫోన్ చేస్తారు, లోకల్ అక్కడ ఉన్న మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళ మండల్ మీటింగ్లు అడుగుతారు, అదేవిధంగా జడ్పీటీస్ జిల్లా పరిషత్ ఎమ్మెల్యేస్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, రెగ్యులర్ ఫోన్లు చేస్తారు, వాట్సాప్ రిప్రజెంట్, ఇవన్నీ పరిగణలో తీసుకొని డిమాండ్ ఎంత ఉంటే తప్పనిసరిగా బస్సులు వేస్తున్నామండి, దాని తగ్గట్టు క్లియరెన్స్ చేస్తాం. ఘాట్ ఆపరేషన్ అంటే స్పెషల్గా స్పెషలైజ్డ్గా ఉంటుందండి, ఆ స్పెషలైజ్డ్ ఘాట్ ఆపరేషన్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా ప్రయాణికులకు సేవను అందించాలని సర్వీసులో అంత ఇబ్బంది లేని పరిస్థితి ఉందండి. ఎప్పటికప్పుడు టైమింగ్స్లో అవ్వచ్చు లేకపోతే ఫాస్ట్నెస్లో అవ్వచ్చు లగ్జరీ బస్సులు అవ్వచ్చు ఏమైనా సరే ఉన్న పరిధిలో ఒకవైపు మనకి పరిధి కూడా చూసుకొని తప్పనిసరిగా ప్రయాణికులకి మ్యాక్సిమం సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం.
1: ఒక ప్రాంతానికి బస్ వేయాలంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా, ఈ ఫుల్ఫిల్ అయితే మీకు బస్ వేస్తాము అనేది ఏదైనా ఉంటుందా?
0: ఫుల్ఫిల్ అవ్వడానికి లాంగ్ డిస్టెన్స్లో డైరెక్ట్ పాసెంజర్స్, ఇక్కడ నుండి గూడెంకి బస్సు అడిగారు, గూడెంకి ఎంత డైరెక్ట్ పాసెంజర్స్ ఉన్నారు అనేది మేము ట్రయల్ అండ్ రన్ ఫిజికల్గా చూస్తాము, ట్రయల్ అండ్ రన్ 100% ఉందంటే తప్పనిసరిగా డైవర్ట్ చేసేనా, అంటే కొన్ని రూట్లో బస్సులు ఇప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి సర్వీస్ ట్రైన్లు వచ్చాయి వందే భారత్ వచ్చింది,

0: ప్రయాణం కానీ అవకాశాలు ఉన్నాయా?
1: మీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు 7th క్లాస్ వరకు అందరికీ ఫ్రీ అండి. ఉమెన్కి 10th క్లాస్ ఉండేది, ఇప్పుడైతే ఉమెన్ ఆల్వేస్ అందరికీ ఫ్రీయే కాబట్టి 7వ తరగతి వరకు ఫ్రీగా మనము పాస్లు ఇస్తామండి. తర్వాత వచ్చే పాస్లు అన్నీ కూడా 1/4 కన్సెషన్తో వాళ్ళందరికీ పాస్లు ఇస్తామండి. స్టూడెంట్స్, కాలేజీ వాళ్ళు అందరూ కూడా, ఎన్జిఓస్ వేరే కమిట్మెంట్తో వాళ్ళకు కూడా సెపరేట్ పాస్. ఈ రకమైన అన్ని రకాల, అదేవిధంగా నెల మొత్తం మీద తీసుకెళ్ళితే మనం ఆ పాస్ కూడా సెపరేట్గా, మంత్లీ సీజన్ పాస్, ఈ రకరకాల పాస్లు ప్రయాణికులకు అందుబాటులో, ప్రజల సంస్థ ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందండి.
0: చివరిగా మీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మీ తరపున ఏదన్నా ఎక్కడ డిస్పెన్సరీస్ కానీ ఆసుపత్రులు కానీ ఏర్పాటు చేశారా?
1: మనకి ఇప్పుడున్న, ఒకప్పుడైతే చాలా రేర్గా హాస్పిటల్లు ఉండే పరిస్థితి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ ఏపీఎస్ఆర్టీసీ తరపున మేము డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అప్ చెప్తాను. మా దగ్గర డిస్పెన్సరీస్ అంటే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ ఉంది, కాకినాడలో హాస్పిటల్ ఉంది, మా ఓన్ హాస్పిటల్, అదేవిధంగా రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది. ఓన్ ఎంప్లాయీస్కి ఉంటాయి, మనం బయట ప్రయాణికులకి అంటే అత్యవసరం అయితే వాళ్ళు అటెండ్ అవుతారు. అదేవిధంగా నియరెస్ట్ హాస్పిటల్లో మాకు దగ్గర అన్ని అడ్రస్లు ఉంటాయి, సూపర్వైజర్లు ఉంటాయి, మేము వాళ్ళకి అందజేసే ఏర్పాటు చేస్తామండి.
0: అప్పలనాయుడు గారు, మరి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొంది ప్రజాసేవలో మునిగి తేరాలని, మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. పి జ్ఞానేశ్వరరావు, సంగీత సరస్వతి కథానిక వింటారు.
3: సంగీత సరస్వతి. అమ్మా, ఆకాశంలో అర్థం చూసావా? చూశాను. ఈ కోడిని చూడు. అవును, తన పసిపిల్లల మీద కన్నేసి తన్నుకుపోబోతున్న గ్రద్దం చూసి అల్లంత దూరాన ఆకాశానికి ఎగిరి తన పదునైన కాలిగోళతో దాని గుండెని చీల్చి పిల్లలను రక్షించుకుంటుంది తల్లి. ఇది శక్తి సామర్థ్యాల ప్రదర్శన కాదు, పిల్లలని కాపాడుకోలేని తల్లి జీవితం వ్యర్థం అనే భావనే అలా చేయిస్తుంది. ఈ భావనే సృష్టిని నడిపిస్తోంది. నువ్వు తల దించుకుని ఒద్దిగ్గా కాసేపు కూర్చో, జడవేయాలి. అమ్మా, అందరూ రాగసుధ ఆంటీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎందుకని అని అడిగింది 9వ తరగతి చదువుతున్న పద్మ తల్లి మహాలక్ష్మిని. కూతురు అడిగిన ప్రశ్నకు తన స్నేహితురాలు రాగసుధ జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు మహాలక్ష్మి మధ్యలో ఒక్కసారిగా మెదిలాయి. ఒక సున్నితమైన, మధురమైన, ఆర్ద్రత కలిగిన విషయాన్ని మదిలో పదులుపరుచుకున్న ఒక జ్ఞాపకాన్ని ఒద్దికగా మాటల రూపంలో కూతురికి చెప్పడానికి తాను మానసికంగా ఇంకా సన్నద్ధం కాలేదు. కానీ అప్రయత్నంగా కొన్ని ముత్యాలు లాంటి పదాలు జాలువారాయి. రాగసుధది సంగీత సాహిత్య వారసత్వ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆమెకు వేణుగానం అంటే ప్రాణం. రాగసుధ మురళిల కళ్యాణం రాధామాధవుల ప్రణయ దృశ్య కావ్యం. కానీ నిజ జీవితంలో జరిగేది వేరు. భర్తలను గెలిపించడానికి భార్యలు ఓడిపోతూ ఉంటారు. ఆంతరంగిక సమాజంలో మాత్రమే మహిళలు విజేతలుగా నిలుస్తారు అంది కూతురితో తల్లి లక్ష్మి. మన ఇంటి ముందు వేసిన ప్యాచ్ వర్క్ రోడ్డుల ఏంటమ్మా, ఎప్పుడు అడిగినా ఆంటీ గురించి సగం సగం చెబుతావు అని తల్లిపై విసుక్కుంది కూతురు పద్మ. ఇప్పుడు ఎలాగూ ఆడిటోరింగ్ వెళ్తున్నాం కదా, నీకు అన్నీ అక్కడే తెలుస్తాయి, తొందరగా తయారవు అని భుజం తట్టింది. ఇక లే, జడ అల్లడం పూర్తయిందన్నట్లు, ఇసుక వేస్తే ఇసుక రాలదన్నట్లు రోడ్డు అంతా జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఆడిటోరియం అంతా యువతతో కిక్కిరిసిపోయింది. స్టేజీ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి తాము అభ్యసించిన, మంచి పేరు తీసుకొచ్చిన రాగాలతో శ్రోతలను తమ మురళీగానంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. వారంతా జిల్లా, రాష్ట్ర కేంద్ర స్థాయిలలో వేణుగానామృతం అందించడంలో సుప్రసిద్ధులు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, సాహిత్య అకాడమీ

అధ్యక్షులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఏ కొంత విరామం దొరికినా రాగసుధ వ్యక్తిత్వాన్ని ప్రతిభను ముచ్చటించుకుంటున్నారు అక్కడ ఉన్నవారందరూ. నవరస మురళీ గానామృతం ప్రదర్శనలో భాగంగా ఇళయరాజా ఎవర్గ్రీన్ హిట్స్ సభికులందరికీ వీణులు విందు చేశాయి. అనంతరం ముఖ్య అతిథులు సభనుద్దేశించి మాట్లాడారు. సంగీతం అనేది నైగారా జలపాతంలా కొత్తదనంతో తునికిసలాడాలని, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, హృదయ వీణపై మధురిమలు పలికించాలని, శ్రోతల కాలం హిమంలా కరిగిపోవాలని, ప్రతి రాగంతోనూ ప్రతి ఒక్కరి మనస్సు పెనవేసుకుపోయేలా, గత జన్మ స్మృతులను తడిమి చూసుకునేలా ఉండాలని, అదే ఉత్తమ సంగీతానికి గీటురాయని, ఆ మధురిమలు సరిగమలు అలవోకగా తమ వేణుగానామృతంతో అందించిన శ్రీమతి రాగసుధ మరియు వారి బృందం ధన్యులని ప్రధాన వక్త ప్రసంగం అప్రతిహతంగా సాగుతోంది. ముందు వరుసలో కూర్చున్న మురళి ఈ లోకంలో లేడు. అతడి మానసిక స్థితి పరిపూర్ణతపై పయనిస్తోంది. ఇప్పుడిప్పుడే కమలంపై ప్రసరిస్తున్న ఉదయభానుని లేత కిరణాల్లా, ఇప్పుడే ఎక్కడి నుండో అన్న మాటలు తను విన్న మాటలు, శరీరంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకంపనలకు తోడై ఏవో ఏవేవో సరికొత్త భావనలు తనను శాంతంగా అలముకున్నాయి. మనస్సు చాలా తేలికైపోయింది. గొంగళీ పురుగు స్థితిని వదిలించుకొని అంటుకున్న రెక్కలను అతి కష్టంగా విప్పి బలంగా గాల్లో ఎగిరే సీతాకోక చిలుక అనుభూతితో తనను తాను మించిపోయాడు మురళి. తన ఉనికి పరిణామం తనకు తెలుస్తోంది. తను నడిచి వచ్చిన దారిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. నాడు తను ఉన్న స్థితికి, నేడు తను ఉన్న ఉన్నత స్థితికి మూలాధారం కేవలం రాగసుధే అన్న విషయం బోధపడింది. తన పాత్ర నామమాత్రమేనని స్పష్టంగా గోచరించింది. తన ప్రతి భావోద్వేగ స్పందనలకు ప్రతిస్పందనగా కార్యోన్ముఖిని చేసే విధంగా తగిన రాగంతో సమయపాలనతో మురళి గానామృతం గ్రోలి తనని లాలించి పాలించి విజయం వైపు మ్యూజిక్ థెరపీ ద్వారా పయనించేలా ప్రేరేపించిన రాగసుధ ఒకప్పటి తన ప్రియురాలు. నవరస, కన్నడ, వసంత, వరాలి, మోహన, కళ్యాణి, ఆనందభైరవి, సింధుభైరవి, శివరంజని, హంసధ్వని రాగాలతో చేసిన ప్రేమ సరాగాలు ఎప్పటికీ మరుపురాని మధురానుభూతులు. నేడు తనలో ఆమె సగం కాదు, తానే ఆమెలో సగం. ఒక పల్లెటూరులో సాధారణ ప్రైవేట్ టీచర్గా జీవితం ప్రారంభించి నేడు రాష్ట్రం అంతటా ఉన్న పలు విద్యాలయాలకు అధిపతిగా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయడమే కాకుండా కోవిడ్ బారిన పడి తను జీరో అయినప్పుడు ఆమె హీరోగా మారి పరిస్థితులను చక్కదిద్ది తన కోసమే పుట్టిన, తనకు మాత్రమే సొంతమైన రాగసుధకు ఈ జన్మలో ఏమిచ్చుకుంటే ఆమె రుణం తీరుతుంది అని తనలో తాను మదనపడటం, వెనువెంటనే అప్రయత్నంగా మురళి కళ నుండి రెండు కన్నీటి బొట్లు రారటం, వేదికపై ప్రసంగిస్తున్న రాగసుధ భర్త మురళి మనోస్థితిని గమనించి నా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపినందుకు క్షమించండి అని ప్రేక్షకులను కోరి వెనువెంటనే శ్రీవారి చెంతకు చేరి అతడిని వాదార్చడం అక్కడి వారికి ఒకంత ఆశ్చర్యమేసింది. నిజమైన ప్రేమకు అనుబంధానికి ఇదొక సజీవ సాక్ష్యం అనిపించింది. కరతాళ ధ్వనుల మధ్య శ్రీమతి రాగసుధను పతి సమేతంగా వేదికపైకి ఆహ్వానించారు. స్టాండింగ్ ఓవేషన్ తన ప్రతిభకు నిదర్శనం. కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా శ్రీమతి రాగసుధకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు నగదు బహుమతి ప్రదానం ఆమెకు దక్కిన మరో అరుదైన గౌరవం. ఇందులో గొప్పే ఉందే అమ్మా, ఎవరైనా ఏ రంగంలో కృషి చేస్తే ఆ రంగంలో రాణిస్తారు, అనుకున్నది సాధిస్తారు, జీవిత సాఫల్యం పురస్కారం అందుకుంటారు అంది కూతురు పద్మ. ఆ తొందరపాటే నీకు వద్దన్నది. ఎవరి గురించైనా తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు, మనకు తెలిసిందే సరైందని అనుకోకూడదు. రాగసుధ నా డిగ్రీ కాలేజీ స్నేహితురాలు. ఆ రోజుల్లో తన సీనియర్ అయిన మురళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేణుగానంపై మక్కువతో సాధన చేసింది. వేణుగానంపై పిహెచ్డి చేసిన
భారతదేశం మొట్టమొదటి

మహిళ అల్కా ఠాకూర్ను ఆదర్శంగా తీసుకుని గోల్డ్ మెడల్ సాధించింది. భర్త మురళి స్థానికంగా విద్యారంగంలో స్థిరపడడం వలన తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో దేశ విదేశాలలో వేణుగానామృత ప్రదర్శనలకు రాగసుధకు ఎన్ని అవకాశాలు వచ్చినా పిల్లల కోసం భర్త కోసం తన ఆశ్రయాన్ని వదులుకుంది. రాగసుధ మాత్రమే కాదు, రాగసుధ వంటి ఎంతోమంది ప్రతిభ కలిగిన మహిళలు ఎన్నో అవకాశాలను వదులుకొని కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు. అంది కూతురుతో తల్లి మహాలక్ష్మి. అమ్మ, ఆమె భర్తకి వేణుగానం అంటే ఇష్టం ఉండదా? అడిగింది కూతురు పద్మ తల్లి మహాలక్ష్మిని. ఇష్టమే గాని స్త్రీ చేతిలో వేణువు కాకుండా వీణ ఉండాలంటాడు. పెళ్లికి ముందున్న వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వం పెళ్లి తర్వాత వ్యక్తమైంది. మనుషుల్లో ఆడ మగ ఉంటారు కానీ సంగీత, సాహిత్య, రాజకీయ, సృజనాత్మక రంగాల్లో అభినవేశమే ప్రధానం కానీ స్త్రీ పురుషుల భేదం లేదు. అయినా బాగా చదువుకున్న వారిలో కూడా ఇంకా ఈ పనులు వీరే చేయాలి అనే భేదభావనలు వేలు ఉనుకుని ఉండడం, కొన్ని పనులకు మాత్రమే స్త్రీలు పనికి వస్తారు, రాణిస్తారు, మిగతా రంగాల్లో స్త్రీలు సూటబుల్ కాదు అనే మైండ్ సెట్తో ఉన్నది సమాజం. అతని మనోగతం ఆమెకు నిరాశ కలిగించలేదు, ఎందుకంటే ఆమెది షరతులు లేని ప్రేమ. శ్రీమతి రాగసుధ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, తన వేణువుతో అసాధ్య రాగాలను అలవోకగా పలికించి దేశంలోనే సుప్రసిద్ధ ఫ్లూటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించడం. రెండు, కుటుంబం కోసం, తన పిల్లల కోసం మురళి చేతిలో తానే ఒక రాగమైపోవటం. సుధ రెండో మార్గాన్ని ఎంచుకుంది అని కూతురికి వివరించిన లక్ష్మి కొన్ని సెకండ్ల పాటు నిట్టూర్పుతో మళ్ళీ అందుకుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. కోవిడ్ గడ్డుకాలంలో వార్డుల బళ్ళు బళ్ళు వార్డులు అయ్యాయి. మురళికి అప్పు కూడా ఎక్కడా పుట్టలేదు. విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. మురుగుతున్న నక్క మీద తాటకాయ పడినట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాలయాల భవన నిర్మాణం జరిగిందన్న కారణంగా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. పరిస్థితి అదుపు తప్పిందని తెలుసుకోవటానికి రాగసుధకు ఎక్కువ సమయం పట్టలేదు. తక్షణ కర్తవ్యం ఆలోచించింది. ఆన్లైన్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో పెక్కుమంది వేణుగాన ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. నేటి సంగీత బృందంలో పాల్గొన్న యువత యువకులందరూ ఆమె శిష్యులే కావటం ఈ సభ యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంలోనే మురళీ గారి కాలేజీల పరిస్థితిని, ఆర్థిక చితుకుబాటును అడిగి తెలుసుకున్న మంత్రి గారు కళాశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణానికి కూడా స్థలం మంజూరు చేశారు అని ముగించింది మహాలక్ష్మి. అయితే రాగసుధ అంటేది యాన్ అన్కండిషనల్ లవ్ స్టోరీ అన్నమాట అని సన్నగా నవ్వింది పద్మ. శ్రీమతి రాగసుధ జీవిత సాఫల్య పురస్కార సభ జరిగిన రాత్రి మురళికి నిద్రపట్టలేదు. ఎప్పటిలాగే యథాలాపంగా అతడిని గోమిగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది రాగసుధ. ఎడతెరిపి లేని ఆలోచనలతో అతడు కొట్టుకుపోతూ అంతర్ముఖం అయ్యాడు. ఆమె ప్రతిభ తెలిసి ప్రోత్సహించాల్సింది పోయి శ్రీమతి అనే సర్కిల్లో రాగసుధను పరిమితం చేయడం ఆకాశాన్ని అరచేతిలో బంధించాలనుకోవడం లాంటి అవివేకం. ఒక మోసా ద్వారంలో కొట్టుకుపోతుండడం వల్ల మన కళ్ళు పరిశీలిస్తున్న విషయాలు హృదయానికి చేరువయ్యేలోపే గాల్లో ఆవిరైపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా మురళి విద్యాలయాల స్థాపన జీవం లేని ఒక ఆలోచనగా, ఒక అర్థం లేని వెంపర్లాటగా తోచింది. ముమ్ము అని మురళిని గారంగా పిలిచే రాగసుధ దృక్కోణంలో తనకు 3 పిల్లలు అతడితో కలిపి, ఆమె విశాల దృక్పథం ముందు తను ఎంత మరుగుజ్జు, సిగ్గుతో ఒక క్షణం తలదించుకున్నాడు. ఈ ఆలోచనలో పడ్డ మురళికి అనిపించింది రాగసుధ లక్ష్య సాధనకు తాను ఒక సమితిగా ఎందుకు కాకూడదు అని. తనలో తాను ప్రశ్నించుకుని నిశ్చలమైన మనస్సుతో ఒక నిర్ణయాన్ని అమలు చేశాడు. మ్యూజిక్ అకాడమీ నిర్మాణానికి ఊరిలో తన పేర ఉన్న భూమిని అమ్మి అకాడమీ భవన సముదాయాలను నిర్మించాడు. జీవిత సాఫల్య పురస్కారం
ప్రత్యేక గౌరవానికి రాగసూద మాత్రమే అర్హురాలు.

0: అందుకనే అతడు పతి సమేత సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వేదికపైన ఆమె దగ్గర నిల్చున్న ఆ కొద్ది క్షణాలు తనకేగాక వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ఆమె ఒక శక్తిస్వరూపిణి. అతడు ఉపాసకుడు. ఇప్పుడు అతడు భౌతికంగా శూన్యం, రాగసుధ వేణువులో వాయులీనమైన మోహన రాగం. రాగసుధకు మారుపేరు ఒక గొప్ప సంకల్పబలం. నిండు సభలో మురళి కళ్ళ నుండి పశ్చాత్తాపంతో రాలిన రెండు కన్నీటి బొట్లుకు మరో పేరు నివురుగప్పిన పురుషహంకారం, సంకుచితత్వం. ఇరు హృదయాల కళ మ్యూజిక్ అకాడమీ పేరు సంగీత సరస్వతి.
1: మీరింతవరకు పి జ్ఞానేశ్వరరావు గారి సంగీత సరస్వతి కథానిక విన్నారు.

మీరు ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 1 గంట 10 నిమిషాలు దాటి 15 సెకండ్స్ కావస్తుంది. తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. మొదటిగా ఓం శాంతి నుంచి చిన్న పోలికే అంటూ ఇళయరాజా బృందం ఆలపించిన గీతం.

0: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇక వార్తలోని వివరాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక్క నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇది మా ప్రభుత్వం అజెండా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
1: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు, ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.

0: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: 2021ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత గ్రామాలకి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది యోగా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ప్రకటించారు. వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికివాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 38,68,041 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,177 మంది లబ్ధిదారులకి మనం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కోటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహత్తరమైన కానుక.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ

గ్రామంలో 1,08,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటి వరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: 2727 288.

0: హలో,
1: హలో, బాగున్నారా?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను.
0: మీ పేరు
1: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: అమ్మ రాజీనామా పిక్చర్లోని ఎవరు వ్రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో హలో
1: హలో
0: హలో
1: హలో మేడం,
0: చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: మా పేరు ప్రొఫైల్ అండి. ఉప్పాపాడి నుంచి చేస్తున్నానండి.
0: ఏ సినిమాలో పాట?
1: లాటరీ లాగులో నుంచండి. నేస్కమాన్న పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినండి.

0: ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది. అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసరే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా, ఓ ప్రియ నేస్తమా.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం గారు.
1: మీ పేరేండి?
2: నా పేరు సుబ్లక్ష్మి అండి, నేను క్రాప్ నుంచి వస్తున్నానండి.
1: ఏ సినిమాలో పాట?
2: సినిమాలో ఏదైనా మంచి పాట ఇచ్చాను మేడం గారు. ఈ పాట మీకోసం, శ్రోతలందరి కోసం అండి.
1: థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా.
2: నమస్తే అండి, ఉంటానండి.

0: హలో
1: హలో,
0: చెప్పండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సాంభవి. నేను సుజాత గురించి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: కుర్రాడు మూవీ నుంచి ఏనంత వేయ సాంగ్ కావాలి.
0: తప్పకుండా అండి.

0: హలో హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి,
1: హలో,
0: బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు కే వెంకయ్యమ్మ నోకరాజ్ అండి.
0: ఏ సినిమాలో
1: ఇస్తాబ్
0: పాట
1: నుంచి మాట్లాడుతున్నానండి. పెదరాయుడు సినిమాలోనే బావ నువ్వే బావ బామని నేనే పాట వినిపించండి మేడం గారు.
0: తప్పకుండా అండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 2 గంటలు దాటి 32 నిమిషాలు కూడా పూర్తి అయిపోయింది. అయితే ఏముంది స్పెషల్ అంటారా? ఖచ్చితంగా స్పెషల్ ఉంది. నెలలో వచ్చే ప్రతి 2వ బుధవారం ఒకే సంగీత దర్శకుడు బాణీలో అందించిన పాటలు వింటూ కొన్ని మాటలు కూడా చెప్పుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం అన్నమాట. మన కాలేజ్ డేస్ గుర్తు చేసే పాటలున్నాయి, మెలోడీని మనసు దోచిన పాటలున్నాయి, కుటుంబం, ప్రేమ, స్నేహ ఇలా ఎన్నో ఫీలింగ్స్ని ట్యూన్స్గా మార్చి తనకంటూ ఓ స్పెషల్, తన సంగీతానికంటూ ఒక వెరైటీ ఉంటుందంటూ ప్రూవ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. ఈరోజు ఆయన మ్యూజికల్ జర్నీలోని కొన్ని బెస్ట్ సాంగ్స్తో మ్యాజిక్స్ ఆఫ్ మిక్కీ జే మేయర్ అంటూ మీ ముందుకు వచ్చేసా. తెలుగు సినిమా సంగీతంలో క్లాసిక్ టచ్ని, వెస్ట్రన్ ఫీల్కి, యూత్ఫుల్ కామెడీకి, మెలోడీస్ని ఇలా అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసిన కంపోజర్ ఆయన. ముందుగా మీ అందరికోసం వినిపించబోయే పాట మనందరి కాలేజ్ డేస్ని గుర్తు చేస్తూ, పాట వింటున్నంతసేపు కూడా కాలేజ్లోనే ఉన్నామా అనిపించేలాగా, ఆ రోజులన్నింటినీ కూడా ఒక్కసారిగా ఒక్క పాటతో పాటుగా మనందరి ముందుకి తీసుకొచ్చిన సాంగ్ హ్యాపీ డేస్ మూవీలోని అరేరే అనే సాంగ్. ఈ పాటే కాదు, ఈ మూవీలో అన్ని పాటలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అందించిన మిక్కీ జే మేయర్కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది ఈ మూవీకి. మరి ఇంక లేట్ చేయకుండా ఆ పాటను ఇప్పుడు వినేద్దాం.

మ్యాజిక్స్ ఆఫ్ మిక్జే మేయర్ వింటున్నాం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికలో. మహానటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం మహానటి. ఈ సినిమాలో టైటిల్ ట్రాక్ ఆమె వ్యక్తిత్వాన్ని, ఆ కాలపు సినిమా ప్రపంచాన్ని మనందరికీ గుర్తు చేసేలా ఉంటుంది. మూవీలో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆనుమత్యంలా ఉంటుంది. ఆ ఆనుమత్యాన్ని అందంగా మలిచిన మిక్జే మేయర్ కి ఈ సినిమా తర్వాత ఇంకాస్త క్రేజ్ పెరిగిందనమాట. మరి ఇప్పుడు మహానటి మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన ఆ టైటిల్ ట్రాక్ వినేద్దాం.

మ్యాజిక్స్ ఆఫ్ మికీజే మేయర్ ఎఫ్ఎం 102 రెయిన్బో సాగర్ కళా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా హైదరాబాద్ లో పుట్టిన మికీజే మేయర్కి చిన్నప్పటి నుంచే పియానో వయలిన్ నేర్చుకోవాలని ఆశ ఉండేదంట. ఆ విధంగానే నేర్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటక

సంగీతం గజల్స్ కూడా పాడారంట. 2005లో వచ్చిన పోతే పోనీ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా సినీ ఫీల్డ్లో తన జర్నీ స్టార్ట్ అయింది. 2007లో రిలీజ్ అయిన హ్యాపీ డేస్ మూవీతో అందరికీ హ్యాపీ వైబ్స్ క్రియేట్ చేశారు తన మ్యూజిక్తో. 2008లో వచ్చిన కొత్త బంగారు లోకం మూవీలో మనందరినీ కూడా మరొక మికీ సంగీత ప్రపంచంలోకే తీసుకెళ్ళిపోయారనుకోండి. అలాంటి ఆ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసిన అతనికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇంకొక నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ మూవీ నుంచి కార్తీక్ పాడిన పాట నిజంగా నేనేనా.

మ్యాజిక్స్ ఆఫ్ మిక్కిసే మేయర్ వింటున్నాం వన్ డైరెక్టర్ స్పెషల్ ప్రోగ్రాంలో. సో నెక్స్ట్ మనం వినబోయే పాట అందమైన మెలోడీలే కాదు, అంతకు మించిన ఫోక్ సాంగ్స్ కూడా కంపోజ్ చేశారు మిక్కిసే మేయర్. తను కంపోజ్ చేసిన శ్రీకారు మూవీలో ఈ భలే గుంది బాల అనే పాట నిజంగానే భలే ఉంది అని అనిపించి ప్రతి ఒక్కరితో కూడా స్టెప్పులు కూడా వేయించిందనమాట. పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ పాటని తన వాయిస్తో పాటుగా నూతన్ మోహన్ కూడా కలిసి పాడారు. సో అచ్చమైన పల్లెటూరు వాసులు లాంటి ఆ స్వచ్ఛమైన జానపదం ఇప్పుడు మిక్కిసే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వినేద్దాం, వింటూ ఎంజాయ్ చేద్దాం.

ఆయన రూటే సెపరేట్ అనమాట. సో కాలేజ్ రోజులను గుర్తొచ్చే చేసే హ్యాపీ డేస్ మూవీ అవ్వచ్చు, మన సాంప్రదాయాలను కళ్ళకి కట్టి చూపించిన సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, శతమానం భవతి లాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఆ మూవీస్ కావచ్చు, ప్రతి పాటని కూడా ఒక తీపి జ్ఞాపకంలా మార్చిన ఆ మెలోడీ మేకర్ వికేజే మేయర్ నిజంగానే అందుకే తన మ్యూజిక్లో ఏదో మ్యాజిక్ ఉంది అని అంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు 2016లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన మూవీ ఆ. ఈ మూవీ కూడా తన స్టైల్లో మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన వికేజే మేయర్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ముచ్చటిగా మూడోసారి నంది అవార్డు అందుకున్నారు. ఇలా తెలుగులో చాలని మూవీస్కి 10th క్లాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ముకుంద, కేరింత, రీసెంట్గా అనగనిగా ఒక రాజు, సతీ లీలావతి, ఇలా ఎన్నో మూవీస్ని కంపోజ్ చేశారు. ప్రతి మూవీలో కూడా ప్రతి పాట కూడా లిజనర్స్కి ఎలా కావాలో అదే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేసి మనలందరూ కూడా అందించారు. ఇంకా మన ప్రోగ్రాంలో ఆఖరిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నుంచి పాట వినేయడానికి మీకోసం రెడీగా ఉంది. మరి వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

చాలా హ్యాపీ కూడా అయిపోతూ ఉంటుంది, లైక్ హ్యాపీ డేస్ మూవీలో సినిమాలో పాటలాగా అనమాట. సో ఇంతటితో ఇవాళ మన కార్యక్రమాన్ని ముగించే టైం కూడా వచ్చేసింది. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

సో పాట ఏదైనా సరే ఆ ఫీల్ మారకుండా అలా ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్గా మికీజే మేయర్ గారి మ్యూజిక్లో వచ్చిన సాంగ్స్ని వింటే చాలు, ఎలాంటి మనసైనా సరే చాలా తేలికైపోతుంది.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఒలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ టైంలో మీరు పాత పాటల కోసం వెయిట్ చేస్తూ హ్యాపీగానే ఉన్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ మధురమే సుధాగాని కార్యక్రమంలోనికి స్వాగతం, సుమధుర స్వాగతం. అల్లనాటి అజరామరమైన పాటలు వింటూ అమ్మలాంటి మన భారతదేశం విశిష్టతలు తెలుసుకుంటూ హాయిగా సాగిపోయే మధురమే సుధాగానంలో ఈరోజు మనం తెలుసుకోబోయే, మాట్లాడుకోబోయే విషయాలు దేని గురించి? భారతదేశం అంటేనే కొన్ని రాష్ట్రాలే కలియక కదా. సో ఆ రాష్ట్రాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాంటి రాష్ట్రాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ రాష్ట్రం పేరు యొక్క అసలు అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఈలోపు మీరు మీ మొబైల్ నుండి వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన అలనాటి పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్కటంటే ఒక్క మెసేజ్ చేయండి. సో మీరు రిక్వెస్ట్ చేసే సాంగ్ 1980 కంటే ముందే రిలీజ్ అయిన సినిమాలో పాటలు అయ్యేలా చూసుకోండి. సో మీరు పంపిస్తూ ఉండండి. ఈలోపు మీ అందరి కోసం 1975 బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

మధురమే సుధాగానం కార్యక్రమం వింటున్నారు. మధురమే సుధాగానం కార్యక్రమంలో ఒక్కో రాష్ట్రానికి ఉన్న ఒక్కొక్క పేరు. ఇప్పుడు మనకి మన ఒక పేరు అంటూ ఉందనుకోండి, ఆ పేరు యొక్క అర్థం కూడా ఉంటుంది కదా. మనకంటూ పేరు పెట్టారంటే తాతయ్య పేరో లేకపోతే ఇంకెవరు పేరో పెట్టడమో లేకపోతే ఒక దేవుడు పేరో ఏదో పెట్టడం జరుగుతుంది. సేమ్ అలాగే రాష్ట్రాలు కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క పేరు పెట్టారు. సో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పేరు ఉన్నట్టుగానే ఆ రాష్ట్రానికి ఒక్కో చరిత్ర కూడా ఉంటుందన్నమాట. ఆ రాష్ట్రానికి ఆ పేరు రావడానికి ఒక కారణం కూడా ఉంటుంది. ఆ కారణాలనే ఇప్పుడు తెలుసుకుందాం మధురమే సుధాగానంలో. సో మొట్టమొదటిగా మనం తెలుసుకుపోయేది ఏంటంటే ఛత్తీస్గఢ్ గురించి. సో ఖనిజ సంపదకి గిరిజన సంస్కృతికి పేరు గాంచిన ఛత్తీస్గఢ్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఛత్తీస్ అంటే హిందీలో 36 కోటలు అంటే 36 అనిసని, అక్కడ 36 కోటలు ఉంటాయన్నమాట. ఘర్ అంటే కోటలు అనిసని అర్థం అనమాట. సో 36 కోటలు ఉండడం వలన ఆ రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ అని పిలుస్తున్నారు. ఇంకా హర్యానా విషయానికి వస్తే హరి అంటే విష్ణుమూర్తి అని, అయినా అంటే రావడం లేదా నివాసం ఉండడం అని అర్థం అనమాట. అంటే సాక్షాత్ ఆ మహావిష్ణువే నివసించిన పవిత్ర భూమి అని నమ్మడం వలన హరి అయినా హర్యానా అని ఆ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుందనమాట. ఇంకా పంజాబ్ విషయానికి వస్తే పంచ్ అంటే హిందీలో 5 అనిసిన అర్థం కదా, అబ్ అంటే నది అనిసిన అర్థం. మరి పంజాబ్ని సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం ఇలా 5 నదులు కూడా కలిసే ప్రాంతం కాబట్టి 5 నదులు కలిసే ఆ ప్రాంతాన్నే పంజాబ్ అని సరే అంటాం అనమాట. అందుకే రాష్ట్రాన్ని పంజాబ్ అని పిలుస్తారు. ఇంకా రాజస్థాన్ విషయానికి వస్తే రాజ అంటే రాజులు అని, స్థాన్ అంటే భూమి లేదా నివాసం అని అర్థం అనమాట. సో ఎక్కువ మంది రాజులు పరిపాలించిన ప్రదేశం అది కాబట్టి రాజుల భూమి రాజస్థాన్ అనే రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది. ఇంకా ఇంకొన్ని రాష్ట్రాల గురించి కూడా తెలుసుకుందాం. ఈలోపు మీరు కొన్ని పాటలు కూడా విందాం. సో ముందుగా మనందరం కూడా వినబోయే పాట ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1955 వచ్చిన చిత్రం, ఎవ్వరూ మిస్ అవ్వకుండా అందరూ చూసే చిత్రం, ఎన్నిసార్లు చూసినా సరే మరోసారి మిస్ అవుతున్నామే మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉండే చిత్రమే మిస్ అమ్మ మూవీ. మరి ఈ మూవీ నుంచి మా కోసం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, గోపాలపట్నం నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ మధురమే సుధాగానం.

మధురమేశ్వర గానం కార్యక్రమంలో తరువాతగా మనకి చాలని రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. ఎవరు ఎక్కడి నుంచి అనేది చూసేద్దాం. కిరాయి కోటిగాడు చిత్రం నుంచి మాకోసం ఒక పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు మరియుపల్లి నుంచి గంగరాజ్ గారు. కిరాయి కోటిగాడు అనేది 1983లో వచ్చిందండి, కాబట్టి ఆ పాటని వినిపించడం జరగదు, సారీ అండి. అండ్ నెక్స్ట్ మేఘ సందేశం మూవీ నుంచి మాకోసం ఒక పాటను వినిపించండి అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ గ్రౌండ్ నుంచి అడిగారు. సో ఈ మూవీ కూడా 1980 తర్వాత వచ్చిందే, కాబట్టి మీరు అడిగిన పాట కాదు కానీ మన లిజనర్స్ అడిగిన ఇంకో పాటను వినిపించేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరుపొలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కుటుంబ సభ్యులు మొత్తం కూడా జీవితంలో వసంతం మూవీ నుంచి మాకోసం నీలగిరి చలన అనే పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా మరి మీకోసం ఇంటర్ లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాటని వినిపించేస్తున్నాను. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. ఇంతకీ ఈ పాటను పాడింది ఎవరనుకుంటున్నారా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జైరాం పాడగా వేటూరు సుందరమూర్తి సాహిత్యం అందించారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు మీకెంతో ఇష్టమైన అలనాటి చిత్ర గీతాలని మీ పేరుతో పాటుగా వినిపించే మధురమి సుధాగాని కార్యక్రమాన్ని 102 FM రెయిన్బో సాగరికాలో. సో అలనాటి పాటలతో పాటుగా మనం మన రాష్ట్రాలకి అసలు ఆ పేర్లు ఎలా వచ్చాయి, పేర్ల యొక్క హిస్టరీ మొత్తం కాకపోయినా సరే ఆ పేరు యొక్క అర్థం ఏంటి అని తెలుసుకుంటున్నాం కదా. నెక్స్ట్ జార్ఖండ్. జార్ అంటే జంగిల్ అంటే అడవి అనేసి అన్నమాట అర్థం. ఖండ్ అంటే భూమి అనేసి అర్థం. సో అడవి ఖండ్ అంటే జార్ఖండ్, జమీన్లు భూమి అనేసి అర్థం వచ్చేలాగా ఆ రాష్ట్రానికి ఆ పేరు పెట్టారంట. ఇంకా ఉత్తరాఖండ్ విషయానికి వస్తే ఉత్తర్ అంటే తెలుసు కదా మనందరికీ, సో ఉత్తరంలో ఉండే భూమి కాబట్టి. అండ్ మధ్యప్రదేశ్ మన దేశానికి మధ్యలో ఉన్న ప్రదేశం కాబట్టి అది. అలాగే పశ్చిమ బెంగాల్కి ఆర్ వెస్ట్ బెంగాల్ అనేది వంగ రాజ్యస్థులు అక్కడ పరిపాలించడం వలన వంగ వెస్ట్ బెంగాల్, సో ఆ విధంగా వచ్చిందనమాట. ఇంకా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకునే ముందు మీరు కోరిన పాటల్ని వినేద్దాం. తరువాత రిక్వెస్ట్ వచ్చింది విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 1971 అగ్నే నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ వీళ్ళందరి కాంబినేషన్లో ఒక సరదా మూవీ వచ్చింది. ఆ మూవీనే దసరా బుల్లాడు. ఈ చిత్రానికి కేవీ మహాదేవన్ సంగీత సారథ్యం వహించారు. చిత్రంలో పాటలన్నీ బాగుంటాయి. మాకోసం నల్లవాడే అమ్మమ్మో అల్లరి వద్దులేండి, నేను పాడితే బాగోదు, మరి ఈ పాటని మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు విన్నామంటూ. తెలంగాణ రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. మరి తప్పకుండా మీకోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ గీతం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో వింటూ ఆనందించండి.

మధురమి సుధాగానం కార్యక్రమంలో నెక్స్ట్ పాట వినే ముందు తెలంగాణకి ఆ పేరు యొక్క అర్థం ఎలా వచ్చింది? అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, తెలంగాణ అంటే త్రిలింగ దేశం నుంచి వచ్చిందని అంటూ ఉంటారనమాట. సో త్రిలింగం అంటే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, ఈ మూడు శివుని గుడి వల్ల కూడా ఈ తెలంగాణకి ఆ పేరు వచ్చిందని. అలాగే మహారాష్ట్రలో మహా అంటే గ్రేట్, గొప్ప అని అర్థం. రాష్ట్ర అంటే రాజ్యం లేదా దేశం, అంటే మహారాష్ట్రని గ్రేట్ నేషన్గా పిలుచుకుంటారనమాట. అందుకే ఆ స్టేట్ని మహారాష్ట్ర అని అంటారు. తమిళనాడుని తమిళ నాడు అంటే తమిళుల భూమి అని, కర్ణాటకని కారు అంటే నల్ల బొగ్గు, ఎందుకంటే అక్కడ కేజీఎఫ్ ఫీల్డ్ ఉంది కాబట్టి. సో ఆ ప్రదేశాన్ని కర్ణాటక అని. గుజరాత్కి అనేది గుజర్ అనే తెగలి వల్ల ఆ పేరు వచ్చిందంట. కేరళకి కేర అంటే కొబ్బరి చెట్లు, సో కొబ్బరి చెట్లకు బాగా ప్రసిద్ధి కానిచ్చింది కాబట్టి ఆ ప్రదేశాన్ని, ఆ రాష్ట్రాన్ని కేరళ అని. ఒడిస్సాని ప్రాచీన తెగలైనటువంటి ఓడ్రా అనే తెగలి వలన సో ఆ రాష్ట్రానికి ఆ పేరు వచ్చిందనమాట. ఇంకా చివరిగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుసుకుందాం. అందుకనే ముందే ఇంకొక పాటను విందాం మీకోసం. రమణ సీతమ్మ జమదాగ్ని చిత్రం నుంచి మాకోసం ఒక పాటను వినిపించండి అంటూ నాగులపల్లి నుంచి రిక్వెస్ట్ పంపించారు. జమదాగ్ని చిత్రం 1988లో వచ్చింది కాబట్టి సో 1980 కంటే లోపు ఉన్న సాంగ్సే ప్లే చేస్తాం. సో సారీ అండి. అండ్ నెక్స్ట్ మనందరి కోసం అడుగుతున్న పాట బుల్లెమ్మ బుల్లడు చిత్రం నుంచి, కురిసింది వాన నా గుండెలోన అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సత్యం సంగీత సారథ్యంలో వచ్చిన ఆ పాటను వినిపించమంటూ గొల్లపాలెం నుంచి నూకలి కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష వీరంతా రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా వారితో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం ఈ పాటను వినిపిస్తున్నా. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి.

అయితే ఈ పాటను విందాం. అంతకన్నా ముందు ఏ రోజు మా పదం మీ భవం కార్యక్రమంలోకి నేను పదం ఇవ్వలేదు కదా, ఏం పదం ఇచ్చుంటాను అని ఆలోచిస్తున్నారు కదా. పదం ఏంటంటే సిరి వెన్నెల. ఈ పదానికి సంబంధించి మీ భావాల్ని, మీ కవితల్ని 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. ఒక మంచి కవితలా రాసి పంపించండి. మీ పేరు ప్రాంతాన్ని కూడా టైప్ చేసి. పదం ఇంకొకసారి చెప్తున్నాను, సిరి వెన్నెల.

మాధ్రమే సుధా గానం కార్యక్రమంలో అలనాటి చిత్ర గీతాల్లోని మీకు ఇష్టమైన పాటలు వింటుగా వింటూనే మన భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించిన ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్లు యొక్క అర్థం ఏంటో తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి మీరు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఆ ఆంధ్రప్రదేశ్, అంటే చివరిగా మన ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రాచీన ఆంధ్రుల తెగల వలన ఆ పేరు వచ్చిందంట. మహాభారతంలో కూడా ఆంధ్రులు అనే తెగ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇదనమాట ఇవాళ మధురమిశ్ర దగ్గరలో మన రాష్ట్రాల పేర్లు. కేవలం పేర్లు మాత్రమే కొన్ని వేల సంవత్సరాల చరిత్రని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఊరికినే ఆ పేర్లు పెట్టలేదన్నమాట. సో వాటికి చాలంత హిస్టరీ ఉంది, ఆ హిస్టరీ పరంగానే ఇవన్నీ పెట్టారు. సో ఇది ఇవాళ మధురమే సుధాగానంలో భారతదేశానికి సంబంధించిన కొన్ని రాష్ట్రాల పేర్లు, వాటి వెనక ఉన్న అసలైన అర్థాలు. మరి ఇక చివరిగా మధురమే సుధాగానంలో మరొక పాటను విందాం. కాకినాడ జిల్లా పాతకొట్టాం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి వీరంతా జోదగాడి చిత్రం నుంచి మా కోసం మల్లెల వేళ అనే పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. మరి మీకోసం ఈ పాటను వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి. మీరందరూ కూడా చాలామంది టైంకి మెసేజ్ చేశారండి, బట్ మనకున్న టైంలో ఎన్ని సాంగ్స్ ప్లే చేయగలమో అన్నీ చేస్తున్నాను. సో మీ పాటలు ప్లే అవ్వలేందుకు క్షమిస్తూ ఈ పాటను వింటూ ఆనందించండి.

0: నిదికా, వాణ్య, నవ్య, రిద్ధి అండ్ లవీష్. మ్యూజిక్ కంపోజిషన్ అండ్ గైడెన్స్ అజీత్ హోరో. సౌండ్ రికార్డిస్ట్ మయంక్ కుమార్. అసిస్టెన్స్ ఇన్ ప్రొడక్షన్ తను గుప్తా. డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై విమలేష్ చౌధరి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ బ్రాట్ టు యూ బై సిఐఈటి ఎన్సిఈఆర్టి న్యూఢిల్లీ, ఇండియా.
1: अभी आप सुन रहे थे कार्यक्रम कम बैक सून.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియోలో టైం టిక్ టిక్ టిక్ అంటూ సాయంత్రం 4 అయిపోయింది. మరి ఈ టైంలో చాయ్ స్నాక్స్ కోసం ఎంత ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా ఎదురు చూసే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు వచ్చేసింది. సో మీ రేడియో

ఫ్రెండ్ అజయ్ అఖిల్తో చాలాని విషయాలు మాట్లాడేయచ్చు. ఈ సాయంత్రం సరదా సాయంత్రం అయిపోతుందని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇదంతా ఓకే, మరి మాట్లాడాలంటే ఓ టాపిక్ ఉండాలి కదా. మరి టాపిక్ అయితే రొటీన్గా ఉంటుంది, అందుకే మీకోసం కొంచెం స్పెషల్గా టంగ్ ట్విస్టర్స్ తీసుకొచ్చాను. సో ఈ టంగ్ ట్విస్టర్స్ నాతో పాటుగా ట్రై చేస్తూ సరదాగా కాసేపులో నాతో మాట్లాడేయడానికి మీరు డయల్ చేయాల్సిన మన నెంబర్స్ 0891-272-7244 లేదా 0891-272-7288. సో మీరు కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు మీకోసం ఒక మంచి లవ్లీ సాంగ్ వినిపించబోతున్న బంగారం మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేయండి టిప్పు వాయిస్లో.

మననాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో.

0: ఎస్, బంగారు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమం ఒక సాంగ్ తో స్టార్ట్ అయిపోయింది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే 0891272744 లేదా 2727288 నంబర్స్ కి కాల్ చేసేయండి. నేను ఇచ్చే ట్విస్ట్ టంగ్ ట్విస్ట్ టక టకం అని చెప్పేయండి. సో మన ఫస్ట్ కాలర్ ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చూసేద్దాం. హలో హలో హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఐ థింక్ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సిగ్నల్ ప్రాపర్ గా లేదేమో. శిరీష గారు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో లిజనర్స్ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు కాల్ చేసేది చాలా కంగారుగా, చాలా ఆతృతగా మాట్లాడగలిగిన ఆనందంతో చేస్తారు, కాదనట్లేదు. సో సిగ్నల్ సరిగ్గా లేదా ఉందా అనేది ఒక్కసారి చెక్ చేసుకుని కాల్ చేశారనుకోండి, మనం హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో
1: హలో అఖిల్ గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఎవరు?
1: రాధా ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధా గారు ఎలా ఉన్నారు?
1: మీరు అంత హుషారుగా ఉంటారో, నేను అంత హుషారుగా ఉంటాను.
0: అంతే ఉండాలి, కాస్త హుషారుగా ఉండాలి, ఎందుకంటే మనం హుషారుగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హుషారుగా ఉంటారు కదా.
1: అంతే.
0: సార్ రెడీగా ఉన్నారు అయితే? మరి
1: ఏంటి, అడగండి.
0: టంగ్ ట్విస్టర్ ఒకటి ఇస్తాను, మీరు ఇక్కడ 9 టంగ్ ట్విస్టర్

0: ఉన్నాయి. సో
1: ఆ
0: ఇందులో మీరు ఒక నెంబర్ చెప్పారనుకోండి, మీ అదృష్టాన్ని బట్టి టంగ్ ట్విస్టర్ ఈజీది వస్తే తొందరగా చెప్పేయచ్చు. 3 సార్లు చెప్పాలి ఆగకుండా. ఓకేనా? హలో హలో హలో హలో. ఓకే అండి, కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది, మరి నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం. హలో, సో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఈరోజు ఎవరు చెప్తారా ఫస్ట్ టంగ్ ట్విస్టర్ అని. హలో. ఓకే, మరి మీరు కాల్ చేసేటప్పుడు సిగ్నల్ సరిగ్గా ఉన్న ప్లేస్కి, అలాగే మీరు ఇన్ కేస్ రేడియో కనుక వింటున్నట్టయితే రేడియో నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను చిరంజీవి అండి. నా పేరు
0: ఓకే చిరంజీవి గారు, ఎక్కడి నుంచి?
1: శ్రీలంక నుంచి.
0: ఓకే అండి చిరంజీవి గారు, మరి మాట్లాడేద్దామా?
1: చెప్పండి సార్.
0: హలో హలో, నెక్స్ట్ కాలర్ హలో హలో. ఓకే, మరి కాలర్స్ అయితే కాల్ చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. నేను ఈ లోపది చూస్తూ ఉంటాను, మీరు ఈ లోపల సాంగ్ వింటూ మీ నాలుగుని రెడీ చేసుకోండి, టంగ్ ట్విస్టర్లో మంచిగా పర్ఫామ్ చేసి మీరే ఈరోజు అందరికంటే మంచిగా చెప్పాలి. సరదాగా కాసేపులో ఈ రోజు ఎపిసోడ్లో మీరు అలా గుర్తుండిపోవాలని. సో మీకోసం నెక్స్ట్ ఇష్క్ మూవీ నుంచి వినిపించేస్తున్నా, అదాన్ సమి అండ్ నిత్యా మీనన్ పాడిన ఈ పాట అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ఎస్, మరి ఇదే ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేసేద్దాం. సరదాగా కాసేపులో మీరు 0891272724 లేదా 2727288 నంబర్స్ కి కాల్ చేసేయండి. కాల్ చేసి నేను ఇచ్చే టంగ్ ట్విస్టర్ ని టక టకమని చెప్పేయండి. సో ఫస్ట్ కాలర్ ఎవరు, ఎక్కడి నుంచో చూద్దాం. హలో
1: అఖిల్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. శిరీష గారు, హలో. హలో హలో, ఎందుకో కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ పలికిద్దాం. హలో, సో మీరు సరదాగా కాసేపులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0891272744 లేదా 2727288 నెంబర్స్ కి కాల్ చేయండి. ఫస్ట్ కాలర్ హలో. ఓకే, కాల్స్ అయితే చాలా చాలా చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఎందువల్ల తెలియట్లేదు, నెట్వర్క్ ప్రాబ్లమా లేదంటే మీ దగ్గర నుంచి. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే శిరీష గారు, ఇంకా లేట్ చేయకుండా మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేద్దాం, మళ్ళీ కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందేమో తెలియట్లేదు.
1: చెప్పండి.
0: సో 1 నుంచి 9 వరకు ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి మీరు. ఎయిటా? సో 8 లో ఒక టంగ్ ట్విస్టర్ ఉంది, అది మీరు ఆగకుండా 3 సార్లు ఎంత ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం. ఓకే, టంగ్ ట్విస్టర్ నేను ఒక్కసారి చెప్తాను, బాగా వినండి. ఓకేనా? బావ బావమర్ది బావి దగ్గర కూర్చొని బాదం పప్పు తింటూ బాధపడ్డారు. చెప్పండి.
1: బావ బావమరిది బాదం చెట్టు, బాదం చెట్టు కింద కూర్చొని బాధపడ్డారు.
0: అవునా?
1: బావ బావమరిది బాదం చెట్టు కింద కూర్చొని బాధపడ్డారు. బావ బావమరిది బాదం చెట్టు కింద కూర్చొని బాధపడ్డారు.
0: చాలా బాగా, ఇంకా చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు కరెక్ట్ అసలు ఏంటంటే, బావ బావమరిది బావి దగ్గర బాదం పప్పు తింటూ బాధపడ్డారు. ఇదే అన్నమాట. అవునవును, ఆఫ్టర్ 6 మంత్స్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ కాలర్ హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అఖిల్ గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ రాధా గారు. ఎలా వచ్చి
2: కాల్ కట్ అయిపోయింది, డిసప్పాయింట్ అయ్యింది.
0: మెరుపు తీగలాగా ఎలా వచ్చి అలా వెళ్ళిపోయారు అనమాట.
2: మళ్ళీ ఫస్ట్ కాలర్ మళ్ళీ నేనే.
0: అంతే, మీరే ఫస్ట్ కాలర్. సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు, రెడీగా ఉన్నారు? అయితే
2: రెడీగా ఉన్నాను.
0: ఓకే అండి, మీకు మీ తాతయ్య ఇష్టమా, మీ బామ్మగారు ఇష్టమా అండి?
2: నాకు మా బామ్మగారే ఇష్టం.
0: అయితే మీ తాతగారి గురించి క్వశ్చన్ అడిగితే చెప్పండి ఇప్పుడు.
2: చెప్పండి, పర్వాలేదు.
0: ఓకే, టంగ్ ట్విస్టర్ వినండి, ఒక్కసారి చెప్తాను. ఓకేనా?
2: ఓకే ఓకే.
0: చక్కెర తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశాడు.
2: చక్కెర తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశాడు. చక్కెర తాత చక్కగా వచ్చి చక్కెర,
0: అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు తాతయ్య? ఫస్ట్ బాగానే చెప్పారు
2: తాతయ్య, మరి ముందు తాతయ్య.
0: అదే అంటున్నాను, తాతయ్య తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయారు.
2: చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశారండి. తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశారు. తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశారు. ఓకేనా?
0: మధ్యలో ఫస్ట్ చక్కెర అనేసి వచ్చింది, చక్కెర తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశాడు అనేది అది. సో ఎనీవేస్ చాలా బాగా ట్రై చేశారు. సో ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి. ఓకేనా?
2: ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ హలో.
3: హలో
0: హలో
3: హలో అండి, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు జీ వెంకటలక్ష్మి అండి, అక్రెడిపాలో ఉన్నాను.
0: వెంకటలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
3: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను ఎలా ఉన్నాను చెప్పండి మీరు.
3: చాలా బాగానే ఉంటారు, ఎందుకంటే చాలా ఎంజాయ్గా చెప్తున్నారు అందరికి. మమ్మల్ని ఫోన్లు కూడా అలా కట్ అయిపోతున్నాయి.
0: అయ్యో అంతే, మరి ఇప్పుడు కట్ అవ్వట్లేదు. సో మీరు చెప్పండి ఒక నెంబర్.
3: ఎన్ని నెంబర్స్ అండి?
0: 1 నుంచి 9 వరకు, అందులో 8 9 అయిపోయాయి ఆల్రెడీ.

0: ఓకే, టూ అండి.
1: టూ. చాలా
0: టూ అండి,
1: ఈజీగా వచ్చింది వెంకటలక్ష్మి గారు, మీరు బాగా చెప్పాలి. 3 సార్లు ఆగకుండా, తప్పులు లేకుండా చెప్పేయండి.
0: చెప్పండి, ట్రై చేద్దాం.
1: చిట్టు చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది.
0: చిట్టి చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది.
1: గుడ్.
0: చిట్టి చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది. చిట్టి చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది.
1: మీరు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విన్నర్ కదా లిజనర్స్, మన శిరీష గారు, రాధా గారు అండ్ వెంకటలక్ష్మి గారు టక టకమని చాలా చక్కగా చెప్పారనమాట. మరి మీరు కూడా నెక్స్ట్ కాలర్ అవ్వాలనుకుంటే 0891-272-7244 లేదా 272-7288 నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సరదాగా కాసేపులో.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సో వెల్కమ్ బ్యాక్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించి కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. రైట్ నౌ సరదాగా కాసేపులో సరదాగా మాట్లాడుకుంటూ టైం వేస్టేజ్ చెప్పేస్తూ ఉన్నారు. సో మరి నెక్స్ట్ లిజనర్ ఎవరు, ఏంటి, ఎలా చెప్తారో విందాం. హలో హలో హలో
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: రావు
2: గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను సార్, మీ ఛానల్ కి వచ్చారు.
2: అవునా?
3: నా అదృష్టం సార్, మీతో కలిసింది.
2: అయ్యో, మా అదృష్టం అండి.
3: ఓకే సార్, చెప్పండి సార్.
2: రెడీగా సార్? చాలా రెడీగా ఉన్నారన్నమాట, ప్రిపేర్డ్ గా.
3: చూస్తాను సార్, నెంబర్ 2 సార్.
2: నెంబర్ 2 అయిపోయింది, ఇప్పుడే వెంకటలక్ష్మి గారు అడిగేశారు.
3: నెంబర్ 4 అయితే?
2: నెంబర్ 4 సార్. ఓకే, నేను ఒక్కసారి చెప్తాను, మీరు 3 సార్లు చెప్పాలి. ఓకేనా? తాత తాటి చెట్టు తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. ఓకే, సో ఫస్ట్
3: 3
2: సార్లు చెప్పారు, 3 సార్లు మాత్రం కొంచెం అటు ఇటు అయింది, బట్ చాలా బాగా చెప్పారు రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, హలో హలో
4: హలో గుడ్ ఈవెనింగ్ సార్, అఖిల గారు బాగున్నారా?
2: నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
4: నేను చాలా బాగున్నాను సార్.
2: మనిద్దరం ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు మాట్లాడేసుకుందాం అండి, చాలా గట్టిగా మాట్లాడుతున్నాను.
4: ఇప్పుడు అఖిల గారు వచ్చినండి, ఒకసారి ఉంటుందండి.
2: అది అఖిల కాదండి, అఖిల్.
4: అఖిల్ గారు?
2: ఎస్ ఎస్. సో చిన్నారావు గారు,
4: చెప్పండి సార్. థ్యాంక్ యూ.
2: మరి అంతే కదా, మరి మీరు నన్ను గుర్తుంచుకున్నారు, నేను కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవాలి కదా. సో మరి మీరేం చెప్తారు చూద్దాం. నెంబర్ 1 ఆల్వేస్ నెంబర్ 1 అంటారు. ఓకే, అయితే మరి సరిగ్గా చెప్పాలి, తప్పు చెప్పారు అనుకోండి పనిష్మెంట్ ఉంది మీకు. చాలా చిన్నదే, సరిగ్గా చెప్పకపోతే మీకు పనిష్మెంట్ కూడా ఉంది. లేదు లేదు లేండి, సరదాగా అన్నాడు. సరే వినండి, ఇస్తాను ఇస్తాను మీకు పనిష్మెంట్ ఇస్తాను, చెప్పండి ముందు. కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా?
4: కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా? కాకిపై కొమ్మ కూర్చుందా, కొమ్మపై కాకి కూర్చుందా? కొమ్మపై కాకి కూర్చుందా, కాకిపై కొమ్మ కూర్చుందా?
2: ఫస్ట్ బాగా చెప్పారు, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారు అనమాట. మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అవునా? ఇస్తా ఇస్తాను మీకు పనిష్మెంట్. ఏంటి తెలుసా, దీన్ని ఒక 100 సార్లు రాసుకోండి బుక్ లో.
4: కొమ్మపై కాకి కూర్చుంది కూర్చుంది.
2: ఓకే అండి, చిన్నారావు గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్, హలో. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
5: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: మునగబాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
2: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
5: చాలా బాగున్నానండి, మీరు బాగుండాలని ఆశిస్తున్నామండి.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇలా ఆశిస్తే చాలు, మీరు ఆశీర్వదిస్తే చాలు, నేను ఎప్పుడు బాగానే ఉంటాను అనమాట.
5: ఆశీర్వాదిస్తామండి, మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలండి.
2: ఓకే అండి, తప్పకుండా. సో మీరు చెప్పండి నెంబర్ ఫాస్ట్ గా.
5: ఓకే అండి, మాది నెంబర్ 5 అండి.
2: నెంబర్ 5?
5: ఓకే అండి.
2: ఓకే అండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను.
5: మాకేదో సింపుల్ గా ఇవ్వండి కొద్దిగా.
2: ఓకే, మీకు సింపుల్ గానే ఇస్తాను, దానికంటే ముందు ఒక క్వశ్చన్ అడగనా?
5: అడగండి.
2: ప్రేమపై మీ యొక్క అభిప్రాయం ఏంటండి?
5: మా బాబాయ్.
2: ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడగకూడదు అంటారా?
5: అమ్మో, దానికి కొంచెం టైం కావాలండి.
2: ఓకే అండి, అయితే సో చెప్తున్నాను చూడండి, ఒక్కసారి చెప్తాను, మీరు 3 సార్లు చెప్పండి. ఓకే,
5: చెప్పండి చూద్దాం.
2: ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
5: అమ్మో మాకు కష్టమైంది ఇచ్చారు.
2: కష్టమైంది అనిపిస్తే అయితే ఇంకొకసారి మీకు ఇంకొంచెం ఈజీ చేయనా? నేను ఇప్పుడు చెప్పిన ఆ లైన్ లో ఎన్ని ప్రేమలు ఉన్నాయో చెప్పేయండి చాలు. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
5: అవునండి. ఆరున్నాయండి.
2: ఆరా?
5: అవునండి.
2: అయ్యో తప్పు చెప్పారే.
5: ఒకటి ఎక్కువ అండి.
2: ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో ఎన్ని అనేది మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఓకేనా?
5: ఓకే అండి. ఓకే,
2: థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. అసలు డిసప్పాయింట్ అవ్వకండి, ఇలా హ్యాపీగా ఉండండి.
5: ఓకే అండి,
2: థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఒక్కొక్క లిజనర్ తో మాట్లాడుతూ ఉంటే నిజంగానే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మరి మీరు కూడా నెక్స్ట్ కాలర్ అవ్వాలి అనుకుంటే 0891272724 లేదా 272728 నెంబర్స్ కి కాల్ చేయండి. ఏ లోపు మీ అందరి కోసం మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిలన్ పాడిన పాట నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమా.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. సరదాగా కాసేపులో టంగ్ ట్విస్టర్స్ ఇస్తున్నాను. ఈ టంగ్ ట్విస్టర్స్ కి మన లిజనర్స్ అందరూ కూడా 0891 272 7224 లేదా 272 7288 నెంబర్స్ కి కాల్ చేసి టక టక మన టంగ్ ట్విస్టర్స్ చెప్తుంటే నిజంగా నేను తీసుకొచ్చిన టంగ్ ట్విస్టర్స్ ఏనా అని అనిపిస్తుంది. అంత చక్కగా చెప్తున్నారనమాట. మరి నెక్స్ట్ నేను కూడా చెప్తానంటూ నెక్స్ట్ లిజనర్ ఉన్నారు. హలో, ఎవరు, ఎక్కడి నుంచి చూసేద్దాం. హలో
1: హలో
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: అఖిల్ గారు,
0: చెప్పండి.
1: అఖిల్ గారు బాగున్నారా?
0: చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: మీ నవ్వులతోనే మాకు కడుపు నింపారు, మీ పోకలంతోనే కడుపు నింపేస్తున్నారండి.
0: అయితే తినరు అయితే ఈరోజు.
1: ఏంటి
0: ఈరోజు తినరు అయితే? మీరు
1: తినపోండి, అయిపోయింది కూడాను అందుకే కదా.
0: అయిపోయిందా? సో ఇంతకీ మీ పేరు చెప్పలేదు.
1: నా పేరా? అగ్రహారం త్రినాథ్ అండి, చిన్నమ్మ వారి మీద అండి.
0: ఓకే అండి, త్రినాథ్ గారు
1: చెప్పండి.
0: రెడీయా? మరి నెంబర్ చెప్పేయండి ఫాస్ట్ గా.
1: నెంబర్ అయ్యా? అదే మామూలు నెంబర్లా?
0: మామూలుగా నెంబర్లు, ఇంకే నెంబర్స్ ఉంటే
1: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
0: ఇదే అండి ఒక్క నెంబర్ చెప్పమన్నా నేను.
1: మరి అంతే కదా. ఒకటి
0: అయిపోయింది, రెండు అయిపోయింది, నాలుగు అయిపోయింది,
1: ఐదు
0: ఐదు. సరే చెప్పండి. అయితే నేను ఇప్పుడు నేను చెప్పేది మీరు 3 సార్లు ఆగకుండా చెప్పేస్తే చాలు, మీరు గెలిచినట్టుగా.
1: ఓకే
0: సార్, నేను ఒక్కసారి చెప్తాను, చూసుకోండి, వినండి. ఓకేనా?
1: పెద్ద పేరు అయితే మరి అవ్వదండి.
0: మరి అది ఎంత, మీ అదృష్టం బట్టి ఉంటుంది అది.
1: పెద్ద పేరు అయితే మరి ఇబ్బంది కదా.
0: ఓకే ట్రై చేయండి. పోనీ ఏముంది?
1: ఆరు ఆరు. చిన్న పేరు ఏదో ఇందులో ఉందో చెప్పండి చాలు.
0: అదే అండి, మీరు ఆల్రెడీ చెప్పారు కదా. సో నేను ఒకటి చెప్తాను, అది మీరు ట్రై చేయండి. పోనీ సో ఆర్ అన్నారు కాబట్టి, విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం.
1: ఏంటి, స్త్రీ జాతికి సన్మానమా?
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ కి కూడా ఛాన్స్ ఇద్దాం. మరి ఒకరే ఎంతసేపు మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు కదా, మేము కూడా కాల్ చేస్తున్నామని. సో నెక్స్ట్ కాలర్, హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను సాయిబాబు అండి, అనపర్తి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, సాయిబాబు గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి.
0: సో చెప్తారా మరి నేను చెప్పేది?
2: చెప్పండి.
0: ఒక నెంబర్ చెప్పండి, ఏదో ఒక నెంబర్.
2: 7 నెంబర్ చెప్పండి.
0: 7. ఓకే అండి, ఇప్పుడు 7లో ఒక లైన్ ఉంది, ఆ లైన్ నేను చెప్తాను, అది మీరు 3 సార్లు ఆకుండా చెప్పండి చాలు.
2: చెప్పండి.
0: బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్క బొత్తాలు.
2: బస్తాయిలో బత్తాయిలు, బస్తాలో బత్తాలు. ఉంటాను చాలు,
0: అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, సాయిబాబు గారు ట్రై చేశారు, ట్రై చేసినందుకైనా మీకు అభినందనలు చెప్పాల్సిందే. నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో అండి, నేను చెప్తానండి ఇప్పుడు.
0: ఓకే అండి.
3: బస్తాలో బత్తాయిలు, పచ్చకింద బత్తాయిలు. బస్తాలో బత్తాయిలు, పచ్చకింద బత్తాయిలు. బస్తాలో బత్తాయిలు, పచ్చకింద బత్తాయిలు.
0: ఓకే,
3: బత్తాయిలు, పచ్చకింద బత్తాయిలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పేసారు కానీ తప్పు చెప్పేసారు
3: అంతే. మరి
0: నెక్స్ట్ కాలర్, హలో హలో.
4: గుడ్ ఈవినింగ్ అఖిల్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: వాస్వి.
0: ఓకే వాస్వి గారు ఎలా ఉన్నారు? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం, రేడియో నుంచి దూరంగా వచ్చేయండి లేదా సిగ్నల్ ప్లేస్ లోకి అయినా సరే. హలో హలో. ఓకే మరి కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ఓకే సో మరొకసారి చెప్పేస్తున్నా, మీ డయల్ చేయాల్సిన నెంబర్స్ 0891 272 7224 లేదా 272 7288 నెంబర్స్కి కాల్ చేస్తూ ఉండండి. ఇలా ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇలా వచ్చేస్తాను. వింటూ ఉండండి 102 FM రెయిన్బో సాగరిక, సరదాగా కాసేపు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఒక్కొక్కసారి మాట్లాడడానికి మాటలు సరిపోవు అనమాట. ఏదైనా పాట పాడదామంటే పాటలు కూడా సరిపోవు. అలాంటప్పుడే కవితలు రాయాలని అనిపిస్తుంది. మరి అలా మీకు కూడా అనిపిస్తూ ఉంటే ఈరోజు నేను ఇచ్చే పదం మా పదం మీ భావంలో సిరివెన్నెల అనే పదం ఇస్తున్నాను. సో ఈ పదం పైన మీ యొక్క భావాల్ని, మీ కవితల్ని రాసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్కొక్క కవితని పంపించండి. నేను 5:30 వినిపిస్తా. ఇక సరదాగా కాసేపులో టైం ట్విస్టర్ చెప్పడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, పలకరించేద్దాం. హలో.
3: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
2: ఓకే గోపి గారు, ఎలా ఉన్నారు?
3: ఉన్నాం సార్, మన 10.
2: ఓకే, మీకు సిగ్నల్ సరిగ్గానే ఉందా? వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో హలో, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు, కానీ ఒక్కసారిగా అర్థం చేసుకోండి. సరిగ్గా సిగ్నల్ ఉన్న ప్రయత్నం మీరు కానీ కాల్ చేశారనుకోండి, ఎంచక్క మాట్లాడేసుకోవచ్చు. మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో
4: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: చిరంజీవి గారండి.
2: ఓకే చిరంజీవి గారు, ఎక్కడి నుంచి?
4: బుర్లంక నుంచి అండి.
2: బుర్లంక నుంచి. మరి రెడీయా మీరు?
4: రెడీ.
2: మీరు రెడీ, నేను రెడీ. మరి నెంబర్ ఒకటి చెప్పండి.
4: నెంబర్ 6.
2: సో 6లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే లైన్ మీరు 3 times రిపీట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా?
4: ఓకే అండి. ఓకే.
2: విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం.
4: విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సన్మానం సంసారం చేస్తే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం.
2: ఓకే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చిరంజీవి గారు. నెక్స్ట్ కాలర్. హలో
5: హలో
2: హలో,
5: అఖిల్.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి వాసవి గారు. ఓకే అండి, చెప్పండి. మరి నెంబర్ చెప్పండి, రిడిల్స్ కాదు టంగ్ ట్విస్టర్.
5: అవునవును, అదే కష్టం కదా.
2: చెప్పండి. అందుకే నెంబర్ ఒకటి.
5: ఖాళీ ఉందమ్మా.
2: ఏ నెంబర్ అంటే ఆల్మోస్ట్ 5-1 ఖాళీ ఉంది, 3-1 ఖాళీ ఉంది. వద్దు, మళ్ళీ నేను ఇచ్చాను అనుకోండి, కష్టమైంది ఇచ్చేసారు అంటారు అన్నమాట.
5: 5 నెంబర్.
2: సరిగ్గా వినండి, ఇది మీరు చెప్పకపోయినా పర్వాలేదు, దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను మీకు. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఇది చెప్పినా పర్వాలేదు, లేదా ఇప్పుడు నేను చెప్పిన లైన్లో ఎన్ని ప్రేమలు ఉన్నాయి అనేది చెప్పినా సరిపోతుంది. అంతే, ప్రేమను ప్రేమించిన ప్రేమ 3 అక్కడికి అయ్యాయి, ప్రేమకై ప్రేమించిన ప్రేమను అక్కడికి ఇంకో 3 అయ్యాయి, ప్రేమగా ప్రేమిస్తుంది ఇంకో 2 అయ్యాయి, మొత్తం ఎన్ని అయ్యాయి?
5: 8.
2: మీరు చెప్పింది కరెక్టే. సో క్లాప్స్ చిటికలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకొక సాంగ్ వినిపించబోతున్నా, సిల్ శ్రీరామ్ వాయిస్ లో ఊరి పేరు భైరవ్ కొనమ్మ వినించి నిజమైనే చెబుతున్నా జానే జానా అనే సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి.

0: సో సరదాగా కాసేపు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగర్ కాలో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్స్ చెప్పడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో చూద్దాం. హలో హలో,
1: చాలా రోజులు వచ్చా అఖిల్ గారు. బాబోయ్,
0: చాలా రోజులుగా వస్తున్నాను. మీరే
1: నా నెల మీరు వచ్చేయండి.
0: అవునా?
1: శివాని గారు మీకు అందరిలో చల్లగా నాకు
0: వస్తున్నాడు వస్తున్నాడు మార్నింగ్ టైమ్స్ వస్తున్నాను. మీరు అప్పుడు వినట్లేదేమో.
1: మీకు మెసేజ్ పెడుతున్నాం కదండి పాటలు.
0: అవును అవును అవును. మరి 4 నెలల తర్వాత వచ్చానని చెప్తున్నారు.
1: 14/9/2026.
0: అబ్బో, చాలా బాగా గుర్తుంచుకుంటున్నారు.
1: వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా
1: అసలపూడి సత్యరెడ్డి.
0: ఓకే సత్యరెడ్డి గారు, రెడీయా మీరు? చెప్పండి.
1: మరి
0: చాలా ఈజీగా అడుగుతాను మిమ్మల్ని, మీరే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి.
1: తొమ్మిది.
0: ఓకే అండి, నేను ఇందాక ఆల్రెడీ ఏవైతే నెంబర్స్ ఇచ్చానో నెంబర్స్ మళ్ళీ చేంజ్ చేశాను. సో ఇప్పుడు మీకు 9లో ఏముందంటే, చిన్న చీమ చింత చెట్టు చుట్టూ చక్కెర్లు కొట్టింది. హలో, ఉన్నారా? హలో, ఓకే కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. నెక్స్ట్ కాలర్ హలో. హలో, హలో,
1: చెప్పండి.
0: చెప్పండి. చిన్న చీమ చింత చెట్టు చుట్టూ చక్కెర్లు కొట్టింది. ఇది 3 టైమ్స్ చెప్పేయండి, 3 సార్లు.
1: చిన్న చీమ చింత చెట్టు కింద చక్కెర్లు తిరిగింది. చిన్న చీమ చింత చెట్టు కింద చక్రం తిరిగింది.
0: చక్రం తిరిగింది. ఓకే నెక్స్ట్ ఏం తిరిగింది చెప్పండి. చెప్పండి ఇంకొకసారి. చెప్పరా 3వసారి?

0: ఓకే, ఫస్ట్ సారి బాగానే చెప్పారు, రెండోసారి ఏమో చుట్టూ పోయింది, రెండు మూడోసారి ఏమో చింతచేటి కాస్త చిన్న చెట్టు అయిపోయింది అనమాట. ఎనీవేస్ బాగా ట్రై చేశారండి సత్యరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్ అండి. ఓకే అండి, ఓకే బాయ్. నెక్స్ట్ కాలర్, హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, రగ్లి గారు.
0: నమస్తే అండి, ఎవరు?
1: ప్రభాకర్ శ్రీనివాస్, రావులపాలెం.
0: ఓకే ప్రభాకర్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ నాకు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా?
1: లేదండి,
0: ఓకే నాకు ఫస్ట్ టైం.
1: మీకు ఫస్ట్ టైం కాదు.
0: ఓకే ఓకే అండి, సో రెడీ అయితే మరి మీరు,
1: అందుకే ఇస్తులు గారు అన్నాను.
0: ఓకే మీరు రెడీయా మరి గేమ్ కి?
1: పసలపూడి సత్యరెడ్డి గారు మాట్లాడుతున్నాడు, 9వ నంబర్ అన్నారు కదా.
0: అవును,
1: చిన్నసీమ చింతచేటు చుట్టూ చక్కలు కొట్టింది అంటున్నారు. కట్ అయిపోయింది, కరెంట్ పోయింది నాకు.
0: ఓహో,
1: మళ్ళీ ఇప్పుడు కరెంట్ వచ్చింది.
0: అంతే శుభసూచకం అన్నమాట. సో చెప్పండి, నెంబర్ చెప్పండి ఒకటి.
1: 9 అయింది ఇంకా
0: అయిపోయింది కదా, మరి ఇప్పుడు అతను చెప్పేసారు
1: నాకు కట్ అయిపోయింది కదా నెంబర్ అయితే. 1 అండి ఇంకా.
0: ఓకే అండి, 1లో ఉన్నది ఏంటంటే, బావ బావమరిది బావి దగ్గర బాదం పప్పు తింటూ బాధపడ్డారు.
1: అబ్బా, బావ బావమరిది బావి దగ్గర బాదం పప్పు తింటూ బాధపడ్డారు. బావ బావమరిది బావి దగ్గర బాదం పప్పు తింటూ బాధపడ్డారు.
0: ఓకే,
1: బావ బావమరిది బావి దగ్గర బాదం పప్పు తింటూ బాధపడ్డారు.
0: చాలా బాగా చెప్పారు కదండి, ఎందుకండి అంత కంగారు పడ్డారు ముందు? థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభాకర్ శ్రీనివాస్ గారు, ఇలా కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్. ఇంత ఫోన్ చేశాను కదా గోపిని.
0: ఓకే గోపి గారు.
2: సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్ మీకు? మరి వినిపిస్తుందా లేదా? మరి
0: చాలా బాగా వినబడుతుంది. మరి నెక్స్ట్ అది నెంబర్ చెప్పేయండి.
2: నెంబర్ 3 సార్.
0: నెంబర్ 3, నెంబర్ 3లో ఏముంది అంటే, ఓకే మీకు చాలా ఈజీగా వచ్చింది, చెప్పేయండి. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం.
2: విన్యాసం చేస్తే సంసారం.
0: లేదు ఒక్కసారి, ఎందుకు అంటే అందరికి ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా సార్. ఇంకొకసారి, ఓకే మీరు రెండోసారి కాల్ చేశారు కాబట్టి ఇంకొకసారి చెప్తాను. ఓకేనా?
2: ఓకే చెప్పండి.
0: విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం.
2: విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం. విన్యాసం చేస్తే సన్మానం, సంసారం చేస్తే సన్యాసం.
0: నాకు డౌట్ అండి, సంసారం చేస్తే సన్యాసం అని ఎందుకు అంటారండి? సంసారం పోతే సన్యాసం అని. సో మీకు మీకు నచ్చినట్టుగా మార్చేసుకున్నారు, ఆయన బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ హ్యాపీనెస్ని ఇంకొక సాంగ్తో షేర్ చేసుకుందాం అనుకుంటా. వర్ష మూవీ నుంచి నీటి ముళ్ళ అనే సాంగ్, సాగర్ సుమంగ్లీ వాయిస్లో దేవిష్ణు ప్రసాద్, మ్యూజిక్ కంపోజిషన్ ఇప్పుడు వస్తుంది. సరదాగా కాసేపులో

0: అయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ సరదాగా కాసేపు లో సరదాగా ముచ్చించేందుకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చాను. సో టంగ్ ట్విస్టర్స్ కూడా మన లిజనర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా చాలా చాలా బాగా చెప్తూ ఉన్నారనమాట. సో మన నెక్స్ట్ కాలర్ మీరే కావాలి అని అనుకుంటే 0891272724 లేదా 2727288 నెంబర్స్ కి కాల్ చేసేయండి. నెక్స్ట్ కాలర్ ని పలకరించేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు రాజు, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే రాజు, ఫ్రమ్ రాజమండ్రి నుంచి.
2: అవునండి.
1: ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నాను.
1: చాలా బాగున్నారా?
2: 102 ఎఫ్ఎం వింటూ చాలా బాగున్నా సార్.
1: చాలా బాగున్నారా సార్? మీరు ఎప్పుడు కూడా ఇలాగే బాగానే ఉండాలి, ఎప్పుడు ఇలానే వినాలి అని కోరుకుంటున్నాను.
2: అవును సార్.
1: ఓకే అండి.
2: మీరు మార్నింగ్ వచ్చేవారేమో?
1: అవునండి, అప్పుడు మార్నింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా వచ్చాను.
2: అదే సార్.
1: చెప్పండి, ఆఫ్టర్నూన్ రావద్దా?
2: అలానే కాదు సార్, మీరు ఇప్పుడు వచ్చిన ఎంటర్టైనింగ్ కి పక్కాగా.
1: అవునా?
2: అంబాసిడర్ గారు సార్.
1: అయ్యో, సో అలా ఏం లేదండి సార్. చెప్పండి నెంబర్ ఒకటి.
2: సార్ చెప్పండి సార్.
1: అదే గేమ్ ఆడేద్దాం, ఒక నెంబర్ చెప్పండి అంటున్నాను.
2: నా నెంబరా సార్? నాకు లక్కీ నెంబర్ 9 సార్.
1: 9? సో ఓకే, 9 లో ఉన్నది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఇంకొకటి మార్చి చెప్తున్నాను. ఓకేనా?
2: ఓకే సార్.
1: చక్కెర తాత చక్కగా వచ్చి చక్కెర తిని చెక్కేశాడు.
2: విన్నారా? అంటే 4
1: అంటే మార్చి సార్ మళ్ళీ నెంబర్.
2: నాలుగండి.
1: ఓకే అండి, అయితే ఇంకొకటి చెప్తున్నాను. సో ఒక్కసారి చెప్తాను, మీరు 3 times చెప్పేయండి దాన్ని చాలు. ఓకేనా?
2: ఓకే సార్.
1: చిట్టి చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది. చిట్టి చిలక చింత చెట్టుపై చక్కగా కూర్చుంది.
2: చిట్టి చిలక చింత చెట్టు పైకి ఎక్కి కూర్చుంది.
1: ఓకే, మీరు బాగా మార్చుకున్నారు మీకు తగ్గట్టుగా. కానీ చాలా చాలా బాగా చెప్పారండి రాజు గారు. ఇలానే కాల్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా?
2: ఓకే సార్,
1: థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ హలో.
3: గుడ్ ఈవినింగ్ అఖిల్ గారు, చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాం.
1: వెరీ గుడ్ ఈవినింగ్. నేను కూడా చాలా రోజుల తర్వాత వింటున్నాను. ఐ థింక్ అదేనా?
3: సత్యారావు.
1: ఎస్, సత్యారావు గారు. ఎలా ఉన్నారు సత్యారావు గారు?
3: బాగున్నాండి.
1: చాలా రోజులకి,
3: చాలా రోజుల తర్వాత మీ మార్నింగ్ మీకోసం వెయిట్ చూస్తాను కదా, రావటం లేదు. ఈ రోజు వచ్చారు. లక్కీగా లైన్ కనెక్ట్ అయింది.
1: ఓకే, మరి అంతే లక్కీగా గేమ్ కూడా ఆడేయాలి.
3: మీరు వస్తే మాకు సంతోషం.
1: అవునా?
3: మన సండే విన్నారా మన లేఖలు?
1: అవునా అండి, వచ్చాయా లేఖలు?
3: వచ్చాయి. మీ పేరు?
1: ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గుర్తుంచుకుని నాకు ఇలా మళ్ళీ చెప్పడం నిజంగా చాలా హ్యాపీ అనమాట.
3: నంబర్ 1 మీరే.
1: అయ్యయ్యో,
3: చాలా సరదాగా తర శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అలాగని కాదు,
1: అవునవును.
3: మన తర్వాత సమైర గారు హ్యాపీగా సరదాగా మా వింటూ మాట్లాడుతుంటే మాకు సరదాగా ఉంటుంది.
1: సో మీ వల్లనండి, మీరు ఆల్వేస్ నెంబర్ 1 అనమాట. మీరు ఎప్పుడు కూడా ఎంత సపోర్టివ్గా కనుకుంటే మాత్రం మేము ఎప్పుడు ఇలా హ్యాపీగానే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం.
3: సపోర్టివ్గా మంచి మంచిగా చెప్పడంలో నాకు
1: అదే
3: భయం లేదు.
1: ఓకే అండి, సో ఇంకా గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం మరి.
3: చెప్పండి, ఆడగలరా లేదో తెలియదు.
1: మీరు ఎందుకు ఆడలేరు? మీరు చాలా బాగా ఆడగలరు. ఒక నెంబర్ చెప్పండి మీరు.
3: ఏది మిగిలి ఉన్నాయి? ఏదైనా పర్లేదా?
1: ఏదైనా చెప్పండి, నేను మార్చేసాను లేండి ఇక్కడ నెంబర్లు.
3: 1 ఓకే
1: సార్, చాలా ఈజీ, చెప్పేయండి ఫాస్ట్ గా. ఓకేనా?
3: స్పెషల్ పెట్టారు ఇవన్నీ, వేరే వేరే టాపిక్ ఉండేది. మీరు వచ్చారు చాలా బాగుంది.
1: అదే అదే, చూడండి లైన్ నేను ఒకసారి చెప్తాను, మీరు 3 దాన్ని చెప్పేయండి, రిపీట్ చేయండి చాలు.
3: ఓకే ఓకే.
1: తాత తాటి చెట్టు తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు.
3: తాత తాటి చెట్టు తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. తాత తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. తాత తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు.
1: ఈ మధ్యలో తాటి చెట్టు ఇంకెక్కడికో వెళ్ళిపోయిందా? నేను యాక్చువల్గా చెప్పింది

0: ఇది తాత తాటి చెట్టు తాటికాయ తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు
1: మరి
0: ఫస్ట్.
1: ఏజ్ అయిపోయింది కానీ సీనియర్ సిటిజన్లు ఎలా ఉంటారు ఇప్పుడు?
0: అయ్యయ్యో అలా ఏం లేదండి, మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, అది మేము నేర్చుకోవాలి కూడా.
1: నాలెడ్జ్
0: ఓకేనా
1: ఉన్నదంటే మా స్టూడెంట్స్ నాలెడ్జ్ గెయిన్ చేశారు.
0: అయ్యానా?
1: మా దగ్గర మొదటి చదివే స్టూడెంట్స్ రిటైర్మెంట్ కి ఏజ్ కి వచ్చేసారు.
0: ఎనీవేస్
1: అర్థమైందండి,
0: అయినప్పటికీ మీరు చాలా బాగా ట్రై చేశారు సత్యారావు గారు.
1: 80s లో మా దగ్గర చదివిన పిల్లలు రిటైర్మెంట్ ఏజ్ కి వెళ్ళిపోరు, డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ.
0: మీరు మాత్రం యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంది మీ వాయిస్ అయితే.
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ సో మచ్
1: మీతో
0: సత్యారావు.
1: మాట్లాడడం సంతోషంలో అలాగే ఉంటుంది.
0: అయ్యయ్యో ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా,
1: థ్యాంక్ యూ. ఓకే ఓకే
0: ఓకే.
1: సార్,
0: నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో
0: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు శివ అండి, తగపొలస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే శివ గారు,
2: చెప్పండి సార్,
0: ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి, మీరు బాగున్నారు సార్?
0: నేను కూడా చాలా బాగున్నాను. టీ తాగేశారా?
2: టీ తాగాం సార్, ఇప్పుడే తాగాం.
0: సో గేమ్ కూడా రెడీయా?
2: రెడీ సార్, అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కంటిన్యూ గా నేను ఎప్పుడు చేయట్లేదు.
0: ఓకే,
2: ఏదో ఇంట్రెస్ట్ గా ఉందని ఒకసారి కాల్ కాల్ కలవట్లేదు మ్యాగ్జీ ఈ రోజు కలిసింది కొద్దిగా.
0: ఇంట్రెస్టింగ్ ఉంది అయితే.
2: పర్లేదు పర్లేదండి, మనం తెలియకుండానే ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. చెప్పండి సార్, నెంబర్ 4 అండి.
0: నెంబర్ 4 చాలా ఈజీ అండి.
2: చెప్పండి సార్.
0: బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్క బొత్తాలు.
2: బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్క బొత్తాయిలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్క బొత్తాయిలు. బస్తాలో బత్తాయిలు, బస్తాల పక్క బొత్తాయిలు.
0: చాలా బాగా చెప్పారండి.
2: అది సార్ ఆల్రెడీ చాలా సేపు నుంచి వింటున్నాం కదండి.
0: అయినా సరే అప్పుడు వినడం వేరు, మనం చెప్పడం వేరు కదా.
2: అదేనండి, కొద్దిగా మనం మా కళ్ళు మూసుకొని చెప్పానండి, కళ్ళు తెరిస్తే మళ్ళీ తప్పు చెప్తానండి.
0: అయ్యో,
2: అంటే ఒకే వాయిస్ రావాలంటే కంటిన్యూటీ గా మనకి ఏకాగ్రత ఉండాలి.
0: అవునవును, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా, చెప్పండి. హలో హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టు ఉంది. నెక్స్ట్ కాలర్, హలో హలో. సో ఇంకొద్ది మంది కాలర్స్తో మాట్లాడే ముందు వాల్మీకి మూవీ నుంచి గగన వీధిలో అంటూ అనురాగ్ కులకర్ణి వాయిస్లో ఏ సూపర్ ట్రాక్ వినిపిస్తున్న శ్వేతమోహన్తో పాటుగా పాడిన ఏ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి సరదాగా కాసేపులో.

0: కాసేపు 102 FM లో వింటున్నారు. నెక్స్ట్ కాలర్ ఎవరు, ఎక్కడి నుంచో చూసేద్దాం. హలో హలో హలో సో సరదాగా కాసేపులో ఈరోజు టంగ్ ట్విస్టర్స్ అనేవి మీ అందరికీ కూడా ఇచ్చాను. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట. నేను యాక్చువల్గా తీసుకొచ్చేటప్పుడు ఇంత బాగా చెప్తారే అని అనుకోలేదు, కానీ అంతకు మించి చెప్పారనమాట. సో అందరికీ కూడా కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఇంకా మనకి 4 మినిట్స్ ఉంది, ఎవరైనా కాల్ చేస్తే చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి మీరంతా కూడా టంగ్ ట్విస్టర్స్ చెప్పి చెప్పి చెప్పి టంగ్ ట్విస్ట్ అయిపోయి ఉంటుంది, అందువల్ల కాల్ చేయలేదేమో. అండ్ లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో, అది సో వాళ్ళు చాలా బిజీ అనుకుంటాను. నెక్స్ట్ కాలర్, హలో హలో హలో
1: చెప్పండి.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీరు చెప్పేది చెప్పేసేదే, నా పేరు చెప్తాను సార్, ఏమనుకోద్దు.
0: చెప్పండి. హలో,
1: ఏం చెప్పమంటారు?
0: హలో హలో హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
2: నేను దేవి అండి, బ్రహ్మంగట్టి.
0: ఓకే, దేవి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను.
0: ఓకే,
2: బాగుంటే నేను బాగుంటాం కదా.
0: అయ్యో, అందరూ బాగుంటాం. ఓకే, రెడీయా మరి మీరు?
2: రైలు చాలా రోజులకి వచ్చారు, అదే స్టార్టింగ్ నేను ట్రై చేస్తాను, కలిసింది మళ్ళీ కట్ అయింది.
0: అవునవునా? సో నెక్స్ట్ చెప్పండి. ఇది
2: అన్ని వినేసి వినేసి చెప్పిస్తున్నాం బయట.
0: చెప్పుకుంటున్నారా?
2: చెప్పుకుంటున్నాం.
0: ప్రాక్టీస్ చేశారు ఇది బాగా,
2: అడగండి చూద్దాం.
0: సరే, మీరు ప్రాక్టీస్ చేసిన వాటిలో మీరు ఫాస్ట్ గా ఏదైతే చెప్పగలరు అనుకుంటున్నారా చెప్పండి, మీకే ఛాన్స్ ఇచ్చాను. ఓకే అండి, అయితే మీకు ఇస్తున్న నేను ఏం చేస్తున్నా అంటే, కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా?
2: కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా? కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా? కాకి కొమ్మపై కూర్చుందా, కొమ్మ కాకిపై కూర్చుందా?
0: బాగా ప్రాక్టీస్ చేశారు అయితే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ కాలర్, హలో. ఓకే, లాస్ట్ కలర్ కూడా బాయ్ చెప్పేశారనమాట. మనం కూడా సరదాగా కాసేపుకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఈరోజు టంగ్ ట్విస్టర్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా టంగ్ ట్విస్టర్స్ చెప్పేటప్పుడు అంట మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందంట. అండ్ నాలుగు కూడా ఎప్పటి నుంచి అంటే కొన్ని కొన్ని పదాలు పలకలేని ఉంటాయి చూసారా, ఆ పదాలు పలకడం వల్ల దానికి ఎక్సర్సైజ్లో కూడా పనిచేస్తుందంట. సో అందుకోసం మీ అందరి కోసం టంగ్ ట్విస్టర్స్ తీసుకొచ్చాను, నాతో కూడా ప్రాక్టీస్ చేయించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసిన ప్రతి ఒక్క లిజనర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పేస్తూ సరదాగా కాసేపు కార్యక్రమాన్ని ఇంచుతో ముగిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక యువవాణి యువజనుల కార్యక్రమం.

యువతికి అవసరమయ్యే చిట్కాలు, సలహాలు, సూచనలతో పాటుగా ఎంతో మందికి స్ఫూర్తిని నింపే యువత పరిచయాలతో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు పలకరిస్తోంది యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణి. స్టూడియోలో టైం 5 గంటలు దాటి 45 సెకండ్లు కూడా పూర్తి చేసుకుంది. ఈ పాటికే ఈరోజు ఏ టాపిక్ పై మాట్లాడుకుంటాం అంటూ ఆలోచిస్తున్నాం.

మీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం జ్ఞాపక శక్తి గురించి. ఎస్, మరి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరం చెప్తున్నమాట, అరే రే ఎక్కడో పెట్టి మర్చిపోయానే, జ్ఞాపకం లేదు మర్చిపోయాను, ఈ మైండ్ వరకు వస్తుంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఇలాంటి డైలాగ్స్ మనం చెప్తూనే ఉన్నాం. సో అలాంటి జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలో, ఏ విషయానైనా సరే ఎలా గుర్తుంచుకోవాలో, ఏ విషయమైనా సరే ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం ఈరోజు యువనిలో. మరి ముఖ్యంగా యూత్కి ఇంపార్టెంటే మాత్రమే అని అనుకుంటాం, కానీ అందరికీ ఉపయోగపడే చిట్కాలు ఉన్నాయి ఇక్కడ. సో వింటూ ఉండండి యువనిని, ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం, భలే భలే మగాడవే మూవీ నుంచి కార్తీక్ పాడిన పాటతో.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 మెగా హెడ్ స్పైర్ రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యూ వనిలో ఉన్నాం. సో యూ వనిలో మనం మెమరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడకంటే ముందు మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను అనుకుంటున్నాను, కానీ గుర్తుంది. సో మా పదం మీ భావం ఈ కార్యక్రమానికి ఈరోజు నేను మీకోసం ఇచ్చే పదం సిరివెనిల. ఈక పదం గురించి మీ యొక్క భావాల్ని మీ కవితల్ని రాసి చక్కగా 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. మీ కవితని చదివే పూచి నాది. సరే, ఇంకా యువనిలో మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి అనే విషయం పైన ఏం మాట్లాడతారు అని అనుకుంటున్నారు కదా. సో ఏం మాట్లాడతారంటే, మనందరం కూడా పదే పదే గుర్తుకొస్తూ పొలమారుతూ మళ్ళీ ఉక్కిరి బిక్కిరి చేసే అరుదైన ఆప్తలు మన జ్ఞాపకాలు. సో జ్ఞాపకశక్తి అనేది ఒక అరుదైన వరం అని అంటాను. సో మనం ఎంత చదివినా సరే అది ఎగ్జామ్లో రాయాలన్నా, మనకి నచ్చిన విషయం మర్చిపోకుండా మన మైండ్లో అలా ఉండిపోవాలన్నా సరే జ్ఞాపకశక్తి అనేది చాలా అంటే చాలా అవసరం. ఇదంతా బాగానే ఉంది, మరి మెమరీ పవర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి అన్నదే కదా మీ డౌట్. చెప్తాను. సో అందుకంటే ముందు ఏంటంటే, మన మెమొరీని 3 టైప్స్గా డివైడ్ చేస్తూ ఉంటారంట. సెన్సువల్ మెమొరీ, వర్కింగ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ. దీన్ని తెలుగులో ఇంద్రియ జ్ఞాపకశక్తి, క్రియాశీలక జ్ఞాపకశక్తి, దీర్ఘకాల జ్ఞాపకశక్తి అని అంటారు. సో సెన్సువల్ మెమొరీ అంటే ఏంటంటే, దీన్నే షార్ట్ టర్మ్ మెమొరీ అని కూడా అంటాం. సో ఈ మెమొరీ ఏంటంటే కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే గుర్తుంచుకుంటాం. లైక్ ఎలా అంటే, పూల సువాసన వచ్చిందనుకోండి, ఆహా ఎంత బాగుందో కదా అని అనుకుంటాం. ఇంకా ఏమైనా బ్యూటిఫుల్ సినారియస్ చూసాం అనుకోండి, ఆహా చాలా చాలా చాలా బాగున్నాయి కదా అని అనిపిస్తుంది. సో చిన్న చిన్న శబ్దాలు ఇలా వీటన్నింటినీ కూడా. సో సింపుల్గా చెప్పాలంటే సెన్సువల్ మెమొరీ అంటే ఏంటంటే, మన జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే ప్రాసెసింగ్ చేసి మనల్ని సెన్స్ చేసి గుర్తుంచుకునేవి, కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే గుర్తుంచుకునేది సెన్సువల్ మెమొరీ. ఇంక రెండోది వర్కింగ్ మెమొరీ. సో ఇది కొద్దిసేపు మాత్రమే గుర్తుంటుంది, అంటే మిల్లీ సెకండ్స్ కంటే కొంచెం ఎక్కువ, కొన్ని సెకండ్స్ అనమాట. సో ఎవరిదైనా సరే మొబైల్ నెంబర్లో నెంబర్ అడిగాం అనుకోండి, ఆ నెంబర్ ఎంతవరకు మనం గుర్తుంచుకుంటాం, మన నోట్బుక్ పై నోట్ చేసుకున్నంత వరకు లేదా మన ఫోన్లో ఫీడ్ చేసుకున్నంత వరకు మాత్రమే గుర్తుంచుకుంటాం. సో ఇదే మనకి అసలైంది, మనకి కావాల్సింది, మెయిన్ యూత్కి చదువుకునే వాళ్ళకి కావాల్సిన మెమొరీ ఈ వర్కింగ్ మెమొరీ అనమాట. సో ఇది కనుక బలహీనంగా కనుక ఉందనుకోండి, చదవడంలోనూ మనం నేర్చుకోవడంలోనూ చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇంకా మూడోది లాంగ్ టర్మ్ మెమొరీ. ఇది చాలా ఎక్కువ కాలం గుర్తుంటాయి, అలనాటి ఆ స్వీట్ మెమొరీస్ని, చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది కానీ, చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న దొంగతనం కానీ, సో చిన్ననాటివి కానీ, అదే ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఈ లాంగ్ టర్మ్ వర్క్ మెమొరీ అనేది యూస్ అవుతుందన్నమాట. సో మెమొరీ స్టోర్ చేసుకోవడానికి కావాల్సినప్పుడు వాటిని రీకాల్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి ఆ వర్కింగ్ మెమొరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. ఆ మరి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికోసం ఏం చేయాలి, ఇదే కదా మీ డౌట్. మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఒక టాపిక్. సో అంతకంటే ముందు ఒక సూపర్ ట్రాక్ మీ అందరి కోసం రెడీగా ఉంది. జీన్స్ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

ఫోన్లకి దూరంగా ఉండండి బాస్. మీరు వింటున్నది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించ కిరీటం మాలగించు ఆనందించు అందరికీ పంచు యువవాణి యూత్.

స్పెషల్ ప్రోగ్రాంలో ఉన్నాం. ఎస్, ఫోన్లకి దూరంగా ఉండాలంటే ఎలా ఉంటాం చెప్పండి అని అంటారా? ఎస్, మన వర్కింగ్ మెమోరీస్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఈ ఫోన్లేనంట. అందుకే ఫోన్లు కొంచెం దూరంగా ఉంచితే మంచిది. మొబైల్ ఫోన్స్ అన్ని అంటే ఇదంతా కూడా ఒక రీసెర్చ్లో చెప్పారనమాట. సో మనం ఏదైనా సరే పని చేసినప్పుడు ఫోన్ మనకి దగ్గరలో ఉన్నా లేదా సైలెంట్ మోడ్లో పెట్టినా సరే మెమరీ పవర్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తుందంట. మనకు తెలియకుండానే మన మైండ్ ఫోన్లో ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఏదో ఎవరైనా మెసేజ్ చేశారా కాల్ వచ్చిందా ఇలా మైండ్ డైవర్ట్ అవుతూనే ఉంటుందంట. కాబట్టి ఒక వర్క్ చేస్తున్నంతసేపు కూడా ఫోన్ దగ్గరలో లేకుండా చూసుకోవడమే బెస్ట్ అంట. అండ్ ఇంకొకటి, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ కంటిన్యూస్గా వర్క్ చేసే మన బ్రెయిన్కి కొంచెం రెస్ట్ ఇవ్వడం చాలా అంటే చాలా అవసరం. ఈ టెన్షన్స్, బాధలు ఇవన్నిటి గురించి ఆలోచించి మెమోరీస్ని డ్యామేజ్ చేసుకోవడం ఏంది చెప్పండి? సో అందుకే రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ధ్యానం చేసామనుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? మన మెమరీ కూడా చాలా రికవర్ అవుతుందంట. కావాలంటే ట్రై చేయండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, వింటూనే ఉండండి. FM 102 రెయిన్బో సాగరిక యు వనిలో నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ ప్లే చేయబోతున్నా.

ఎస్యూ అనిలో జ్ఞాపక శక్తి మెమొరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బెటర్ అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైనా సరే గుర్తుంచుకోవడానికి చంకింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం అంట. అంటే ఏదైనా సరే పెద్ద డేటా ఉందనుకోండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేసి గుర్తుంచుకోవడం అనమాట. లైక్ మన మొబైల్ నెంబర్ ఉందనుకోండి, మనం నెంబర్ మొత్తం ఒకేసారి చెప్పం కదా, సో డివైడ్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎఫ్ఎం నెంబర్ ఉందనుకోండి, 6304767436. సో కంటిన్యూస్గా చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో 3 నెంబర్స్ కింద డివైడ్ చేసుకుని గుర్తుంచుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కదా. సో ఇదే టెక్నిక్ మన స్టేజ్ పైన ఏదైనా మాట్లాడాలన్నప్పుడు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎలా అనిసానంటే ఫస్ట్ ఏ పాయింట్ మాట్లాడాలి, సెకండ్ ఏ పాయింట్ మాట్లాడాలి, థర్డ్ ఏ పాయింట్ మాట్లాడాలి, ఇలా ఒక్కొక్క పాయింట్ని కూడా మన చంక్స్ కింద డివైడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మన బ్రెయిన్ పెయిన్ కూడా ఎటువంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా మాట్లాడగలుగుతాం. సో స్వామి వివేకానంద గారు ఒక మాట అంటూ ఉంటారు, ఒక మనం ఏదైనా సరే ఒక విషయం పైన ఎంతగా మనసును కేంద్రీకరిస్తే అంతగా మన జ్ఞాపక శక్తి, జ్ఞానం కూడా పెరుగుతాయి అని చెప్తారు. సో అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో అందులో కాన్సన్ట్రేషన్ చేస్తామనుకోండి, ఆ వర్క్ పక్క డెడికేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మెమరీ పవర్ ఇంక్రీజ్ అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఇష్టమైన పని కదా. అండ్ ఎక్కువ చదివేటప్పుడు రివిజన్ చేయడం, మీరు ఒక విషయాన్ని అంటే వేరొకరికి లెక్చర్ ఇస్తున్నట్లుగా కనుక రివైజ్ చేశారనుకోండి, అది ఎప్పటికీ బాగా అంటే చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి, ఆ టిప్స్ కూడా మాట్లాడేసుకుందాం. ఈలోపు మీకోసం నేను ఊసురవెల్లి మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించబోతున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే డాన్స్ కూడా చేయండి, అదన్ సమీ వాయిస్లో వస్తుంది.

ఎస్యూ అనిలో జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి మాట్లాడుకుంటాం కదా. అండ్ ఇంపార్టెంట్ టిప్స్, ఇవి మాత్రం చాలా యూజ్ అవుతాయి అనమాట చదివేటప్పుడు. మధ్యలో రెస్ట్ తీసుకోవడం అనమాట, కంటిన్యూస్ గా చదవకుండా ఎవ్రీ 1 hour ఓ 10 minutes బ్రేక్ తీసుకోవడం. అలాగే ఏదైతే చదివామో అది ఎవ్రీ 2 days కి, లేదా ఎవ్రీ 7 days కి, లేదా ఎవ్రీ 30 days కి, లేదా అనేది కాదు ప్రతిరోజు కూడా, అంటే 2 రోజులకు ఒకసారి రివైజ్ చేయాలి, 7 రోజులకు ఒకసారి రివైజ్ చేయాలి, 30 రోజులకు ఒకసారి రివైజ్ చేశారనుకోండి డెఫినెట్ గా ఆ విషయాన్ని మీరు మర్చిపోరనమాట. సో దీంతో పాటుగా మనకి సరైన నిద్ర, వ్యాయామం, ఈ రెండు కూడా చాలా అవసరం అనమాట. ఎందుకు అవసరం అంటే ఏరోబిక్ వ్యాయామం కానీ చేసామనుకోండి మన బ్రెయిన్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే జ్ఞాపశక్తి కూడా ఈజీగా పెరుగుతుంది. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే మన బుద్ధి బ్రెయిన్ ఏంటంటే మనకి కావాల్సినవన్నీ గుర్తు పెట్టుకుంటుంది, మన మెమరీ పవర్ని కూడా అద్భుతంగా పనిచేసేలా చేసేస్తుంది అనమాట. సో ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ మీరు విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీలో చేంజ్ కనబడిన తర్వాత షేర్ చేస్తానన్నా సరే నో ప్రాబ్లం అనమాట. సో ఇది మనం గుర్తుంచుకోవడం అనేది చాలా అవసరం అంట, ప్రజెంట్ డేస్లోనే కాదు, పాస్ట్ డేస్లోనే కాదు, ఫ్యూచర్ డేస్లో కూడా. ఎప్పుడైనా సరే జ్ఞాపక శక్తి అనేది మనం చేసే వర్క్ పరంగా కానీ, లేకపోతే ఉండే నివసించే పరంగా కానీ మనకు ప్రతి దగ్గర కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీరు వన్స్ ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇవాల్టి యూ అని ప్రోగ్రామ్లో మెమొరీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటూ నేను మీకు ఇచ్చిన టిప్స్, అండ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిన టిప్స్ని బేస్ చేసుకుని చెప్పానివి. సో నాకు యూజ్ అవుతాయి, మీకు కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో ఇంతటితో యూ అని కార్యక్రమాన్ని ముగించేద్దాం. ఇంతటితో యూ అని కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక మా పదం మీ భవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎవరిపైనా సరే మనకున్న ఇష్టాన్ని మనం చెప్పాలంటే ఓ మాటలో చెప్తాం, ఇంకొంచెం ధైర్యం చేస్తే ఓ పాటలో చెప్పవచ్చు. కానీ అదే ఇష్టం మాటల్లో పాటల్లో చెప్పలేనిదైతే ఎలా చెప్తాం? ఏముంది, మనసు అనే పుస్తకం పైన ప్రేమ అనే పదాలను రాసి ఒక కవితలా చెప్పవచ్చు. అటువంటి కవితల్ని మేమిచ్చే పదాలకి

పంపించే మీ అందరికి మా పదం మీ భావం కార్యక్రమం మరొకసారి చెప్పేస్తోంది. స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మా పదం మీ భావంలో నేను మీకు ఇచ్చిన పదం సిరి వెన్నెల. ఈ పదంపై మీ కవితల్ని, మీ భావాల్ని రాసి వాట్సాప్లో 6304767436 అనే నెంబర్కి పంపించేయండి. పంపించారు కూడా చాలామంది. మరి అంత కష్టపడి నా మీద, అలాగే ప్రోగ్రామ్ మీద ఇష్టంతో పంపించిన మీకోసం నేను కూడా సిరివెన్నెల అనే పదంకి సంబంధించి ఒక చిన్న కవిత రాసా. చదివేనా? తట్టి లేపే తండ్రి చేయిల, గొక్క ఏడ్పు ఆపే తల్లి జోరుల, కొత్త దారి చూపే గురువు బోధల, చిలిపి తలుపు రేపే చెలి చూపుల, ఇలా ఎన్నో భావాలు రగిల్చిన సిరివెన్నెల. నీ అందమైన పదముల పైనం కవితల మొదలైనే ఇలా మా పదం మీ భావంలో. ఇది నేను రాసిన నా భావం, నా కవిత. మరి మీరు కూడా మీ యొక్క కవితల్ని, మీ పదాలు, మేము ఇచ్చిన పదాలకి మీ భావాల్ని 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరి కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట సిరివెన్నెల అనే పాటను వినిపిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి.

మా పదం మీ భవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. సిరి వెన్నెల ఈ పదం పైన మీరు రాసిన కవితల్ని ఇప్పుడు చదవబోతున్నా. ముందుగా మునగపాక నుంచి ఆడారు నాగేశ్వరరావు గారు రాస్తున్నారు. సిరి వెన్నెల అంటే చంద్రుడి నుండి వచ్చే చల్లని తెల్లని కాంతి. ఇది మనసుకి ఎంత ఆహ్లాదమో అంతే ప్రశాంతతను కూడా ఇస్తుంది. అంతేకాదు, చల్లని గాలితో సాగే సరిగమల పైన నిలువెల్లా కురిసే ఆనంద వర్షం, ఈ సిరి వెన్నెల నా ఈ సిరి వెన్నెల అంటూ రాసి పంపించారు. చాలా చక్కగా రాశారండి నాగేశ్వరరావు గారు. ఇలానే రాస్తూ ఉండండి. తరువాత, సిరివెన్నెల సిరివెన్నెల సిరివెన్నెల, సిరిసిరి మువ్వల సవ్వడులు, నడుము కడలు కెరటాలు. ఈ కెరటాలు ఒడ్డుకు చేరే ఆరాటం ఒక ఎత్తైతే అదే ఈ చల్లని వెన్నెల. ఆ వెన్నెల కాంతలు కడలి ఉపరితలంపై సిరివెన్నెలై కురువగా, ఆ వెన్నెల కాంతలు వక్రీభవించి చూపర్ల కళ్ళల్లో సిరివెన్నెలై నిలిచింది. దైవపు గోపాలరావు, దైవపు హేమలత, ఉషా టోనీ విశాఖపట్నం నుంచి రాశారు. మీరు రాశారు, చాలా ప్రేమగా రాశారు. మీరు రాసిన కవిత సిరివెన్నెల తలపించేలాగా, ప్రేమ వెన్నెల కురిపించేలా ఉంది. మరి మీకోసం ప్రేమ వెన్నెల అనే పాటని వినిపిస్తున్నాను. వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. వింటూనే ఉండండి మా పదం మీ భావం.

మా పదం మీ భావం కార్యక్రమంలో సిరివెన్నెల ఈ పదం పైన మీ భావాల్ని అలాగే మీ కవితల్ని వినిపిస్తున్నాం కదా. తరువాత వెన్నెల సిరివెన్నెల చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోవి పువ్వులు తేవే అనే పదంతో ఆ పండు వెన్నెల్లో సిరివెన్నెల చూపించి గోరుముద్దలు తినిపించే అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు మనం అమ్మలకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆ పసుకు అంద వయసులో వెన్నెల్ని చూపించి చూసే పసివాడికి పసిపిల్లలకు హరివిలిలా కనపడే ఆకలి తీర్చే ఆ సిరివెన్నెల అద్భుతమైన సిరివెన్నెల అంటూ ఆకాశవాణి రమణ సీతమ్మ నాగులపల్లి అని రాసి పంపించారు. ఓకే, రమణ సీతమ్మ గారు చాలా చక్కగా రాశారు. ఆ పండు వెన్నెలను చూపిస్తూ మనకి గోరుముద్దలు ఎలా తినిపించేటప్పుడు ఎంత హాయిగా ఉండేదో మీ కవిత చదివినప్పుడు కూడా అంతే హాయిగా ఉందండి. నెక్స్ట్ ఇంకొక కవిత. సిరివెన్నెల చల్లని తేజోమయ తెల్లని వెన్నెల సిరివెన్నెల అందమైన పున్నమ వేళ చందమామతో ఏకాంతమైన మనసు ప్రశాంత పొందే ఆ తరంగాల రేయి ఎంత చెప్పినా తనివి తీరినే తీరదు. ప్రకృతి మాయాజాలం సహజమైన రమణీయమైన దృశ్యం కాసేపు వెన్నెల వేళ సేద తీరిన వెన్నెల కాంతి సముద్రమాలలపై నిండిన నిండు పున్నమి అందాలు వలకబోత చూడాల్సిందే చెప్పనివ్వాల్సిందే అంటూ మధురవాడ నుంచి కీర్తన గారు రాశారు. చాలా చక్కగా ఉందండి. చంద్రుడిపై చంద్రు నుంచి వచ్చే వెన్నెల సముద్రంపై పడితే ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా అంతే హాయిగా ఉంది మీ కవిత చదువుతున్నప్పుడు. తరువాత జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాలెం విశాఖ డైరీ విశాఖ జిల్లా నుంచి రాసి పంపించారు. సిరివెన్నెల అంటే అక్షరాల సిరిలు ప్రవాహం మనసును తాకే చల్లని భావం పాటల గుండెల్లో పలికిన ప్రాణం వసంతాన్ని సైతం తరలించి తెచ్చిన అక్షర రూపం వెండి వెలుగుల విరజల్లు సిరివెన్నెల మమతల దీపం ప్రకృతి ఒడిలో అందాల రూపం సిరివెన్నెల ప్రకృతి ఒడిలో అందాల రూపం సిరివెన్నెల అంటూ సిరివెన్నెలపై మీకున్న మమకారాన్ని వెన్నెలంత హాయిగా రాసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ జి వెంకటలక్ష్మి గారు. తరువాత మానపురం రాజా చంద్రశేఖర్ బాబామెట విజయనగరం నుంచి రాసి పంపిస్తున్నారు. సిరి అంటే వెలుగు నిండిన ప్రకాశం, వెన్నెలంటే చంద్రుడి కాంతి. ఇది ప్రశాంతతని ఇనిబడింపచేస్తే ఆహ్లాదాన్ని పంచుతూ మనసుని చూపుతో ఆస్వాదింపచేస్తూ ఆకట్టుకునే చల్లని దృశ్యం జాబెల వెన్నెల ప్రకాశం చూపురుల్ని ఆకట్టుకునే సమ్మోహితుల్ని చేసే నిర్మల నిశ్చల ప్రశాంతి ఘడియల కాలక్షేపం. రాత్రి దీని చిరునామ, శశాంకుడు దీని అధిపతి, ఆకాశం దీని నివాస స్థలం, తారల మధ్య వెన్నెల రేడు ఈ చంద్రుడు అంటూ చాలా చక్కగా రాశారండి. రాత్రి దాని చిరునామ, శశాంకుడు దాని అధిపతి అయితే ఈ సిరివెన్నెల కవిత మీకు అంకితం అవ్వాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజా చంద్రశేఖర్ గారు. ఇలానే రాస్తూ మీ కవితల్ని మీ భావాల్ని పంపించండి. మరొక కవితను చదివే ముందు ఇప్పుడు మరొక పాటను విందాం. మెరుపు కలలు చిత్ర నుంచి వెన్నెలవే అనే పాటని

మా పదం మీ భావంలో వచ్చిన కవితల్ని వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నాం కదా. తర్వాత కవిత పెండియాల సతీష్, రామలక్ష్మీదేవి, సాత్విక్, సమర్థ శ్రీకాకుళం నుంచి పంపించారు. చీకటి రేగిలో చల్లని వెలుగై చెదిరిన మనసుకు ఓదార్పై నిశ్శబ్ద రాత్రిలో మధుర గీతమై నిదురించే కలలకు అందమైన తోడై ఆకాశం నిండా వెన్నెల పంచుతూ అందరి హృదయాల్లో హాయిగా తాకుతూ జాబిలి నవ్వుల్లో జ్ఞాపకమై జీవితపు బాటలో వెలుగే నిలిచేదే సిరి వెన్నెల అంటూ చాలా చక్కగా జీవితంలో అలాగే మనం రోజు చూసే వాటిల్లో ఉన్న చక్కనైన పదాలని వాడుతూ చాలా చక్కగా రాశారు పెండియాల సతీష్, రామలక్ష్మీదేవి, సాత్విక్, సమర్థ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్, వెండి వెలుగుల వెలుగ కురిసేది సిరివెన్నెల, చల్లని రేయికి అందాల హారమిచ్చేది సిరివెన్నెల, ఆకాశపు తోటలో విరిసిన అమృత పుష్పంలా, ధరణిని మురిపించే పాలకడలి తరంగంలా, ప్రకృతిని పరవశింపచేసే వెలుగుల వరమిది, కవుల కళలకు అమర కావ్యమిది, విరహ వేదనకు తీపి గాయమిది, మనసు ముంగిటి కురిసే మంచు ముత్యమిది. ఈ సిరివెన్నెల సృష్టికే ఒక నిత్య సత్యం, రాతిని సైతం కరిగించే చలవ దీని సొంతం, చీకటిని చీల్చి చూపే వెలుగుల ప్రపంచం, ప్రశాంతతకు నిలువెత్త రూపం ఈ సిరివెన్నెల అంటూ పొట్నూరు మహేష్ బాబు, యాప్ శ్రీ రెసిడెన్సీ, బచ్చేపేట వీధి, శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. చాలా చక్కగా రాసి పంపించారండి. ఆ చంద్రుని వెన్నెలే ఒక కవితలా మారితే మేబీ ఇలాగే ఉంటుందేమో. తరువాత రాసి పంపిస్తున్నారు పొట్నూరు అనురాధ, బచ్చేపేట నుంచి. ఆకాశ వీధిలో అమృతాభిషేకం, చల్లని రేయిలో వెన్నెల వైభవం, చీకటిని తరిమే క్షీరసాగరం, ప్రకృతి అందించిన శ్వేత చందనం, కవుల కళలకు అమూల్యమైన నిధి, మనసు మైమర్పించే అమృత విధి, మాటల్లో దాచలేని భావాల సారం ఈ సిరివేనెల ఒక అద్భుత కావ్యం, రాగాల పల్లవిలో అమరిన మంత్రం, అలసిన గుండెకు అమృత తంత్రం, ప్రేమను పంచే అందాల వెలువ ఈ సిరివేనెల కురిపించిన చలువ. చాలా బాగుందండి మీ కవిత కూడా. అండ్ ఆఖరిగా, హాయ్ అఖిల్జీ, నమస్తే. సిరివెన్నెల మనసుకెంతో ఆనందం, చిన్ని పాపాయి చిరునవ్వుల వెన్నెలలు, పౌర్ణమి నాటి వెన్నెల ప్రపంచానికి వెలుగు, మీరాక మా మనసుకెంతో వెన్నెల వెలుగు, సముద్రపు అలలు ఆకాశంలో చంద్రుని వెన్నెల, సాయం సంధ్యా సాగర తీరం విహరిస్తే చెప్పలేని ఆనందం. వాణిశేషు శివగాయత్రి నగర్ నుంచి పంపించారు. మీరు రాసిన కవితలో మమ్మల్ని కూడా కలపడం ఇంకా ఆనందంగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ మీ కవితని పంపించినందుకు. రాజమహేంద్రవరం నుంచి ఈవిని రవిశంకర్ వర్మ రాసి పంపిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భర్తే సూర్యుడు, భార్య మమకారం అనే సిరివెన్నెలను కురిపించే జాబిల్లి, ఆ ప్రకృతి ఒడిలో పరవశించితే హాయి. ఆధునిక ప్రపంచంలో మనిషి బ్రతుకు తెరువు కోసం తనను తాను మర్చిపోతున్నాడంటే విడ్డూరమేనేయి అంటూ రాసి పంపించారు. చాలా బాగుందండి మీరు రాసిన కవిత కూడా. భార్య భర్తలను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఆ చల్లని సిరివెన్నెలను కూడా కలిపారు. చాలా బాగుంది. ఇంకా ఆఖరిగా కె సత్యరావు తుమ్మపాలెం నుంచి, తల్లి ప్రేమ సిరివెన్నెల లాంటిదైతే తండ్రి ప్రేమ సూర్యరశ్మి లాంటిది, బిడ్డకు రెండూ అవసరమే, తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న పిల్లలు వారి తల్లిదండ్రులు ధన్యులు అంటూ తల్లిదండ్రుల ప్రేమని సిరివెన్నెలతో రాసిన మీ కలం నిజంగానే చాలా గొప్పది కె సత్యరావు గారు. చాలా బాగా రాసి పంపించారు మీరు కూడా. మరొక కవిత ఇప్పుడే వచ్చింది. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం, ఎన్ఏడి నుంచి రాసి పంపిస్తున్నారు. సిరివెన్నెల, చీకటి ఒడిలో చల్లని వెలుగై చిన్ని ఆశలకు చిరునవ్వై నిశ్శబ్ద రాత్రికి మధుర గీతమై మనసును తాకే మౌన కవితవై వెన్నెల తాకితే వాడిని పువ్వు నవ్వుతుంది, సిరివెన్నెలు వస్తే ఒంటరి మనసు కూడా పాట పాడుకుంటుంది, ఆకాశం నిండా వెండి జల్లులు కురిపిస్తూ అందమైన కలలకు రెక్కలు తొడుగుతుంది, నీ వెలుగులో జ్ఞాపకాలు మెరిస్తే నీ చల్లదనంలో బాధలు కరిగిపోతే ప్రతిరాత్రి ఓ కొత్త కథలా మారుతుంది, సిరివెన్నెల ఉంటే చీకటైనా అందమే. నిజమేనండి, సిరివెన్నెలు ఉంటే నిజంగానే అందమే, ప్రతి ఒక్కరి జీవితం కూడా చందమామ కథల అందంగా ఉండాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరెవరైతే మీ యొక్క మీలో ఉన్న కవిని తట్టి లేపుతూ మీ యొక్క భావాల్ని, మీ కవితల్ని చక్కగా రాసి పంపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: ప్లీజ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు జి పద్మ.
2: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్

0: ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన, భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్ 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీఎస్టీ రోడ్ చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మరింత వరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు సమాచార వాణి. ముందుగా వాతావరణ సమాచారం. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు.

మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచి 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల ఈరోజు రేపు 11 తేదీల్లో చేపల ఓటుకు వెళ్ళకూడదని హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఈరోజు రేపు అలాగే 11-12 తారీఖుల్లో ఉత్తర కోస్తా యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్దరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈరోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి

0: ఆయన ప్రసంగిస్తూ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ది చేయాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్టంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్టంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్టంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1,000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ద క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్ అరకు వ్యాలీ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ టూరిజం వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీశైలం సింహాద్రి లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్ అహోబిలం ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈస్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో

0: ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ఇటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027 తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో, నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,
1: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసర్వే 2.0తో రాష్టంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కారున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन 20,000 कोट्यधिक व्ययेन 8 रेल बहुपथप्रकल्पाः अनुमोदिताः. स्वर्णिम चतुर्भुज मार्गस्य चतुष्पथीकरणाय च स्वीकृतिः प्रदत्ता. श्रीलंका वायुसेनायाः L-70 प्रक्षेपकाणाम् आधुनिकीकरणाय भारत श्रीलंका सैन्य सन्धिः हस्ताक्षरितं गतः. स्वभूमिः भारत विरोधी कृत्येभ्यः न प्रयुज्यते इति कोलंबो प्रशासनेन आश्वासितम्. आगामिनः ब्रिक्स शिखर सम्मेलनस्य पूर्वांग रूपेण मुंबईयां ब्रिक्स वित्तमंत्रिणां केन्द्रीय बैंक नियामकानां च अंतिमा महत्वपूर्णा संगोष्ठी सांप्रतं प्रचलति. चीनदेशस्य शंघाई नगरे आयोज्यमानायां विश्व कौशल स्पर्धायां भारतं प्रथमवारं एकादशसु नवीनासु कौशल श्रेणीषु भागं ग्रहीष्यति. अपि च अहमदाबादे प्रचलन्त्याः विश्व दिव्यांग धनुर्क्रीडायाः अन्तिमे दिवसे भारतेन उत्कृष्ट प्रदर्शनेन द्वे स्वर्ण पदके

0: చత్వారి చ కాంస్య పద కాని స్వాయతి కృతాని. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ మంత్రిమండలం రేల సంజాలస్య అభూతపూర్వ విస్తారాయ, క్షమతా సంవర్ధనాయ చ 20,000 కోట్యధిక రూప్యకాణాం వ్యయేన నిర్మీయమానేభ్యః 8 బహుపథ రేల ప్రకల్పేభ్యః స్వాకృతిం ప్రాదాత్. నవదిల్ల్యాం సంవాదదాతృన్ సంబోధయన్ సూచనా ప్రసారణ రేల మంత్రి అశ్వినీ వైష్ణవః ప్రావోచత్ యత్ ఏతేషు ప్రథమచరణే పశ్చిమ బంగాళ, ఝార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ, ఛత్తీస్గఢ్ రాజ్యేషు వ్యాప్త చతుర్దశ మండలేషు నూతన మార్గస్య నిర్మాణం విధాస్యతే. అస్మిన్ ఖడగ్పూర్ ఝార్సుగుడా చతుర్థ పథః, కటనీ పెండ్రా రోడ్ చతుర్థ పథః తథా బిలాస్పూర్ పెండ్రా రోడ్ తృతీయ పథః సమావిష్టాః సంతి. అనేన సహైవ మంత్రిమండలేన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాజ్యేషు 40,500 కిలోమీటర పరిమిత విస్తారాయ 21,000 కోటి రూప్యకాణాం అన్య 5 పరియోజనాః అపి అనుమోదితాః. మంత్రిణా సవిశేషం ప్రఖ్యాపితం యత్ సర్వకారేణ దేశస్య సప్తోచ్చ సాంద్రతా రేల వీథీనాం చతుష్పథీకరణం విధాతుం నిర్ణయః గృహీతః. ఏదేషు దెహ్లీ హావడా, ముంబై హావడా, దిల్లీ ముంబై, దిల్లీ గువాహాటి, దిల్లీ చెన్నై, హావడా చెన్నై తథా ముంబై చెన్నై ఇతి 7 ప్రముఖాః మార్గాః సంతి. యేన రేలయాన విలంబస్య సమస్యా మూలతః వినంక్ష్యతి.
1: रेलवे के मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. रेलवे के 7 हाई डेंसिटी कॉरिडोर्स प्लस मेनी अदर कॉरिडोर्स जो कि बहुत ज्यादा भविष्य में ट्रैफिक लेने वाले हैं, उन सब कॉरिडोर्स को 4 लाइनिंग क्वाड्रुपलिंग कर रहे हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल.
0: భారతస్య రక్షామంత్రి రాజనాథ్ సింగః అద్య కొలంబో నగరె శ్రీలంకాయాః రాష్ట్రపతినా అనురా కుమార్ దిశా నాయకే ఇత్యమునా సహ మహత్వపూర్ణాం మంత్రణాం వ్యదధాత్. ఉపవేశనావధౌ ఉభౌ నేతారౌ ప్రత్యపాదయతాం యత్ ఉభావపి దేశౌ నికట ప్రతివేశినౌ సాముద్రిక సహయోగినౌ చ స్తః ఇతి హేతోః భారతం శ్రీలంకా చ ఉభయోః రాష్ట్రయోః సమగ్ర వికాసాయ జనకల్యాణాయ చ పరస్పర సహయోగం సాతత్యేన నిర్వహిష్యతః. సామాజిక సంచారపటలే రక్షామంత్రిణా న్యరూప్యత యతస్మిన్ క్షేత్రే సురక్షాయాః స్థైర్యస్య శాంతేః సమృద్ధేః చ సంవర్ధనాయ ఉభౌ దేశౌ సంయుక్తతయా కార్యం విధాస్యతః. రక్షామంత్రి హ్యః త్రిదివసీయ యాత్రాయాః అంగతయా కొలంబో నగరం సంప్రాప్తవాన్. రక్షామంత్రి రాజనాథ సింగః రక్షా విదేశ మంత్రాలయయోః వరిష్ఠాధికారిభిః సమన్వితస్య ఉచ్చస్తరీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధత్తే. రక్షామంత్రిణః హార్దికం స్వాగతం వ్యాహరన్ శ్రీలంకాయాః రాష్ట్రపతిః దిశా నాయకే భారతస్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ స్వకీయం పూర్వతనం సంవాదం సస్మార. అథ చ దృఢతయా పునరుద్ఘోషయత్ యత్ శ్రీలంకా స్వకీయాయాః భూమేః ఉపయోగం భారతస్య సురక్షాహితాన్ బాధమానానాం శత్రుతాపూర్ణగతివిధీనాం కృతే న కదాపి అనుమన్స్యతే. అవసరేస్మిన్ ఉభయతః శ్రీలంకా వాయుసేనాయాః కృతే L-70 ప్రక్షేపాస్త్రాణాం ఉన్నయనాయ చ ద్వయోః దేశయోః NCC NDC ఇత్యనయోః చ మధ్యే సహయోగాయ సహమతిపత్రాణాం ఆదానప్రదానం వ్యధాయి. శ్రీలంకా వాయుసేనాయాః 6 L-70 ప్రక్షేపాస్త్రాణాం ఉన్నయన ప్రకల్పః భారత సర్వకారస్య అనుదాన సహాయ్యాంతర్గతం వర్తతే. ఉభౌ నేతారౌ భారతీయ సురక్షాబలైః వినిర్మితానాం 3 వ్యాలీ సేతూనాం ఆభాసీయ మాధ్యమేన లోకార్పణం అకురుతాం. అనంతరం ప్రవాసీ భారతీయ సముదాయన సహ సంవాదకాలే రక్షామంత్రిణా శ్రీలంకాస్థః భారతీయ సముదాయః ఉభయోః దేశయోః మధ్యే సంపర్క సేతుః వర్తతే ఇత్యభిహితః. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ AIR చలదూరభాష్యతంత్రాంశే

అపి సముపలబ్ధో భవిష్యతి. ఆగామినః బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య పూర్వాంగరూపేణ ముంబయ్యాం బ్రిక్స్ విత్తమంత్రిణాం కేంద్రీయ బ్యాంక్ నియామకానాం చ అంతిమా మహత్వపూర్ణా సంగోష్ఠీ సాంప్రతం ప్రచలతి. అస్మిన్ వర్షే బ్రిక్స్ విత్తధారాయాః ముఖ్య విషయః దృఢతాయై నవీకరణాయ సహయోగాయ శాశ్వత వికాసాయ చ నిర్మాణం ఇతి నిర్ధారితమస్తి. అస్యాః శృంఖలాయాః పూర్వతనం సముపవేశనం గతమాసే జయపురాభిధానే నగరే సంజాతం. ముంబై నగరే నిర్ధారిత అంతిమోపవేశనాత్ ప్రాక్ కేంద్రీయ విత్తమంత్రిణా నిర్మలా సీతారమణ్ ఇత్యనయా బ్రిక్స్ విత్త మార్గస్య ప్రముఖ నిష్కర్షాణాం సవిస్తరా సమీక్షా వ్యధాయి. చీనదేశస్య షంఘాయ్ నగరి అస్మిన్ మాసే ద్వావింశతిః దినాంకతః సప్తవింశతిః దినాంకం యావత్ ఆయోజ్యమానాయాం అష్టచత్వారింశత్తమాయాం విశ్వకౌశలస్పర్ధాయాం భారతం ప్రథమవారం ఏకాదశసు నవీనాసు కౌశలశ్రేణిషు భాగం గ్రహీష్యతి. కౌశలవికాస ఉద్యమితా మంత్రాలయః ప్రత్యపాదయత్ యత్ స్కిల్ ఇండియా దళం చతుషష్టి కౌశలేభ్యః త్రిషష్టి కౌశలేషు ప్రాయః సప్తతి ప్రతియోగినాం దళేన సహ సహభాగితాం విధాస్యతి. మంత్రాలయస్యానుసారం ఏషా అద్యావధి విశ్వకౌశలస్పర్ధాయాం భారతస్య అత్యంతం వివిధతాపూర్ణయుతా సహభాగితా అస్తి. ఏతాసు ఏకాదశ నవీన శ్రేణిషు దంత కృత్రిమ అంగ నిర్మాణం డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ ఇత్యాదయః విషయాః సమావిష్టాః. భారతస్య సహభాగితా విషయే వదంత్యా కౌశలవికాస ఉద్యమితా మంత్రాలయస్య సచివయా దేవశ్రీ ముఖర్జీ వర్యయా ఉక్తం యత్ ఏతాసు నవీనాసు శ్రేణిషు భారతస్య సహభాగితా దేశస్య కౌశల పారిస్థితికి తంత్రస్య భవిష్యోన్ముఖతాం వైశ్విక ప్రాసంగికతాం చ దర్శయతి. సా ఏతదపి ఉక్తవతి యత్ దృఢ సహయోగేన సర్వకారః యూనాం కృతే ఆత్మవిశ్వాసేన వైశ్విక ప్రతిస్పర్ధాయాం అవతీర్య ఉత్తమ మానకాన్ ప్రాప్తుం మార్గం ప్రశస్తం కరోతి. రాజస్వ గుప్తచర నిదేశాలయేన విగత పక్షద్వయే దేశవ్యాపి అభియానేషు ప్రాయః చత్వారింశతోత్తర సప్తశత కిలోగ్రామ పరిమితం గాంజా చరసాది మాదక ద్రవ్యం గృహీతం. ప్రవర్తన నిదేశాలయేన కర్ణాటక రాజ్య అష్టాదశ స్థానేషు సఘనాన్వేషణం విహితం. ఏతేషు రాజ్యస్య లోక నిర్మాణ మంత్రిణః సతీష్ జార్కిహోలీ ఇత్యస్య తస్య పుత్ర్యాః సహైవ లోకసభా సాంసద్ ప్రియంకా జార్కిహోలీ ఇత్యస్యాః ఆవాసః అంతర్భవతి. రాష్ట్రీయ రాజధాని క్షేత్రాయ తన్నికటవర్తి క్షేత్రేభ్యశ్చ వాయు గుణవత్తా ప్రబంధన ఆయోగేన ఉద్ఘోషితం యత్ ఆయోగస్య సంవైధానిక నిర్దేశానాం ప్రభావి కార్యాన్వయనం ఎన్సీఆర్ క్షేత్రే వాయు ప్రదూషణస్య నివారణాయ శమనాయ చ అత్యంతం నిర్ణాయకం అస్తి. అహ్మదాబాదే ప్రచలంత్యాః విశ్వ దివ్యాంగధనుర్ క్రీడాయాః అంతిమే దివసే భారతేన ఉత్కృష్ట ప్రదర్శనేన ద్వే స్వర్ణ పదకే చత్వారి చ కాంస్య పదకాని స్వాయత్తీకృతాని. ఇతి వార్తాః.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మిక్స్డ్ మస్తీ, ఎస్, లైఫ్ లో దోస్తీ, లైఫ్ అన్నాక మస్తీ, ఈ రెండు కూడా ఉండాలి కదా. సో ఈ రెండు ఉంటే చాలు, అదే మన లైఫ్ కి అసలైన ఆస్తి. సో దోస్తీ సంగతి మీరు చూసుకోండి, మస్తీ సంగతి నేను చూసుకుంటా. ఈ సాయంత్రం మీలో ఉన్న సింగర్ ని అలా బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి మిక్స్డ్ మస్తీలో అంత్యాక్షరి తీసుకొచ్చా. సో ఆలస్యం లేకుండా స్టార్ట్ చేయాలంటే మీరు 0891272724 లేదా 2727288 నంబర్స్ కి కాల్ చేయండి. అంత్యాక్షరి రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. సో డిఫరెంట్ గా అంటే ఎలా అని అంటారా? సో ఇక్కడ 1 నుంచి 16 వరకు నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కో నెంబర్ లో ఒక్కొక్కరు ఉన్నారు, హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు అన్నమాట. సో ఇందులో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అందులో ఎవరుంటారో వారి పాట పాడేయండి, అంతే. మీ గొంతులో దాగున్న సింగర్ ని బయటకు తీసేయండి, మీ మెమొరీలో దాగున్న పాటల లైబ్రరీ మొత్తం కూడా ఒక్కసారి ఓపెన్ చేసేయండి. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మరి ఎవరు ఎక్కడి నుంచి ఏ పాట పాడతారో చూద్దాం. హలో,
1: మీరు నవ్వండి, మమ్మల్ని నవ్వించండి, ఆజే అఖిల్ గారు.
0: వెల్కమ్ వెల్కమ్.
1: అసలపూడి సత్యరెడ్డి.
0: ఓకే సత్యరెడ్డి గారు, రెడీయా?
1: మీరు వచ్చిన ఆనందంలో ఒక సంతోషం వచ్చేస్తుంది. ఈ రోజు పండగ, మాకు
0: దుఃఖం వచ్చేస్తుందా, సంతోషం వచ్చేస్తుందా?
1: సంతోషం
0: సంతోషం నాకు కూడా అండి, చాలా సంతోషంగా ఉంది. పాడుతారు మరి?
1: చెప్పండి మరి,
0: చెప్పండి నెంబర్ చెప్పండి. మనతో అంత నెంబర్ గేమే,
1: నెంబర్ చెప్తాయనే మా మైండ్ కూడా బాగుంటుంది అండి, ఆలోచన బాగుందా.
0: చెప్పండి
1: మీరు మన చూడండి ఏంటంటే గులకరాయ్ చెప్పి చెప్పారు, గ్యాప్ ఉంది మీకనే.
0: ఏంటండి
1: గులకరాయ్?
0: గులకరాయ్
1: చెప్పి కిందపడుతుంది కదా, అందుచేత మీ పోగ్రాన్ని వెంటనే జోకులు బాగుంటాయి మీకు.
0: అయ్యో
1: పోగ్రాన్ వస్తుందన్నా.
0: ఓకే ఓకే,
1: నెంబర్ వన్.
0: నెంబర్ వన్ లో నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు పాట ఫాస్ట్ పాడేయాలి. నేను 5 నెంబర్ లెక్క పెట్టేలోపు.
1: అయ్యో,
0: 5 4 3 ఏంటి? అలాగే ఓకే బాయ్ బాయ్ ఓకే అండి బాయ్. నెక్స్ట్ కాలర్. హలో
2: హలో,
0: వెరీ గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
0: వచ్చేసారు వచ్చేసారు.
2: రాధా బ్రోన్సర్ కక్కల.
0: ఓకే రాధా గారు, రెడీయా?
2: నేను రెడీయే.
0: ఓకే సో
2: నెంబర్ 5
0: లో సమంత.
2: సమంత ఇంకా కావాలి నీకు. ఆ మహేష్ బాబుతో ఉంటుంది కదా.
0: మీరు కొత్తగా అధికారు, కొత్తగా పాట రాశారా మీరు?
2: మీరు అనగానే అంటే అప్పటి వరకు మైండ్ లో ఉంటది, కాలు కలగానే వెళ్ళిపోతుంది అక్కడికో.
0: అదే మీరేమైనా కొత్తగా పాట రాశారేమో.
2: ఇంకా ఆ పాట ఉంది కదా సమంత, అది మహేష్ బాబు
0: పాట. ఏముంటది అని అడగలేదండి, పాట పాడమని చెప్పాను నేను.
2: ఏ చిరంజీవి విజయశాంతి వచ్చింది పాడింది సమంత, రాగానే వెళ్ళిపోయింది మైండ్.
0: సమంత రాగానే వెళ్ళిపోయింది అంటారు మీరు? ఎంత చక్క హ్యాపీగా ఆరడుగులుంటాడా అని పాడతారేమో అనుకున్నాను, గానీ మీరు మీరు ఎక్కువ కష్టపడకండి, ఆ పాట ప్లే చేస్తాను, పాట విని నెక్స్ట్ టైం బాగా పాడండి. ఓకే అండి బాయ్ అండి. ఎస్ మరి మీకోసం ఇప్పుడు సీతం వాకిట్లో సినిమాలు చేయటం మూవీ నుంచి.

0: సో అదనమాట మ్యాటర్. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు, ఏ పాట పాడతారో చూసేద్దాం నెక్స్ట్ మస్తీలో. హలో
1: హలో
0: హలో,
1: అఖిల్ గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు?
1: శిరీషేశ్వరం నాయకట.
0: ఓకే, శిరీష గారు. సేమ్, ఎలా అయితే సరదాగా కాసేపులో ఒకరి తర్వాత ఒకరు చేశారు, అదే లైన్లో చేస్తున్నారనమాట. ఫస్ట్ రాధా గారు, తర్వాత శిరీష గారు, నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం.
1: ఓకే
0: ఓకే సో, మరి మీకు నెంబర్
1: కొంచెం ఈజీ ఇవ్వండి.
0: ఈజీ, అక్కడ ఏది ఉంటే అదే, అందుకే ఇగో ఎలా అంటారని చెప్పి నేను నెంబర్స్ లో రాసుకొచ్చాను అనమాట. 8. ఓకే, మహేష్ బాబు.
1: మహేష్ బాబా. ఓకే
0: పాడండి.
1: ఇప్పుడు పంటేసేవాడు, ఇప్పుడు జుబ్బా కట్టాడు, చేతికేమో మల్లె పూలు, కంటికేమో కళ్ళ చేడు, చుట్టేసి పెట్టేసి వచ్చేసాడు. థ్యాంక్ యూ సార్.
0: వచ్చి సాగిపోయారు ఇంకా. నైస్ ట్రై, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్. అఖిల్ జీ,
0: వెరీ గుడ్ ఈవినింగ్.
2: తువారు మురళి, శ్రీకాకుళం జిల్లా ఫ్రమ్ ఆమ్లాల వలస.
0: ఓకే మురళి గారు, రెడీయా?
2: రెడీ, చెప్పండి.
0: మిరియాల పాలు తాగారా? మిరియాల పాలు తాగారా?
2: నెంబర్ 3.
0: అదే, మిరియాల పాలు తాగారా మీరు అంటున్నాను. తాగారా? బాగా పాడతారు అయితే మీరు.
2: చెప్పండి నెంబర్ 3.
0: సో నెంబర్ 3 లో దేవిశ్రీ ప్రసాద్ ఇతను ఉన్నారనమాట. సో
2: దేవిశ్రీ ప్రసాద్. ఓకే,
0: టైం అయిపోతుంది. 5 బోల్డ్ ఉన్నాయి కదా సాంగ్స్.
2: దేవిశ్రీ ప్రసాద్ హీరో అయితే వచ్చిండు.
0: హీరో అయితే వచ్చా.
2: ఇంకో
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. ఓకే నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో అఖిల్ గారు, ఆంధ్రజ్య అఖిల్ గారు, నవ్వుల అఖిల్ గారు.
0: నమస్తే అండి. ఎవరు ఎవరు?
3: కోరుకున్నానండి, నాగార్జున అండి.
0: పాడేయండి అయితే, మీరు ఫిక్స్ అయిపోయారు కదా.
3: ఫిక్స్ అయిపోయాను కదా, మరి
0: పాడండి. మరి
3: పాడతాను. సింధూర పూతోటలు పిన్నారివో పాప, ఈ పాపము

0: ప్రేమకు తానోడెను కదలిందుకు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో అఖిల్ గారు.
1: చెప్పండి, ఎవరు?
2: సుమలత అండి, కాకల్లో నుంచి.
1: సుమలత గారు అక్కడి నుంచి నన్నే నా పిలుస్తుంది, పలుకుతున్నా నేనే.
2: ఓకే,
1: మీకు వినబడుతుందా? చెప్పండి, మీరు ఒక నెంబర్ చెప్పండి.
2: 9 అండి 9.
1: తొమ్మిదిలు నిజంగా చెప్పండి, 9 ఏముంది మీకు తెలుసు కదా. కాదు కాదు, 9 ఉండేది అఖిల్ అన్నమాట. అయ్యో, మరేం చేద్దాం.

0: పాడండి చిరంజీవి గారు రెండు లైన్లు పాడేయండి అయితే.
1: వదిలేండి ఇంకొకరికి ఆప్షన్ ఇచ్చాను.
0: అబ్బా ఎంత మంచి వాళ్ళు తెలుసా మీరు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో
2: హలో నమస్తే అండి అఖిల్ గారు, బాగున్నారండి?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా చాలా బాగున్నాను. కాకినాడ జిల్లా పాతకొట్ట నుంచి పలక సత్యనారాయణ మాట్లాడుతున్నానండి.
0: ఎప్పుడు చదవడమే కానీ ఇప్పుడు వినడం అన్నమాట వాయిస్ ఫస్ట్ టైం.
2: సూపర్ అండి.
0: సరే రెడీ మరి మీరు పాడడానికి.
2: నెంబర్ అదే సుమలత గారు వదిలేశారు కదా, నెంబర్ 9 చిరంజీవి గారు పాడమంటారా?
0: నెంబర్ 9 చిరంజీవి గారు కాదు, అఖిల్ గారు ఉన్నారన్నమాట అక్కడ. మీరు ఒక నెంబర్ చెప్పండి.
2: నేనైతే నెంబర్ 9 అయితే 7 అండి. 7
0: నెంబర్ 7 లో హీరోయిన్ లయ గారు తెలుసు కదా.
2: లయ గారు అవునండి.
0: పాడేయండి మరి.
2: లయ గారు పాట పాడమంటారా? కంటే నీ అమ్మ నీ అంటే ఎలా కనిపించే ప్రతి తల్లి అమ్మే కదా రాతి బొమ్మే కదా అనే పాట అండి.
0: చాలా బాగా పాడరు, ఇలా చెప్పగానే అలా పాడేసారు చూసారా. కొంచెం టఫ్ అనుకున్నాను కానీ సత్యనారాయణ గారితో అంత ఈజీ కాదు.
2: మీ అభిమానం అండి అంతే ఇంకా.
0: థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.
2: ఓకే బాయ్ అండి.
0: ఓకే బాయ్ అండి. నెక్స్ట్ కాలర్ హలో. అవునండి అవునండి. హలో హలో సునీత గారు, మురళి గారు ఏమవుతారు మీకు? మీ హస్బెండా?
3: అవునండి.
0: నా వాళ్ళకి అవట్లేదు, ఎలాగైనా ఈ రోజు వెళ్ళి గెలిచరా అని మిమ్మల్ని పంపించారా? చెప్పండి మీరే పాట పాడడానికి ఏ నెంబర్ చెప్తారు? నెంబర్ 8 మహేష్ బాబు ఆల్రెడీ అయిపోయింది, సో అక్కడ వాళ్ళు పాడలేదా అని సార్ మీరు పాడతారంటారు. వాళ్ళు పాడరు కదా.
3: అవునండి.
0: మరి ఇంకో
3: నెంబర్ 6 లో.
0: నెంబర్ 6 ఓకే. నెంబర్ 6 లో తరుణ్. తరుణ్ అందుకోండి అందుకోండి. ఆ చంద మామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరే మరి ఇంట పడి అడగాల. ఎవరిని అడగొద్దు, పక్కన మురళి గారిని అడగండి చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్ మరి మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండండి 0891272724 ఆర్ 272728 నెంబర్స్కి. సో ఇప్పుడు మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట కుర్రాడు మూవీ నుంచి కార్తీక్ పాడిన ఒక సూపర్ ట్రాక్ వినిపించబోతున్నా. వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆర్డరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మిక్స్డ్ మస్తీ. మరి మిక్స్డ్ మస్తీలో నెక్స్ట్ ఎవరు పాడతారు విందాం. హలో హలో హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం మౌంటెన్ నుంచి మాట్లాడుతున్నాను. 4-5 మీ ప్రోగ్రామ్ మాకు జరగలేదు, ఇప్పుడు కలిసింది. చాలా ఆనందంగా ఉంది.
0: నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ కలవలేనందుకు చాలా బాధగా కూడా ఉంది
1: సార్. నాది నెంబర్ చెప్తున్నాను, 5 నెంబర్ అండి.
0: నెంబర్ 5 అయిపోయింది సమంత ఆల్రెడీ.
1: అంటే పాడకూడదా?
0: అయిపోయింది, ఇంకొకటి చెప్పండి. చాలా ఉన్నాయి నెంబర్స్, 16 వరకు ఉన్నాయి మనకి.
1: అంటే మళ్ళీ ఏ నెంబరు అయితే మళ్ళీ అవుతుందో నాకు తెలియదు, అందుకే.
0: ఇంకొకటి చెప్పండి ఏదైనా, నేను చూస్తాను.
1: 1
0: ఒకటి నాగార్జున గారిది పాడండి అయితే.
1: నాగార్జున సాంగ్, చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని, లోకంతో ఏదో పాట ఉందండి సరిగ్గా.
0: నేనున్నానని, నేనున్నానండి, మీకు ఏం కాదు. ఓకేనా?
1: నేనున్నానని నీకేం కాదు.
0: అంతే, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్య గారు, ఇలానే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ కాలర్, హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. అంటే పాట పాడుతూ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారేమో, అందుకే కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి అఖిల గారు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
2: బాగున్నారా?
0: బాగున్నాను. 4 గంటలకి ఇప్పటికి మారానంటారా?
2: 4 నుండి ఇప్పుడు వరకు మళ్ళీ కొద్దిగా ఎనర్జీ తగ్గింది. తగ్గలేదండి, ఎక్కడా తగ్గలేదు.
0: అసలు తగ్గేదిలే, తగ్గదు. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే ఎనర్జీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
2: ఎనర్జీ పెరిగిపోద్ది.
0: ఓకే ఓకే, మరి మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం పాడేస్తున్నాం.
2: నెంబర్ 2
0: సౌందర్య గారి పాట పాడండి.
2: ఓకేనండి, సౌందర్య పాడే పాడేస్తానండి.
0: పాడేయండి.
2: చిమికు చిమికు అంజలతో చిటపట సిరి సవ్వడుతోని, వానమొబ్బు కురిన ముడులు గార విడిసి ఒళ్ళు మరిసి, వానదానమాడింది వయ్యారంగ, వానదానమాడింది వయ్యారంగ, టింగ టింగ టింగ టింగ టింగ టింగడం పాదానికి వైరైనం తెరతీసింది. ఓకే సార్.
0: ఓకే, చాలా బాగా ట్రై చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రేడియోకి చాలా దగ్గరగా ఉన్నారు మాకు.
3: చిరంజీవి అండి.
0: రేడియో నుంచి కొంచెం దూరంగా వచ్చేయండి చిరంజీవి గారు.
3: రేడియో కట్టిందండి.
0: చెప్పండి ఇప్పుడు
3: సార్. నెంబర్ చెప్పనా?
0: నెంబర్ చెప్పండి.
3: 12.
0: నెంబర్ 12లో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ ఏదైనా పాడండి ఒకటి.
3: ఆర్పి పట్నాయకలోనా? ఓకే అండి. అందమైన మనసులో ఇంకా జడెందుకు, ఎందుకు ఎందుకు, తేలికైన మాటలే పెదవి దాటవెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు, అసలు ఎందుకో మొదటి చారి ప్రేమ.

0: చాలా బాగా పాడారు. ఎందుకు నేను చెప్పిన రీజన్
1: చెప్పండి.
0: మీరు ఇలా కాల్ చేసి ఇంత బాగా పాడేస్తుంటే ఇంకా అందమైన మనసులోంచి మాటలు ఎలా వస్తాయి చెప్పండి, పాటలు తప్ప.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాలర్, హలో హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మాకాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను సార్.
0: ఓకే, పిన్ కోడ్ కూడా చెప్పేస్తే అయిపోతుంది. గోపి గారు
2: చెప్పండి సార్.
0: చెప్పండి, మరి పాడతారా?
2: పాడతాం సార్, మరి మీరు అనుమతి ఇస్తే పోతే కొద్ది పాతవి ఏదో ఇస్తే బాగుండు కదా అని నా అభిప్రాయం.
0: పాతవి అంటే సావిత్రి గారు ఏదైనా ఒక పాట పాడండి అయితే.
2: ఏ సార్?
0: సావిత్రి గారి పాట పాడండి ఏదైనా, సావిత్రి గారు నటించిన సినిమాలు.
2: సావిత్రి గారు
0: మరి పాట పాతవేని అడిగారు, పాడట్లేదు. పాడండి పాడండి అయితే.
2: కలకనిది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కలకనిది విలువైనది. ఓకే, థ్యాంక్ యూ సార్, మిగతా వారికి అయ్యారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్, హలో.
3: అఖిల్ గారు ఇందారా, నా పేరు చెప్పలేదు. అర్ధరాత్రి నాడు చంద్రమ్మ వారి బ్లైండ్ అండి నేను, అందుకే చేశారు కాల్ చెప్ప, అది చెప్పడానికి చేశానండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇద్దాం త్రినాథ్ గారు. హలో
4: సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
4: రమణా
0: సీతమ్మ నాగులేపల్లి. ఎస్, మరి మీరు రాసిన కవిత చాలా బాగుందండి సార్.
4: ధన్యవాదాలు సార్, విన్నాను సార్.
0: విన్నారు అంటే చదవడంలో ఏమైనా అదే ఇన్కేస్ చదవడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఓకేనా
4: సార్? నేను చదువుకోలేదు సార్, ఇంకా సరిదిద్దుతున్నారు, అది నేను చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సార్.
0: ఓకే ఓకే అండి, సరే చెప్పండి, నెంబర్ చెప్పండి మీరు.
4: 9 సార్.
0: 9, నెంబర్ 9 ఆల్రెడీ అయిపోయింది. అఖిల్ మూవీలోంచి ఏదైనా,
4: అఖిల్ మూవీ నుంచి ఏదైనా పాడచ్చు సార్?
0: పాడండి.
4: బంగారం బంగారం అంటూ నువ్వు భలే బాగుంటుందే. బంగారం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్ బంగారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, మరి ఇదే జోష్ని ఇలాగే కంటిన్యూ చేసేద్దాం. మీకోసం ఇప్పుడు చినుకు చినుకు వందేలితో అనే సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. చిన్నారావు గారు మీరు పాడిన పాటే వస్తుంది కాబట్టి వీలైతే డాన్స్ కూడా చేయండి.

0: ఎస్, మరి మిక్స్డ్ మస్తీలో మన లిజనర్స్ ఎవరు నెక్స్ట్ పాడతారో వినేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అచిల్,
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: వాసవి ఏవియన్ కాలేజ్ లో.
0: ఓకే వాసవి గారు, రెడీయా? చెప్పండి, నెంబర్ చెప్పండి. అయితే
1: ఏదో నెంబర్ సక్సెస్ ఏమా?
0: ఓకే,
1: నెంబర్ ఎలా ఉంటుంది?
0: సో పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీలోంచి ఏదైనా ఒక పాట పాడండి.
1: నిన్ను చూడగాని చిట్టి గుండె గట్టిగాని కొట్టుకున్నది అదేమిటే, నిన్ను చూడకుండా రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవి అదేమిటే, ఏమిటో ఏమాయో. థ్యాంక్ యూ అమ్మా,
0: థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడు. ఓకే అండి, అండ్ లాస్ట్ లక్కీ కాలర్. హలో
2: హలో, నమస్తే సార్.
0: వచ్చేసారు వచ్చేసారు
2: వచ్చేసామండి. మనోరపాయ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే నాగేశ్వరరావు గారు పాడండి.
2: పాడడానికి నాకు నెంబర్ ఇవ్వండి.
0: నెంబర్ ఇవ్వాలంటారా?
2: నెంబర్ అడగొద్దా?
0: మీరు నెంబర్ అడగండి మరి.
2: సెవెన్ అండి.
0: నెంబర్ సెవెన్ లో ఆల్రెడీ లయ్య గారు అయిపోయిందండి. నెంబర్ సెవెన్
2: అయిపోయిందా? మరి ఖాళీగా ఉండలేదు, మరి ఏదో చెప్పండి మాకు. సిక్స్ అయిపోయి
0: చిరంజీవి గారి సాంగ్ ఒకటి పాడండి.
2: ఏమండి?
0: చిరంజీవి గారి సాంగ్ ఒకటి పాడండి.
2: చిరంజీవి గారు అండి. చిరంజీవి గారిది అయితే మంచి ఆయన దొరికారు కానీ మరి
0: మీరేదో ఫిక్స్ అయ్యారు కదా, పాడేయండి పోనది.
2: ఓ మేషాలా,
0: అది అది అలా చెప్పండి ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: ఓకే ఓకే
0: ఓకే అండి. ఎస్, అదే అనమాట, ఈరోజు మీతో కలిసి పాడటం, మీతో కలిసి నవ్వుకోవడం, మీ మెమరీస్లో ఫేవరెట్ సాంగ్స్ని మళ్ళీ బయటకు తీసుకురావడం చాలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఐ బిగ్ మ్యూజికల్ థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను అనమాట. సో ఇలా పాటలతో, నవ్వులతో, మస్తీతో మళ్ళీ కలుద్దాం మరో మిక్స్డ్ మస్తీలో. అప్పటి వరకు వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలోచించే కెరీటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కిరీటం, మాలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈ రోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారి ప్రసంగం ఉంటుంది. పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్

యాంత్రీకరణ అనే అంశంపై, ఆ తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఎంకేఎంఎల్ లాస్య గారు అందించే వివరాలు వింటారు. 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో మీకోసం కొన్ని కొటేషన్స్తో పాటుగా కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వినిపించేస్తున్నాం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వినిపించే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం అనుసంధాన కార్యక్రమం రాగం తానం పల్లవి శీర్షికన వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. రాత్రి 10:45 ఆపాత మధురాలు. రాత్రి 11:00 న్యూస్ ఇన్ హిందీ హిందీలో వార్తలు. 11:05 న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 11:10 రేపటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు, వాతావరణ సమాచారం వింటారు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతంలో ఒక్కటే ఓ మంత్రం బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనిలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావ గీతాలు గీతమాల వింటారు. 6:30 చింతనలో శ్రీమతి ఏ కామేశ్వరమ్మ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో రసాయనేతర పద్ధతుల్లో పురుగుల నియంత్రణ కొన్ని ముఖ్య అంశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. ఇవి ఈరోజు అలాగే రేపటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2000

100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యకులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ BOCW సెసా వసూలు పోర్టల్, 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన IRGC ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని IRGC తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు IRGC వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో NDPS చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణా

0: తాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డిఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365కు చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డిఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్దతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్వీందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా, టియాఫో అలెక్స్ మిచెల్సన్ ను ఓడించి సెమీస్కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్ రష్యాకు చెందిన కరెన్ ఖచ్నౌతోను, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ నెదర్లాండ్స్కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో ముందుగా పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారు అందించే వివరాలు వింటారు.
1: ప్రస్తుతం మారుతున్న కాలంలో రైతులు తమ పంటలను తక్కువ ధరకు అమ్ముకోవటం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాసెసింగ్పై అవగాహన లేకపోవడం, అలాగే యాంత్రీకరణ సబ్సిడీపై ఎవరూ సమాచారం తెలుసుకోకపోవడం. కాబట్టి ఈరోజు మన సుగంధ ద్రవ్య మరియు వాణిజ్య పంటలైనటువంటి పసుపు, కాఫీ మరియు మిరియాల పంటలను ప్రాసెసింగ్ చేయుటకు ఉపయోగించే యాంత్రీకరణ, అలాగే వాటి ధరలు, సబ్సిడీలు గురించి తెలుసుకుందాం. ముందుగా పసుపు పొడిలో ఉపయోగించే యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. మొదటగా పొలం నుంచి తెచ్చిన పసుపును శుభ్రంగా కడగాలి. అలాగే మొక్కల నుంచి వేరు చేసిన పసుపు దుంపలలో తల్లి దుంపలను, కొమ్ము దుంపలను వేరు చేయాలి. తల్లి దుంపలను వచ్చే సంవత్సరంలో విత్తనముగా వాడుకోవచ్చును. అలాగే పచ్చి

పసుపును నీటిలో శుభ్రంగా కడగాలి. మట్టి నమూనాలను తొలగించాలి. ఉడకబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఎండబెట్టే సమయాన్ని తగ్గించడం, క్రిమిరహితం చేయడం, రైజోమ్ పైన సమాంతర రంగు పంపిణీ చేయడం. పసుపు ఉడకబెట్టడం పద్ధతులు రెండు: దుంపలను మునిగే వరకు నీరు పెట్టి డ్రమ్ములో ఉడికించడం, రెండవది ఆవిరితో ఉడికించడం. అయితే మొదటి పద్ధతిను రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే రైతులకు బాయిలర్ పైన అవగాహన లేకపోవడం. రైతు పద్ధతిలో అయితే 100 కిలోలో ఉడికించే డ్రమ్ములో పసుపు ఉంచి పసుపు కొమ్ములు మునిగే వరకు నీరు పోస్తారు. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగు, దానిలో పాటు పసుపుతో కూడిన మంచి వాసన పొగలు వస్తాయి. ఇందులో ఒక ఇబ్బంది ఉంది. పసుపు ఎక్కువ కానీ తక్కువగా కానీ ఉడికితే రంగు సమాంతరంగా వ్యాప్తి చెందదు, అలాగే కొమ్ము గట్టిగా అవ్వడం జరుగుతుంది. రెండవ పద్ధతిలో పసుపు బాయిలర్స్ని ఉపయోగించి ఉడికిస్తారు. ఈ బాయిలర్లో 100 కిలోల పసుపుని ఉడికిస్తారు. ఈ పద్ధతిలో 3 నుంచి 4 జల్లెడ రంధ్రాలు కలిగి ఇనుప కడాయిలు ఉంటాయి. ఇనుపు తొట్టెల్లో నీటిని 25% వరకు నింపాలి. అయితే కట్టెల ద్వారా మంట పెట్టి ఆవిరి ద్వారా పసుపును ఉడికించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా పసుపు రంగు మారదు, అలాగే కొమ్ము కూడా గట్టిపడదు. ఐటీడీఏ పాడేరు వారి సహకారంతో గిరిజన రైతులకు ఉచితముగా బాయిలర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పైస్ బోర్డ్ పాడేరు ద్వారా సబ్సిడీలో అందచేయడం జరుగుతుంది. ఈ టర్మరిక్ బాయిలర్లు గిరిజన రైతులకి 70%, సాధారణ రైతులకి 50% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. మరొక పద్ధతి పసుపు ఆరబెట్టడం. ఇందులో 2 పద్ధతులు ఉంటాయి: ఎండలో ఆరబెట్టడం, అలాగే సోలార్ డ్రయర్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్లో ఆరబెట్టడం. మొదటి పద్ధతి ఎండలో ఆరబెట్టడం. సమానంగా ఉడికిన పసుపుని ఇనుపు కడాయిలో నుంచి తీసి బయట శుభ్రమైన నేల లేదా టార్పలిన్ లేదా సిమెంట్ ఫ్లాట్పై కుప్పగా వేయాలి. 24 గంటల తర్వాత 2 లేదా 3 అంగుళాల మందము ఉండేలాగా చూసుకోవాలి. ఎండలో ఎండబెట్టడం ద్వారా కలిగే నష్టాలు: ఎక్కువ సమయం తీసుకోవడం, అంటే 10 నుంచి 15 రోజులు ఎండడం, మబ్బు వర్షాలు ఎక్కువ ఉన్నట్లయితే పసుపు ఎండకపోవడం, ఆరు బయట ఎండపెట్టడం వలన దుమ్ము, ధూళి, మలినాలు చేరడం, అలాగే సమాంతరంగా ఎండకపోవడం వలన రంగు నాణ్యత లేకపోవడం. అలాగే ఈ నష్టాలన్నీ అరికట్టడానికి ఇప్పుడు సోలార్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్లు ఉపయోగిస్తున్నారు. సోలార్ డ్రయర్లో ఉడికించిన పసుపుని ఎండబెట్టడం ద్వారా రంగు నాణ్యత కలిగి అలాగే తక్కువ సమయంలో ఎండిపోవడం జరుగుతుంది. ఈ సోలార్ డ్రయర్లో మనం ఉష్ణోగ్రతను సమాంతరంగా ఉంచడం జరుగుతుంది. ఈ సోలార్ డ్రయర్ ధర సుమారుగా 150,000. దీన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయచూర్ వారు రూపొందించడం జరిగింది. ఎలక్ట్రికల్ డ్రయర్ ద్వారా కృత్రిమంగా 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో వేడిగాలులు పంపి ఆరబెట్టవచ్చు. తేమ శాతం 8 వచ్చే వరకు ఎండబెట్టాలి. మరొక దశ పాలిషింగ్. మనం బాయిలర్ ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పాలిషింగ్ చేయాలి. ఎండిన పసుపు దుంపలు కొమ్ములు గురుకుగా, పోలుసులు చిన్న చిన్నగా, వేళ్ళు కలిగి ఆకర్షణీయంగా ఉండవు. కావున వాటి మెరుగు పెడితే ఆకర్షణీయంగా తయారవుతాయి. పాతకాలంలో ఎండిన పసుపు దుంపలను నేలకు రుద్ది లేదా గోని సంచుల్లో చుట్టి కాళ్ళతో రుద్దటం కానీ చేసేవారు. మరొక పద్ధతిలో డ్రమ్ములో వేసి డ్రమ్ము ముందు బాగాన మెష్ ఉండడం ద్వారా పసుపు కొమ్ములు ఒకదానికొకటి రాసుకొని పసుపు మెరుగు అవ్వటం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేయడం ద్వారా మనిషి అలసిపోవడం, అలాగే ఎక్కువ సమయం పట్టడం, మంచిగా మెరుగు అవ్వటం జరుగుతుంది. మోటార్ సహాయంతో నడిచే పాలిషర్ కూడా అందుబాటులో రావడం జరిగింది. ఈ యంత్రం సింగిల్ ఫేస్తో నడుస్తుంది. అలాగే రోజుకి 750 నుంచి 1,000 కిలోల పసుపుని పాలిష్ చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 40,000 నుంచి 50,000 ఉంటుంది.

తర్వాత దశ గ్రేడింగ్. పాలిషింగ్ చేసిన దుంపలను, కొమ్ములను, సైజును బట్టి గ్రేడింగ్ చేస్తారు. పాత పద్ధతిలో మనిషి సహాయంతో సైజును బట్టి వేరు చేసేవారు. ఇప్పుడు గ్రేడింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నవి. చివరి దశ నూరటం, అనగా పసుపు పొడి తయారు చేసుకోవడం. వినియోగం లేదా మార్కెటింగ్ కోసం పొడి తయారు చేసుకుంటారు. చిన్న మోతాదులో పసుపు పొడి కోసం రోలులో దంచి చేసుకుంటారు. పెద్ద మోతాదులో, అనగా 10 నుండి 30 లేదా 40 కేజీలు అయితే పల్వరైజర్స్ వాడుతారు. దీని ధర సుమారుగా చిన్నవైతే 25,000 నుంచి 35,000 ధర, అలాగే పెద్ద పల్వరైజర్లు అయితే సుమారుగా 45,000 నుంచి 60,000 రూపాయలు ఉంటాయి. చివరిగా ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేయడం కోసం మనకు సీలర్లు అందుబాటులో ఉన్నవి. హ్యాండ్లింగ్, రవాణా, నిల్వ కోసం మరియు పంపిణీ సమయాల్లో పసుపు పొడి యొక్క నాణ్యతను పెంచడానికి మంచి ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. అలాగే ఆకర్షణీయంగా కూడా ఉండాలి. ప్యాకింగ్ చేయడానికి సీలర్స్ను ఉపయోగిస్తే సరిపోతుంది. దీని ధర సుమారుగా 10,000 వరకు ఉంటుంది. రైతు తన 8 నెలలుగా పండించిన పసుపును ఒక పూటలో తక్కువ ధరలో అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే యాంత్రీకరణ మరియు విలువ జోడింపుపై అవగాహన లేకపోవడం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు పచ్చి పసుపుని దళారులకు 18 నుంచి 20 రూపాయలకి అమ్మేస్తారు. అలాగే ఒక వారం రోజుల్లో ఎండబెట్టిన పసుపుకి ధర 100 నుంచి 150 రూపాయలు వస్తుంది. అలాగే ఆ ఎండబెట్టిన పసుపుని పాలిషింగ్ చేసి పసుపు పొడి చేస్తే సుమారుగా 220 నుంచి 250 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే రైతు పద్ధతిలో ఒక బ్యాచ్, అనగా 200 కిలోలు చేయడానికి 15 నుంచి 20 రోజులు సమయం పడితే, యాంత్రీకరణ ద్వారా వారం నుండి 10 రోజుల్లోనే పని చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ యాంత్రీకరణలో ఉండే మన సబ్సిడీ వివరాలు తెలుసుకొని యాంత్రీకరణను కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన వాణిజ్య పంట అయిన కాఫీ పంట గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కాఫీ సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతాలకు పరిమితమైనది. గిరిజనులకు ఆర్థికాభివృద్ధికి తోడ్పడే పంటల్లో కాఫీ ప్రధానమైన పంట. కాఫీ మరియు దీనితో అంతర్పంటగా పండించే మిరియాల వల్ల కలిగే ఆదాయము మరియు ఇతర పంటల ఆదాయం కన్నా మెరుగు ఉండటం వల్ల గిరిజన రైతులు ఈ బహువార్షిక పంటలు సాగు చేయుటకు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం కాఫీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా పంట కోయుట. ముఖ్యంగా కాఫీ పంటను గుత్తులు గుత్తులుగా కోయకూడదు. కాఫీ గుత్తుల్లోని కాయలు ఒకేసారి పక్వమునకు రావు. ఆ పక్వమునకు వచ్చిన కాయలను ఎంపిక చేసి దఫదఫాలుగా కోయటం మంచిది. ఈ విధంగా కోసిన పంటలను 2 విధాలుగా క్రమం చేయవచ్చు. ముందుగా అందరూ ఇష్టపడే ప్యాచ్మెట్ కాఫీ లేదా పప్పు కాఫీ అని పిలుస్తారు. పప్పు కాఫీ నాణ్యమైన కాఫీ మరియు ధర ఎక్కువ. ఈ కాఫీ తయారు చేసేందుకు యంత్ర సామాగ్రి పల్పర్ని ఉపయోగిస్తారు. అలాగే నీటి సదుపాయం కూడా ఉండాలి. పప్పు కాఫీ తయారు చేయుటకు పక్వమునకు వచ్చిన సమంగా పండిన కాయలు మాత్రమే కోయాలి. ఎక్కువ పండిన మరియు పచ్చి కాయలు ఈ కాఫీ తయారు చేయుటకు ఉపయోగించకూడదు. అలా చేసినట్లయితే కాఫీ నాణ్యత తగ్గుతుంది. ఈ విధంగా కోసిన పండ్లను ఏ రోజుకు ఆ రోజు పల్పింగ్ చేసుకోవాలి. పండ్లను ఎక్కువ కాలం రాశులుగా పెట్టకూడదు. అలాగే పల్పింగ్ ఆలస్యం చేయకూడదు. ముందుగా తొక్క ఊడని మరియు తొక్క లేనివి గింజలు వేరు చేయాలి. మగ్గబెట్టిన గింజలు వాషర్ ద్వారా కడగవచ్చు. పల్పింగ్ ద్వారా కడిగిన గింజలను గుప్పెడులో పట్టుకొని చూసినప్పుడు అవి ఒకదానికొకటి అంటుకొని ఉండకూడదు. గింజలపై జిగురు పూర్తిగా పోయే వరకు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన కాఫీ గింజలను రంగు మరియు నాణ్యత పెంచేందుకు మంచినీటితో 2 లేదా 3 గంటల తొట్టెలలో నానబెట్టాలి. నానిన కాఫీ గింజలను జల్లెడలో పోసి తేమ పోయేంత వరకు ఆరబెట్టాలి.

మూడు లేదా నాలుగు అంగుముల మందంగా సమముగా కాఫీ గింజలను సిమెంట్ ఫ్లోర్పై ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన కాఫీ త్వరగా ఎండటమే కాక నాణ్యత పెరుగుతుంది. అలాగే ఈ పాచ్మెంట్ కాఫీలో తేమ శాతం 11.5 నుంచి మించి ఉండకూడదు. మరో పద్ధతి, కాయ కాఫీ చెర్రీ తయారు చేయి పద్ధతి. ఈ కాయ కాఫీ పద్ధతిలో తయారు చేసిన కాఫీ నాణ్యతలో పప్పు కాఫీ కన్నా తక్కువ ధర కూడా తక్కువే. అలాగే తేమ శాతం 12% మించి ఉండరాదు. కాఫీ నాణ్యత పెరుగుదలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎరువులు లేక పశువుల దానాకు ఉపయోగించిన గోనె సంచులకు, కాఫీ పనులకు, కోయుటకు మరియు ఎండిన కాఫీని నిలువ చేయుటకు వాడకూడదు. పరిశుభ్రమైన సంచులను మాత్రమే ఉపయోగించాలి. పేడతో అలికిన బుట్టలను ఉపయోగించకూడదు. కాఫీ పంటను ఎక్కువ మందముగా ఎండబెట్టరాదు. ఏ రోజు కోసిన కాఫీని ఆ రోజు ఆరబెట్టుకోవాలి. 1-2 రోజుల కంటే ఎక్కువ తేడా ఉన్నట్లయితే ఆ కాఫీ వేరువేరుగా ఆరబెట్టుకోవాలి. కాఫీ ఆరబెట్టిన ప్రదేశం చుట్టూ కంచెను నిర్మించుకోవడం వలన కోళ్ళు, కుక్కలు, పశువుల బారి నుండి కాపాడుకోవచ్చు. ప్రతి 2 గంటలకు ఒకసారి పళ్ళున్న చెక్క కర్రతో కాఫీని కలయబెట్టడం వలన తొందరగా ఎండుతుంది. కాఫీ నిలువ చేసేటప్పుడు చెక్క బల్లపైన బస్తాలను ఉంచాలి. అలాగే గోడలకు తగలకుండా 1 అడుగు దూరంలో బస్తాలను ఉంచాలి. ఇలా చేయడం వలన కాఫీ బయట ఉండే తేమను పీల్చుకోదు. మనం ఇప్పుడు కాఫీ బోర్డు అమలు పరుస్తున్న వివిధ పథకాల గురించి చర్చించుకుందాం. మొదటగా కాఫీ పల్పర్ల సబ్సిడీ. సబ్సిడీ యూనిట్ ధరలో 50% గిరిజన రైతులకి, 40% సామాన్య రైతులకి వర్తిస్తుంది. అలాగే అర్హత 1 ఎకరా కాఫీ తోట ఉండాలి. అలాగే 1 రైతుకి 1 యూనిట్ మాత్రమే అర్హత. ITDA పాడేరు ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 2వ పథకం సిమెంట్ ఫ్లోరింగ్ సబ్సిడీ. యూనిట్ ధరలో 50% గిరిజన రైతులకి, అలాగే 40% సామాన్య రైతులకి. అర్హత గిరిజన కాఫీ రైతులకి వర్తిస్తుంది. అలాగే రైతులకి కనీసం 1/2 ఎకరా కాఫీ తోట ఉండాలి. 3వది కాఫీ తోటల్లో యాంత్రీకరణ. ఇందుకు ముఖ్యంగా అర్హత కనీసం 1 ఎకరాలో కాఫీ తోట విస్తీర్ణం ఉండాలి. సబ్సిడీ ST రైతులకు నిర్ణయించబడిన యూనిట్ ధరలో 75% రాయితీని, అలాగే గరిష్టంగా 3 లక్షల వరకు ఇస్తుంది. అర్హులైన వారు రైతులు కాఫీ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవలెను. 4వది రోస్టింగ్ మరియు గ్రేడింగ్ యూనిట్. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల రైతు సమూహాలు, కాఫీ కెఫేలు మరియు భాగస్వామ్య సంస్థలు, ఇందుకు సబ్సిడీ. SC ST రైతులకు మరియు రైతు ఉత్పత్తి సంఘాలకు, FPOలకు నిర్ణయించబడిన యూనిట్ ధరలో 50% రాయితీని, అలాగే గరిష్టంగా 15 లక్షల వరకు ఇస్తుంది. అర్హులైన రైతులు కాఫీ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాఫీ పంట యాంత్రీకరణ గురించి అదనపు సమాచారం కోసం దగ్గరలో ఉన్న కాఫీ బోర్డు ఆఫీస్లో సంప్రదించవచ్చును. చింతపల్లి, అరకు వ్యాలీ, మినుములూరులో ఆఫీసులు కలవు. ఇప్పుడు మనం సుగంధ ద్రవ్య పంట అయిన మిరియాల గురించి మాట్లాడుకుందాం. మిరియాలు కూడా బహువార్షిక తీగజాతి మొక్క. ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలు అని, పైచర్మం తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలు అని పిలుస్తారు. మిరియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్వతశ్రేణి ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో రంపచోడవరం ప్రాంతాల్లో పండిస్తున్నారు. మిరియాల పంట కోత అనంతరం ఉపయోగించే యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. మిరియాలు ప్రాసెసింగ్లో యాంత్రీకరణ ఉపయోగించడం ద్వారా పని వేగంగా జరిగి ఖర్చు తగ్గి నాణ్యత లభిస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రెస్సింగ్కు ఉపయోగించే యాంత్రీకరణ. థ్రెషింగ్ మిషన్ అంటే మిరియాలను వేరు చేసే యంత్రము. ఈ యంత్రం ద్వారా ఆకుల మధ్య ఉండే మిరియాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా
చేతితో వేరు చేయడం కష్టతరంగా ఉండడంతో ఈ

0: పెట్టి నిల్వ చేయదగ్గ స్థితికి తీసుకువస్తుంది. సోలార్ డ్రయర్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్ దీనికి ఉపయోగపడతాయి. నాణ్యత పెరిగి నిల్వ కాలం కూడా పెరుగుతుంది. సోలార్ డ్రయర్ ధర సుమారుగా 30,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ డ్రయర్ ధర సుమారుగా 80,000 నుంచి 150,000 వరకు ఉంటుంది. ఉద్యాన విభాగం ద్వారా సబ్సిడీ 30 నుంచి 40% అందుబాటులో ఉంది. గ్రేడింగ్ అంటే వేరు చేయి యంత్రము. మిరియాలను పరిమాణం మరియు నాణ్యత ఆధారంగా వర్గీకరించడంలో ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ మరియు ఎగుమతులు పరంగా చాలా ఉపయోగకరమైన యంత్రం. ప్యాకింగ్ చేయడం కోసం చిన్న సీలర్ల ద్వారా ప్యాకింగ్ చేసుకోవచ్చు. పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యంత్రాల వివరాలు సబ్సిడీల కోసం ఐటీడీఏ పాడేరు, కాఫీ బోర్డ్ అరకు వ్యాలీ, మినుములూరు, చింతపల్లి, అలాగే స్పైస్ బోర్డ్ పాడేరు వారిని సంప్రదించి రైతు సోదరులు అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
1: మీరింతవరకు పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు పల్లెసీమల కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

0: జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశంపై ఎంకేఎంఎల్ లాస్య గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, అలాగే వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది రైతులు మేము ట్రైకోడర్మా వాడాము, ఫలితం రాలేదు అని చెప్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో సమస్య జీవ నియంత్రణ కారకంలో కాదు, దాన్ని ఉపయోగించే విధానంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం జీవ నియంత్రణ కారకాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, మనం గుర్తింపు పొందిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే వాడాలి. ఎల్లప్పుడూ మనం నమోదు పొందిన, అంటే రిజిస్టర్డ్ అయిన నాణ్యమైన కంపెనీల ఉత్పత్తులు మాత్రమే కొనాలి. చౌకగా దొరికిందని నాణ్యత లేని ఉత్పత్తులను మనం కొనకూడదు, దానివల్ల సరైన ఫలితాలు రావు. అలాగే ఉత్పత్తులను కొనే ముందు తయారీ తేదీ అలాగే గడువు తేదీని తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే జీవ నియంత్రణ కారకాలు సజీవ సూక్ష్మజీవులు కాబట్టి వాటికి కూడా జీవితకాలం ఉంటుంది. గడువు ముగిసిన ఉత్పత్తులు మనం కొంటే అవి సరిగ్గా పనిచేయవు కాబట్టి తయారీ తేదీ, గడువు తేదీని తప్పనిసరిగా చూసుకొనాలి. అలాగే ప్యాకెట్పై లేబుల్ను తప్పనిసరిగా చూడాలి. లేబుల్లో రాసిన వివరాలు, అంటే ఏ పంటకు వాడాలి, ఏ పురుగుకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా కలపాలి, ఎలా నిల్వ చేయాలి వంటి వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి కాబట్టి లేబుల్లో ఉన్న వివరాలను తప్పనిసరిగా చూడాలి. తరువాత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఈ జీవ నియంత్రణ కారకాలను ఎండలో అస్సలు నిల్వ చేయకూడదు. ఎందుకంటే జీవ నియంత్రణ కారకాలు అధిక ఉష్ణోగ్రతలో జీవశక్తిని కోల్పోతాయి కాబట్టి చల్లని పొడి ప్రదేశంలో అలాగే నీడలో మాత్రమే వాటిని నిల్వ చేయాలి. మరొక అంశం ఏమిటంటే, రసాయన పురుగుల మందులతో ఈ జీవ నియంత్రణ కారకాలను విచక్షణ లేకుండా కలపకూడదు. ఇది రైతులు ఎక్కువగా చేసే పొరపాటు. రసాయన మందులు

0: మనకి హాని చేసే పురుగులను చంపినట్లే మనకి మేలు చేసే పురుగులను కూడా చంపవచ్చు. అందువల్ల లేబుల్ పై ఉండే సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ జీవ నియంత్రణ కారకాలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయడం మంచిది. సూర్యరశ్మి కొన్ని జీవ నియంత్రణ కారకాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం మంచిది. అలాగే వాటిని పిచికారీ చేసే ముందు నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. ట్రైకోడర్మా, మెటారైజియం, సూడోమోనస్ వంటి జీవ నియంత్రణ కారకాలు తేమ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. ఇంకా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందనుకోవడం పొరపాటు. తక్కువ వేసినా కూడా పూర్తి ఫలితం రాదు. కాబట్టిన కొన్ని జాగ్రత్తల గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారు అందించిన సూచనలు విన్నారు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సమాచారంలో జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు జాగ్రత్త ఈ అంశంపై ఎంకేఎంఎల్ లాస్య గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో పల్లెసీమల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీకే లెనిన్.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారు.
3: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
3: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాము. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాము. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాల వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానటివి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటివి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది, మనకు అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా డిలేస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.

0: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
1: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్. దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బీఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
0: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది?
1: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే, అక్కడ 0-5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 సారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసినారు?
1: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0-5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి

0: వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది. సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలి అనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా, రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసెబిలిటీస్, అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన తేవడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిసీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభం

0: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరిటం మాలకించు ఆనందించు అందరికీ పంచు.

కొన్ని సాయంత్రాలు మనసుకి కాస్త నెమ్మది కావాలనిపిస్తుంది. కొన్ని పాటలు ఏ కారణం లేకుండానే మనసుకు దగ్గరైపోతాయి. అలాంటి పాటలతో మీ సాయంత్రాన్ని మరింత అందంగా మార్చడానికి మాటల మాధుర్యం, పాటల భావం రెండింటినీ కలిపి సాగే ఓ అందమైన ప్రయాణం మెలోడీ మ్యాచ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సో మెలోడీ మ్యాచ్లో మనం ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ టేప్స్ తెలుసుకుంటూనే మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటాం కదా. సో రోజంతా అందరం కష్టపడతాం, కానీ ఏదో తెలియని వెళితే మాత్రం ఎక్కడో మనసు పొరల్లో అలా దాక్కుని ఉండిపోతుంది. అలాంటప్పుడు ఈ చిన్న విషయం గుర్తుంచుకోండి, జీవితంలో ప్రతిరోజు కూడా స్పెషల్ డే కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులో ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది. ప్రతిరోజులో కూడా ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది. మనం ఏదో సాధించామన్న ఒక్క క్షణం ఉంటుంది, దాన్ని గుర్తించడం, దానికి సరైన అభినందన తెలుపుకోవడం మన చేతిలోనే ఉంటుంది. మరి ఇవాళ మీ స్పెషల్ మూమెంట్ ఏంటో తలుచుకుంటూ ఇదిగో ఇప్పుడు రాబోతున్న ఈ పాటను వినండి. మంచి మనసుల చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మెలోడీ మ్యాచ్లో ఉన్నాం మనం. చాలాసార్లు కొన్ని పనులు అక్కడే ఆపేస్తాం, లేదంటే మొదలుపెట్టి పూర్తి చేయడమే మానేస్తాం. ఇలాంటప్పుడే మనకి ఊహించకుండానే ఒక ఓటమి అనేది ఎదురవుతుంది. ఓటమి కంటే పనిని వాయిదా వేసే తత్వమే మనకి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ప్రయత్నించి ఓడిపోయినా సరే కనీసం అనుభవం అయినా మిగులుతుంది, కానీ అసలు ప్రయత్నించకుండా వాయిదా వేస్తూ కూర్చుంటే మన కలలు నెరవేరక ముందే అంతమైపోతాయి. ఒకసారి ఆలోచించండి, మీరేదైనా పని వాయిదా వేశారా? వేసుంటే దాన్ని వెంటనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేదంటే రేపనే రోజు విజయానికి బదులు ఓటమి తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మీకోసం మరో పాట వినిపిస్తున్నా.

ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరికాలో వింటున్నారు మెలోడీ మ్యాచ్ ప్రోగ్రామ్ని. ఎస్, మరి రోజంతా ఎన్నో బాధ్యతలు, ఎన్నో అలసిట, వాటన్నింటినీ కూడా కాసేపు విశ్రాంతినిస్తూ మీతో కొద్దిసేపు మనసు విప్పు మాట్లాడుకోవడానికే ఈ మెలోడీ మ్యాచ్ అనమాట. సో మన అలసిట మర్చిపోవాలంటే సరే, ఎలా గడిచినా సరే ఈ రోజుని దాన్ని మర్చిపోండి. కొన్ని పనులు అవ్వచ్చు, కొన్ని ఆగిపోవచ్చు, జరిగిపోయిన దాన్ని అయితే మనం మార్చలేం కదా. కాబట్టి ఈ రాత్రికి ఆలోచన బరువు అన్నీ కూడా దించేయండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, మంచి దీర్ఘశ్వాస తీసుకోండి, అంతే మొత్తం పోతుంది. చీకటి పడిందంటే అర్థం ఏంటంటే వెలుగు ముగిసిపోయిందని కాదు, రేపటి కొత్త వెలుగు కోసం ప్రకృతి సిద్ధమవుతుందని. సో మన జీవితంలో కూడా ఇప్పుడున్న చీకటి రేపటి గొప్ప విజయానికి ఒక నిశ్శబ్దమైన పునాది మాత్రమే అని గుర్తుంచుకుంటే చాలు, మనకి ఎటువంటి స్ట్రెస్ కూడా ఉండదన్నమాట. ఇంకా ఆఖరిగా మన ప్రోగ్రాంలో భగీరథ మూవీ నుంచి

సో ఇది ఇవాల్టి మెలోడీ మ్యాచ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమాపేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారాసిరీస్ స్టేజ్ 3 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు సమాపేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఈ 4 దక్షిణాది రాష్టాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్ 77లో కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4 వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్ హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా ఉస్కే ప్రాజెక్ట్స్ హై. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ అధ్యకులు అనురకుమార దిశనాయికేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి

0: సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునికీకరణతో పాటు రెండు దేశాల ఎన్సీసీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యకులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమాపేశంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్దికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
1: సుపోషిత్ బచ్పన్ స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. ఇస్ వర్ష్ పోషణ మాహ కా హమారా సంకల్ప్ హై, హమారీ ఆంగన్వాడీ హమారీ జిమ్మేదారీ, జిస్మే హమారా విశేష ధ్యాన్ వివిధతాపూర్ణ ఔర్ ప్రోటీన్ యుక్త ఆహార్ ఆంగన్వాడీ కేంద్రో పర్ తాజా గర్మ్ పౌష్టిక్ భోజన్ ECCE ఔర్ గర్భవతి వో ధాత్రి మాతాఓ కి సమగ్ర దేఖభాల్ పర్ కేంద్రిత్ రహేగా.
0: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది. చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, ప్రపంచ నంబర్ 1 శీతల్

0: దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు రెండుసార్లు పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండులోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డీఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డీఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్దతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నెంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

సోగ్గాడే సిన్నినాయన ఈ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ ధనుంజయ ఆల్పించిన గీతం విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: యువరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.
1: హుమ హుమ హుమ హుమ

ఏఆర్ రెహమాన్ స్వీయ స్వరకల్పనలో మధుశ్రీతో కలిసి ఆలపించిన గీతం విన్నారు. యువ చిత్రం నుంచి

శివాజీ రాజా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. హెచ్చరిక చిత్రం నుంచి. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. ఈ చిత్రం నుంచి అభిజిత్ ఆలపించిన గీతం విన్నారు. ఆనంద్ మిలింద్ సంగీతం.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఇంటి గుట్టు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ, చిత్రం తాజ్మహల్. మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవిరాగం ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు.

0: in China. Captain Anmol Eka led the charge with a sensational 6-goal haul, all coming for penalty corners, as defending champions India recovered from a goal-less opening quarter to overwhelm their opponents in the remaining 45 minutes. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఒక్కటే ఓ మంత్రం. బృందగానం వింటారు రచనాశ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతమాల ప్రసారమవుతుంది. చింతనా కార్యక్రమం 6:30 వింటారు వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమ్మేళనల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నేటిమాట శీర్షికన కవి సామ్రాట్ తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జయంతి, ఇంకా గణిత శాస్త్రజ్ఞుడు కళ్యంపూడి రాధాకృష్ణారావు జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత చిట్కా నాటిక వింటారు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ ఆలపించిన శ్యామశాస్త్రి కీర్తనలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. రేపు 2:31 జానపద రంజనీ కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుడు చరిత్ర బుర్రకథ వింటారు, నిర్వహణ శ్రీ వై రాజు బృందం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, అలాగే వికాసంలో అటల్ పెన్షన్ యోజన గురించి జి నందినీదేవి తెలియజేసే వివరాలు వింటారు. తర్వాత ప్రేరణ వ్యక్తిత్వం, ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇందులో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు. ప్రధాన శాస్త్రవేత్త పి సీతారాము గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య సెమీఫైనల్ 1 ఆటపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్లో మాత్రమే వినవచ్చు, రోజువారీ కార్యక్రమాలు యాప్లో ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు, రాత్రి 10:00 నాటిక విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 ఆ పాత ముద్రాలు, పాత చిత్ర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్ర మరియు యానం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మరియు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 నిమిషాలకు ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.